సర్వజ్ఞశక్తనతవత్సలసర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన తవత్స

0: నందుండి సర్వము సృష్టించి సత్యము అనగే సర్వ సృష్టి. సత్యము నుండియే సర్వము సృష్టించే సత్యము నుండి అనగే సర్వ సృష్టి. సత్యమహత్యంబు పాటగాని అది శుద్ధ సత్వం అవనియండి.
1: ది ఎంటైర్ క్రియేషన్ వాజ్ డన్ బై ట్రూత్ అండ్ ట్రూత్ హ్యాస్ ఎన్వలప్డ్ ఎవ్రీథింగ్. హౌ క్యాన్ ద గ్రేట్నెస్ అండ్ ది యూనిక్నెస్ ఆఫ్ ట్రూత్ బి డిస్క్రైబ్డ్? దిస్ ఈజ్ the truth about the truth.
0: Kalam che maranadi,
1: the one which does not change with passage of time.
0: Charitra che mayanadi,
1: the one which does not undergo by history.
0: Pralayam che taraganadi,
1: the one which does not get diminished.
0: Srishti che paraganadi,
1: by creation this does not grow.
0: ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యం యొక్క రూపకల్పనయే భారతీయ సంస్కృతి.
1: ది ఇండియన్ కల్చర్ ఈజ్ అ మేనిఫెస్టేషన్ ఆఫ్ దట్ ట్రూత్ విచ్ డస్ నాట్ చేంజ్ బై ఎనీ మీన్స్.
0: ఆ సత్యం యొక్క అంతరాత్మయే పవిత్రమైన సనాతన ధర్మము.
1: The inner meaning of that truth is Sanatana Dharma.
0: Bharatiyulu tellavari lechinade modalu ratri nidrinchunanta varaku taamu cheyu anni karyamulu endukudanu ee bharatiya samskrutiki samanmayamainatunti yokka karmale aacharistu vacharu.
1: From the dawn to dusk, whatever activity is undertaken by Bharatiyas is saturated with Bharatiya culture.
0: Kanuka samskrutini visarjinchi manavudu sancharinchaledaneetundi satyanni Bharatiya desham Bharatiya samskruti yavat prapanchamunaku anadi kaalam nundi chaatutune vachutunnadi.
1: From the ages immemorial, the Bharatiyas and Bharat have been declaring to the world at large that any person who leaves the culture and wants to live a life would not be able to live properly.
0: ee prapanchamunandu atyadbhutamainatundi yantramu manava shariram.
1: In this world, the human body happens to be an astounding type of machine.
0: Vividha prakutala chetanu angamula chetanu bhagamula chetanu cherinatvantide ee manava shariram.
1: This human body consists of different types of thoughts, experiences and activities.
0: Vibhinna swaroopamainatvanti ee okka prakruti tattvalu మానవుని యందు అనేక అంగముల చేతను అనేక భాగముల చేతను కూడి ఉన్నది.
1: దిస్ పర్టిక్యులర్ హ్యూమన్ బాడీ విచ్ ఈస్ కేపబుల్ ఆఫ్ గివింగ్ ఎక్స్ప్రెషన్ టు ద వేరియస్ న్యాచురల్ యాక్టివిటీస్ అండ్ డ్యూటీస్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింబ్స్.
0: ప్రతి అంగము కూడాను తమ తమ కార్యములను సక్రమమైన మార్గమును ప్రవేశపెట్టి మిగిలినటువంటి యొక్క అంగముల చేత కొంతవరకు సహకరించి పనిచేయటం చేతనే దేహము సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతున్నది.
1: ది హ్యూమన్ బాడీ హెస్ బీన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఫుల్నెస్ ఆఫ్ హెల్త్ బికాస్ ది ఈచ్ లిమ్ ఈజ్ పర్ఫార్మింగ్ ఇట్స్ స్పెసిఫిక్ డ్యూటీ and also cooperating with the other limbs in discharging the duties of the body properly.
0: Prati angam kudanu తమ తమ కార్యములను సక్రమమైన మార్గమున ప్రవేశపెట్టి

0: చేసేటువంటిది ఈ యొక్క శారీర అణువులు.
1: ది హ్యూమన్ బాడీ కన్సిస్టింగ్ ఆఫ్ ఆటమ్స్ ఆల్సో షోస్ అండ్ డెమోన్స్ట్రేట్స్ హౌ ఈచ్ లిమ్ హ్యాస్ టు కోఆపరేట్ విత్ అదర్ ఇఫ్ ఇట్ హ్యాస్ టు ఫంక్షన్ యాజ్ అ సిస్టమ్.
0: ఈ విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యము కలిగి ఉండటం చేతనే ఈ దేహము ఈ విధమైనటువంటి యొక్క కర్తవ్య కర్మల యందు నిర్వర్తించడంలో శక్తివంతమై ఉన్నది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ద మ్యూచువల్ కోఆపరేషన్ ద మ్యూచువల్ అండర్స్టాండింగ్ విచ్ ఆల్ ద లిమ్స్ ఆఫ్ ద బాడీ ఆర్ కేపబుల్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ ద బాడీ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఫంక్షన్ ప్రాపర్లీ వెరీ ఎఫెక్టివ్లీ ఆల్సో.
0: ఇది శరీరమునకు సంబంధించిన కమ్యూనికేషన్.
1: దిస్ ఈస్ కమ్యూనికేషన్ విచ్ ఈస్ అప్లికబుల్ టు ద హ్యూమన్ సిస్టమ్ అండ్ హ్యూమన్ బాడీ.
0: దేహమునందు వివిధమైనటువంటి అంగములు వివిధమైనటువంటి ప్రకృతులు వివిధమైనటువంటి భాగములు ఏ విధంగా సహకరించి ఒకదానిని ఒకటి గుర్తించి అర్థము చేసుకుని వర్తించడం చేత ఈ దేహము తమ యొక్క సహజ స్థితిని పొందగలుగుతున్నదో అదే విధముగానే దేశమునందరూ కూడాను వివిధ వ్యక్తులు వివిధ భావములతో కూడి వివిధ ప్రవర్తనలతో ఉండినటువంటి వ్యక్తులు కూడాను ఇట్టి సంబంధ బాంధవ్యము కలిగి ఉండినప్పుడే ఇది దేశం యొక్క కమ్యూనికేషన్ చెప్పవచ్చు.
1: జస్ట్ యాజ్ డిఫరెంట్ లిమ్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ ఫంక్షన్ విత్ ఫుల్ అండర్స్టాండింగ్ అండ్ కోఆపరేషన్ సో ఆల్సో వెన్ ద నేషన్ డిశ్చార్జెస్ ఇట్స్ డ్యూటీస్ అండ్ వెన్ ఆల్ ది పీపుల్ హూ ఫార్మ్ ద నేషన్ ఫంక్షన్ విత్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ పర్ఫెక్ట్ మ్యూచువాలిటీ అండ్ కోఆపరేషన్ వీ కెన్ డిస్క్రైబ్ దట్ పర్టికులర్ థింగ్ యాజ్ ది కమ్యూనికేషన్ సిస్టమ్ అప్లికబుల్ టు ద నేషన్.
0: కానీ మన యొక్క బిజినెస్ మేనేజ్మెంట్ విషయం లోపల కొన్ని విధములైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి సంబంధమును పురస్కరించుకొని లౌకికమైన భౌతికమైనటువంటి యొక్క వృత్తులను ఆధారం చేసుకుని దీనిని ప్రారంభిస్తూ వచ్చింది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ బిజినెస్ కమ్యూనికేషన్ యాజ్ అప్లైడ్ టు ది బిజినెస్ మేనేజ్మెంట్ ఈజ్ బేస్డ్ అపాన్ ది వరల్డ్లీ ఆస్పెక్ట్స్ అండ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ విచ్ ఈజ్ అప్లికబుల్ టు ద బిజినెస్ టు ద వరల్డ్ టు ద న్యాచురల్ వరల్డ్ యాజ్ సచ్.
0: పీటర్ డ్రుక్కర్ అనేటువంటి వాడు ఈ బిజినెస్ మేనేజ్మెంట్ విషయం లోపల అనేక విధములైనటువంటి యొక్క ఆదర్శాలను సంబంధ బాంధవ్యాన్ని కూడాను జగత్తునకు చాటుతూ వచ్చాడు.
1: ఎ పర్సన్ కాల్డ్ పీటర్ డ్రక్కర్ హ్యాస్ అనౌన్స్డ్ అండ్ డిక్లర్డ్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్.
0: అయితే ఈ విధమైనటువంటి యొక్క బిజినెస్ మేనేజ్మెంట్ లో వారు ప్రధానమైనటువంటి లక్ష్యము ఆబ్జెక్ట్ మాత్రమే తీసుకున్నారు.
1: బట్ వన్ థింగ్ విచ్ విల్ హావ్ టు బి రిమెంబర్డ్ ఇస్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ దే హావ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ది ఆబ్జెక్ట్.
0: కానీ నా ఉద్దేశంలో ఇందులో సబ్జెక్ట్ చాలా ఆధారము ప్రధానము.
1: బిట్వీన్ ది సబ్జెక్ట్ అండ్ ది ఆబ్జెక్ట్ ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ స్వామి సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: చేసేటువంటి వాడు సబ్జెక్ట్.
1: ద వన్ హూ ఈజ్ అండర్టేకింగ్ ది యాక్టివిటీ ఈజ్ ది సబ్జెక్ట్.
0: చేయబడేటువంటి యొక్క వృత్తులన్నీ కూడాను ఇది ఆబ్జెక్ట్స్.
1: ఆల్ ది యాక్టివిటీస్ అండ్ జాబ్స్ విచ్ ఆర్ బీయింగ్ పర్ఫార్మ్డ్ దే ఆర్ ది ఆబ్జెక్ట్.
0: సబ్జెక్ట్ ను చక్కగా అర్థం చేసుకున్నప్పుడే దాని యొక్క స్థితిగతులను చక్కగా గుర్తించినప్పుడే ఆబ్జెక్ట్ యొక్క ఫలితములు కూడాను చక్కగా గుర్తించుటకు అర్హుడై ఉంటాడు.
1: వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ ఇన్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ది ఆబ్జెక్ట్ ఇఫ్ హీ అండర్స్టాండ్స్ ది సబ్జెక్ట్ విచ్ అండర్టేక్స్ ది ఎంటైర్ యాక్టివిటీ.
0: ఈ సబ్జెక్ట్ అనేటువంటి అతను తాను ఏమి చేయగలుగుతున్నాడో దానిని చక్కగా మొట్టమొదట తనలో తాను చింతించి ఒక నిర్ణయానికి రావాలి.
1: ది పర్సన్ హూ అండర్టేక్స్ ది యాక్టివిటీ హ్యాస్ టు అనలైజ్ అండ్ అండర్స్టాండ్ క్లియర్లీ అండ్ కమ్ టు కరెక్ట్
0: తన యొక్క భావాలు
1: హిజ్ ఓన్ ఫీలింగ్స్
0: తన యొక్క ఆశయాలు
1: హిజ్ ఓన్ ఐడియల్స్
0: తన యొక్క ఉద్దేశాలు
1: హిజ్ ఓన్ ఇంటెన్షన్స్
0: తన యొక్క నిర్ణయాలు
1: హిజ్ ఓన్ డెసిషన్స్
0: మొట్టమొదట తాను ఒక విధమైనటువంటి స్థితికి తెప్పించుకోవాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్

0: He has to understand all these things clearly.
1: తదుపరి ఈ యొక్క ఆబ్జెక్ట్ లోపల తగినటువంటి విషయాన్ని చక్కగా విచారించేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు తనకు ఏర్పడతాయి.
0: Once he does this, he would be able to apply all that he wants to with reference to the object of work in a very clear way and in a very decisive way.
1: తన యొక్క ఆశయాలు, తన యొక్క సంకల్పాలు, తన యొక్క ఉద్దేశాలు, తన యొక్క నిర్ణయాలు కూడాను తాము ఆశించినటువంటి రీతిగా ఈ వర్కర్స్ కు, ఇంకా కొన్ని కొన్ని మందికింత ఈ షేర్ హోల్డర్స్ కు, వీళ్ళందరికీ చక్కగా అండర్స్టాండ్ అయ్యేటట్టుగా చక్కగా వాళ్లకు విమర్శించి బోధించడానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఎవర్ ఐడియాస్ హీ హాస్, వాట్ ఎవర్ గోల్స్ హీ హాస్ సెట్, వాట్ ఎవర్ ఇంటెన్షన్స్ హీ హాస్, ఆల్ దీస్ థింగ్స్ ద పర్సన్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ వెరీ క్లియర్ వే అండ్ ఇన్ ఎ క్రిటికల్ వే, ఇన్ అన్ అండర్స్టాండింగ్ వే టు ఆల్ ది పీపుల్ కన్సర్న్డ్.
1: మేనేజ్మెంట్ విషయం లోపల చక్కగా ప్రతి వర్కర్ కూడాను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే వారు ఈ సత్యాన్ని వారు కూడాను గుర్తించి వారు తగినటువంటి సంబంధ బాంధవ్యాన్ని కూడాను వారు కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది.
0: ఓన్లీ వెన్ ఎ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ఆఫర్డ్ టు ది వర్కర్స్ అండ్ టు ద షేర్ హోల్డర్స్ అండ్ టు ఆల్ ద పీపుల్ కన్సర్న్ దే వుడ్ బి ఏబుల్ టు పార్టిసిపేట్ ఎంథూజియస్టికలీ విత్ ఎ సెన్స్ ఆఫ్ కన్విక్షన్.
1: ఇక్కడ తాను ఏ విధమైనటువంటి వ్యాపారం చేయాలని, ఏ విధమైనటువంటి ఫ్యాక్టరీలు ప్రారంభించాలని తాను అనుకుంటాడో దానికి తగినటువంటి యొక్క ఈ యొక్క వాతావరణాన్ని కూడా తాను గుర్తించాలి. ఎన్విరాన్మెంట్
0: హీ హాస్ టు అండర్స్టాండ్ ద రోల్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ వాట్ ఎవర్ బిజినెస్ హీ వాంట్స్ టు అండర్టేక్ ఆర్ వాట్ ఎవర్ ఫ్యాక్టరీ హీ వాంట్స్ టు స్టార్ట్.
1: ఏ ప్రదేశము నా యొక్క వ్యాపారమునకు తగినటువంటి యొక్క వాతావరణమునకు సహాయంగా ఉండగలదు?
0: He has to first decide the location so that he, whether that particular place where he wants to start would be conducive for starting that particular business.
1: Tanu sthapinchavalsinatvanti yokka vyaparamunaku taginatvanti raw material samipamlo labhistunda leda anekundi gurtinchali.
0: In the very first place he has to find out whether he would be able to get the raw material in the required quantity for the factory which he has undertaken.
1: Tadupari దానికి సంబంధించినటువంటి యొక్క వాతావరణ, ప్రకృతి వాతావరణం కూడా ఉన్నదా లేదా?
0: హీ హాస్ టు ఆల్సో లుక్ ఇన్ టు వెదర్ దేర్ ఇస్ ఎ ప్రాపర్ క్లైమేట్.
1: తదుపరి దానికి అనుకూలమైనటువంటి యొక్క వాటర్ సప్లై, ఈ యొక్క నీటి సదుపాయము ఉన్నదా లేదా అని విచారించాలి.
0: ద నెక్స్ట్ థింగ్ దట్ హీ హాస్ టు లుక్ ఇన్ టు ఈస్ వెదర్ దేర్ ఇస్ ప్రాపర్ వాటర్ సప్లై.
1: ఇంతే కాదు, దీనికి ప్రధానమైనటువంటిది విద్యుత్ శక్తి, అది కూడాను తగిన రీతిగా మనకు సప్లై చేయగలదా లేదా అనేటువంటి దాన్ని కూడా విచారించాలి.
0: హీ హాస్ టు ఆల్సో ఫైండ్ అవుట్ వెదర్ ది రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇస్ ఆల్సో అవైలబుల్.
1: ఒక్కొక్క పర్యాయము ఎలక్ట్రిసిటీ చక్కగా ఉండవచ్చును, కానీ వాటర్ సప్లై కూడా చక్కగా జరగవచ్చును, కానీ తాను అనుకున్న రీతిగా ఈ రా మెటీరియల్ అనేటువంటిది లభించకపోతుంటది.
0: It is possible sometimes we may be able to get electricity and water in the required quantity, but he may not be able to just get the raw material in the proper quantity.
1: Meeku ee business management lo meeku anni vidhala grandhamlo meeru chadi undavachunu.
0: You must have studied in a number of books with reference to business management.
1: Russians, Germans, British vallu kudanu ee bharat deshamlo ee bharat desham yokka sambandha bandhavyanni కొంతవరకును వారు కలిగి ఏదైనా మున్ముందు వారికి తగినటువంటి అనుకూలం ఏర్పరచుకోవచ్చుననేటువంటి ఉద్దేశంతో భారతదేశంలో స్టీల్ ప్లాంట్స్ ప్రారంభించుతూ వచ్చారు.
0: రష్యన్స్, జర్మన్స్ అండ్ బ్రిటిషర్స్ ఎస్టాబ్లిష్డ్ 3 స్టీల్ ప్లాంట్స్ ఇన్ ద కంట్రీ విత్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హ్యావింగ్ రిలేషన్స్ విత్ దిస్ కంట్రీ.
1: కారణమేమనగా వారికి భవిష్యత్తులో ఏదైనా ఒక అవకాశం కలిగించుకుని భారతదేశాన్ని తిరిగి వారి చేతిలో చిక్కిలించుకోవచ్చునేటువంటి ఉద్దేశాలు.
0: ద ఇంటెన్షన్ విత్ విచ్ దే ఎస్టాబ్లిష్డ్ ది స్టీల్ ఫ్యాక్టరీస్ వాస్ ఇన్ ఆర్డర్ టు జస్ట్ యూటిలైజ్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ టు హ్యావ్ ఎ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద కంట్రీ.
1: ఈ విధమైనటువంటిది ప్రారంభించారు, కానీ ప్రప్రథమంలో వారి ఉద్దేశం వేరు కావటం చేత అంత డీప్ గా లోతుగా దిగి వారు విచారించలేదు.
0: యాజ్ దేర్ ఇంటెన్షన్ వాస్
2: something different. In the first instance, a thorough inquiry and thorough investigation
1: కొన్ని దినములు జరిగేటప్పటికి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బొగ్గు కావాలి.
2: For these steel plants, there is a special type of coal, a coke, which is required for production.
1: దానినే కోకింగ్ కోల్ అంటారు.
2: That is called coking coal.
1: ఈ కోల్ లోపల సామాన్యమైనటువంటి కోల్ కంటే ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది.
2: In this type of coal, it will have more energy than which the other coal has.
1: ఈ కోల్ లో ఎక్కువ ఎనర్జీ ఉండినప్పుడే ఈ ఐరన్ ను ద్రావకంగా చేసి దాన్ని సరైనటువంటి రీతి లోపల ఉపయోగించుకోవడానికి వీలవుతుంటుంది.
2: This kind of energy in this coking coal will enable melting of the iron.
1: ఇప్పుడు ఆ కోకింగ్ కోల్ అనేటువంటిది తక్కువ కావటం చేతనే అది మన భారతదేశంలో అన్ని ప్రాంతంలో కూడా మనకు లభించేటువంటిది కాదు.
2: It is not available in the quantity required now, and it is not found all over in the country.
1: ఇదే విధంగానే కుదిరే ముక్కు అనేటువంటి ఒక ప్రదేశమునందు కూడాను ఈ స్టీల్ ప్లాంట్స్ రష్యన్స్ ప్రారంభించారు.
2: In the same way, near Kudremukh, Russians started a steel plant.
1: In Karnataka state, Kudremukh.
2: Kani
1: akkada kudanu ee vidhamainatundi yokka ibbandulu abhivruddhi gaavatam cheta adi kudanu kramakramena nilchipovalsina paristhiti vachindi.
2: Even in that particular place, this kind of problems and obstacles were noticed, and that production there also was to be stopped.
1: Karanam emiti? మేనేజ్మెంట్ ఏ యొక్క దీనిని స్థాపించాలనుకున్నప్పటికీ దానికి చుట్టూ ఉన్నటువంటి యొక్క పరిసర ప్రాంతముల యొక్క వాతావరణమును
2: ఇఫ్ ది మేనేజ్మెంట్ డజంట్ టేక్ ఇన్ టు అకౌంట్ ద ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ జియోగ్రఫిక్ ఫ్యాక్టర్స్
1: దానికి సంబంధించినటువంటి యొక్క వర్కర్స్ కు తగినటువంటి యొక్క సదుపాయములను కలిగి ఉన్నవా లేవా అనేటువంటి దాన్ని చూడాలి.
2: దే హావ్ టు ఆల్సో లుక్ ఇన్ టు వెదర్ the necessary facilities are available for the workers.
1: ee communication anetunte vishayam lopala chaala jagrataga vicharinchavalsina avasaram undi.
2: In communication there is a need for a thorough looking and inquiry into it.
1: Sahajanga grandaritiga manam communication ante emtante maatalato variki dinni chakkaga vipulinchi cheppatam.
2: According to the textbooks, communication refers to explaining to them through words.
1: Antiye kaka mavunanto kudanu variki dani explain cheyatam.
2: Not merely by verbal communication, but by silence also you can communicate.
1: Ee communication enti writing lo kudanu variki chakkani oka communication pettukovatam.
2: It also includes communication by writing.
1: కొన్ని కొన్ని ఫేస్ యొక్క ఎక్స్ప్రెషన్ తో కూడా వాళ్ళు కమ్యూనికేషన్ చేయటం.
2: ఇట్ ఈస్ ఆల్సో కమ్యూనికేటింగ్ పీపుల్ బై ఫేషియల్ ఎక్స్ప్రెషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్.
1: వర్కర్స్ దగ్గర ఏ విధమైనటువంటి శబ్దంతో వారితో సంభాషించాలి,
2: విత్ వాట్ టైప్ ఆఫ్ సౌండ్ షుడ్ వి కమ్యూనికేట్ విత్ ద వర్కర్స్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్.
1: గవర్నమెంట్ తో ఏ విధమైనటువంటి వాయిస్ ను మనం మార్చుకొని వినయంగా మాట్లాడాలి.
2: వెన్ వీఆర్ కన్వర్సింగ్ అండ్ కమ్యూనికేటింగ్ టు ది గవర్నమెంట్ అఫీషియల్స్ హౌ వీ హ్యావ్ టు చేంజ్ అండ్ అడాప్ట్ ద వాయిస్.
1: షేర్ హోల్డర్స్ దగ్గర ఏ విధంగా మనం ప్రవర్తించాలి.
2: హౌ షుడ్ వీ కండక్ట్ అవర్ సెల్స్ విత్ ద షేర్ హోల్డర్స్.
1: ఇంతే కాకుండా పబ్లిక్ తో కూడాను దీనికి తగినటువంటి యొక్క కమ్యూనికేషన్ సరైనటువంటి స్థితిలో మనం వారిని సంబంధ బాంధవ్యంను గావించుకునేటువంటి విధానాన్ని గుర్తించాలి.
2: ఇట్ ఈస్ నాట్ మెయిన్లీ దాట్ విత్ ది అవుట్ సైడ్ పబ్లిక్ ఆల్సో హౌ టు కమ్యూనికేట్ టు దెమ్ సో దట్ వీ కెన్ హ్యావ్ గుడ్ రిలేషన్స్ విత్ ది పబ్లిక్.
1: ఇది సామాన్యంగా మన గ్రంథముల ద్వారా ఎడ్యుకేషన్ పద్ధతిలో మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు.
2: దిస్ ఈస్ వాట్ వీ కెన్ అండర్స్టాండ్ in the ordinary way through the textbooks.
1: Kani na uddesham ilantidi kaadu,
2: but Swami's intention and Swami's view is not this.
1: Hrudayamulo etti gopyamu leka,
2: not having any type of secret,
1: ye vishayamulandu kudanu daapirikam lekunda,
2: వితౌట్ హ్యావింగ్ ఎనీథింగ్ టు హైడ్
1: తాను సంకల్పించినటువంటి విషయములను
2: వాట్ ఎవర్ థింగ్స్ హీ థింగ్స్
1: తన యొక్క ఆలోచనలను
2: హిజ్ ఓన్ ఇంటెన్షన్
1: తన యొక్క ఉద్దేశములను
2: హిజ్ ఓన్ థాట్స్
1: ఇది హార్ట్ టు హార్ట్ లవ్ టు లవ్ హృదయం నుంచి హృదయానికి అందించేటువంటి విధానంలో మనం దీనిని పెంచుకోవాలి
2: కమ్యూనికేటింగ్ ఇన్ దిస్ పర్టికులర్ వే ఫ్రమ్ హార్ట్ టు హార్ట్ దిస్ హ్యాస్ టు బి డెవలప్డ్
1: కానీ ఈ బిజినెస్ మేనేజ్మెంట్ లోపల ఈ విధంగా హృదయాన్ని దాపరికం లేకుండా చెప్పేటువంటి అవకాశము ఈనాడు కోల్పోయింది ఈ వ్యాపార సంస్థ
2: బట్ ఇన్ ది బిజినెస్ మేనేజ్మెంట్ దిస్ కైండ్ ఆఫ్ అన్హిండర్డ్ ఫ్రీ కమ్యూనికేషన్ హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్
1: కారణం ఈ యొక్క బిజినెస్ పరిస్థితి యందు అనేక విధమైనటువంటి కొన్ని సీక్రెట్స్ ఉంటుంటాయి
2: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ ది రీజన్ ఈస్ ఇన్ బిజినెస్ దెర్ విల్ బి సమ్ ట్రేడ్ సీక్రెట్స్
1: ఇక్కడ కొన్ని విధమైనటువంటి యొక్క ఈ ప్రొడక్షన్ లోపల కూడా కొన్ని తప్పులు రాసుకుంటుంటారు
2: ఈవెన్ ఇన్ ప్రొడక్షన్ వైల్ రికార్డింగ్ ది ప్రొడక్షన్ ఫిగర్స్
1: ఇన్కమ్ ట్యాక్స్ కోసమని అనేక రకమైనటువంటి యొక్క మార్పులు చేస్తుంటారు
2: ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ దే ఇంట్రడ్యూస్ సమ్ ఫాల్స్ ఫిగర్స్ దే
1: ప్రాఫిట్ వచ్చినప్పుడు లాస్ అని రాసుకుంటుంటారు
2: ఈవెన్ దో దే మేక్ ఎ ప్రాఫిట్ దే షో ఇట్ యాజ్ ఎ లాస్
1: కారణం ఏమిటంటే ఈ వ్యాపారం చేసేదంతా కూడాను కేవలము ధనమును సంపాదించాలనే ఉద్దేశమే
2: వాట్ ఈస్ ద రీజన్ యాజ్ టు వై దీస్ థింగ్స్ ఆర్ డన్ ది రీజన్ ఈస్ దే కీప్ ప్రాఫిట్ యాజ్ దర్ మోటో
1: కనుక ఈ విధమైనటువంటి సత్య మార్గాన్ని అవలంబిస్తే హృదయమును విప్పి వారికి బోధిస్తే ఈ విధమైనటువంటి యొక్క ధనమును ఆర్జించేటువంటి అవకాశము వారికి అధికంగా ఉండదు
2: దే థింక్ దట్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎర్న్ మోర్ ప్రాఫిట్స్ if they were to openly tell all these things and follow the path of truth
1: kanuka manaku prapradhamamlo idi manaku konni vidhamainatundi ibbandini kaliginchavachchu konni anarukulalanu jaripinchavachchu
2: in the beginning this path of truth might create some problems and some obstacles
1: kaani satya margamunandu manamu ye vidhamainatundi oka sandehamulu leka dhairyamato sahasamto dinni manamu prarambhinchina munmundu idi entayo manaku అనుకూలమును కాని ఆదాయమును కాని అభివృద్ధిని కాని చేకూర్చగలదు
2: బట్ ఇఫ్ యు వర్ టు జస్ట్ టేక్అప్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ ఇన్ ది బిగినింగ్ విత్ కరేజ్ అండ్ విత్ కన్విక్షన్ అండ్ విత్ ఫెయిత్ వీ వుడ్ బి ఏబుల్ టు మేక్ గుడ్ ప్రోగ్రెస్ అండ్ అచీవ్ రియల్ ఆబ్జెక్టివ్స్ ఇన్ ఫ్యూచర్
1: ఒక చిన్న ఉదాహరణము ఈనాడు మనము సరియైనటువంటి స్థితిలో బ్రాడ్ మైండ్ తో అనగా విశాలమైనటువంటి హృదయంతో మనము ఈ యొక్క విచారణ సల్పటం లేదు
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ Today, for example, we are not trying to understand with a broad mind and in the proper perspective.
1: ఒక ఫ్యాక్టరీ బాగా అన్ని విధాల ఏ విధమైనటువంటి ఒక ఉడుదుడుకులు లేకుండా స్మూత్ గా జరుగుతూనే ఉంటుండాలి.
2: Let us say that one factory has been able to carry on its activity without any problems smoothly.
1: Workers కు వారు ఆశించినట్టుగా జీతాలు ఇస్తున్నారు.
2: Salaries and wages have been paid to the workers.
1: Raw material వాళ్ళకి అవసరమైనంత సప్లై చేస్తున్నారు
2: దే ఆల్సో బీన్ ఏబుల్ టు గెట్ రా మెటీరియల్ ఇన్ ది రిక్వైర్డ్ క్వాంటిటీ
1: కరెంటు అవసరమైనంత ఉంటుండాలి
2: ది రిక్వైర్డ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఆల్సో అవైలబుల్
1: వాటర్ సప్లై కూడా ఏ విధమైనటువంటి షార్టేజ్ లేదు
2: దేర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ వాటర్ సప్లై
1: ఇంకా వారికి తగినటువంటి యొక్క పరిసరం అనుకూలములు కూడా వారికి ఏ కొరతలు లేకుండా జరుగుతుండాలి
2: ఇన్ ది టోటల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ది సిచ్యుయేషన్ దేర్ ఆర్ నో అదర్ ప్రాబ్లమ్స్
1: మేనేజర్ కు వర్కర్స్ కూడా ఏ విధమైనటువంటి అభిప్రాయ భేదములు కూడా లేవు
2: దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ ది మేనేజర్ అండ్ ది వర్కర్
1: కానీ ఉన్నట్టు ఉండి ఒక దినం స్ట్రైక్ జరుగుతుంది
2: బట్ సడన్లీ ఆన్ ఎ పర్టికులర్ డే దేర్ విల్ బి ఎ స్ట్రైక్
1: దీనికి కారణమేమిటి
2: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్
1: ఈ విధమైనటువంటి ఇది మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా గుర్తించాలి
2: Management has to very carefully understand the reason for this.
1: ఈ కారణం ఏమిటి అని చక్కగా అప్పుడు విచారిస్తే ప్రయోజనం లేదు.
2: There is no use trying to find out the reason after the strike has taken place.
1: ముందుగానే ఈ విధమైనటువంటి యొక్క దీన్నంతా కూడా నువ్వు విచారించి తగినటువంటి యొక్క ఏర్పాట్లు బందోబస్తు చేసి ఉంటుండాలి.
2: Long before such an incident takes place, they should think very clearly and take necessary steps to see.
1: ఏ వ్యాపారం కానీ ఇంకే విధమైనటువంటి కర్మలు కానీ సుముఖంగా ఆనందంగా జరుగుతూ ఉంటే కొంతమందికి అసూయాపరులుంటారు
2: వెదర్ ఇట్ ఈస్ బిజినెస్ ఆర్ ఎనీ అదర్ యాక్టివిటీ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ స్మూత్లీ దేర్ విల్ బి సో మెనీ పీపుల్ హూ విల్ బి లుకింగ్ విత్ ఏ జెలస్ ఐ
1: ఈ ఫ్యాక్టరీ చక్కగా జరుగుతూ ఉంటుండాలి ఈ ఫ్యాక్టరీలో ఉన్న వర్కర్స్ కు ఏ విధమైనటువంటి కంప్లైంట్ నా దగ్గర రావటం లేదు. కనుక దీన్ని ఏదైనా ఒక విధమైనటువంటి దాన్ని సృష్టించి తద్వారా కొన్ని విధమైనటువంటి అలజడి జరిపించినప్పుడే ఈ యొక్క లేబర్ లీడర్స్ ఉంటారు చూడు, వారికి తగినటువంటి అనుకూలాలు అభివృద్ధి పరుచుకునే స్వార్థం కోసమని కొన్ని కొన్ని మిస్ క్రియేటర్స్ ఇలాంటి వాళ్ళు కొన్ని క్రియేట్ చేస్తూ వస్తుంటారు, మిస్ మేకర్స్ అని కూడా చెప్పవచ్చు.
2: దిస్ లీడర్స్ ఆఫ్ ది లేబర్ దే ఫీల్ దట్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఆన్ స్మూత్లీ దే విల్ నాట్ బి హ్యావింగ్ ఎనీథింగ్ టు మేనేజ్, దే వాంట్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ కంట్రోల్. సో దీస్ పీపుల్ హూ ఆర్ మిస్చిఫ్ మాంగర్స్ అండ్ మిస్చిఫ్ క్రియేటర్స్ దే క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ అండ్ సీ దట్ ది స్ట్రైక్స్ టేక్ ప్లేస్.
1: ఈ మిస్ క్రియేటర్స్ అన్ని రంగాల్లోనూ ఉంటున్నారు.
2: దిస్ మిస్చిఫ్ క్రియేటర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్.
1: ఏ విధమైన ఇవి లేకుండా సమస్యలు లేకుండా చక్కగా జరుగుతుంటే అక్కడ ఏదో ఒకటి క్రియేట్ చేసేసి తద్వారా కొన్ని అలజడులు అభివృద్ధి పరచాలని.
2: If everything is going on smoothly, they want to create some problem and agitation and see that they find their own place.
1: కనుక మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేయాలంటే ఈ వర్కర్స్ కు ఈ యూనియన్ లీడర్స్ కు జరిగేటువంటి ఒక మీటింగ్ లోపల మన మేనేజ్మెంట్ తరఫున ఒక్కరిని ఎవరైనా వాళ్ళ లోపల ప్రారంభించాలి, ఎన్నుకోవాలి.
2: What the business management, the managers will have to just do would be, they will have to have their own representatives in the meetings where meetings of the workers and the ట్రేడ్ యూనియన్ లీడర్.
1: ఈ యూనియన్ లీడర్స్ కు వర్కర్స్ కు ఏ విధమైనటువంటి సంబంధం జరుగుతుండాలి, అక్కడ వాళ్లకున్నటువంటి కమ్యూనికేషన్ ఎలాంటిది అని గుర్తించేటువంటి వ్యక్తి మన తరఫున ఒకరు ఉండాలి.
2: దేర్ ఇస్ నీడ్ ఫార్ ది మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్ హూ కెన్ ఐడెంటిఫై వాట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దే హ్యావ్, వాట్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ద వర్కర్స్.
1: ఈ విధమైనటువంటి సమస్యలకు అవకాశం లేకుండా మనం మున్ముందుగానే జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంటుంది.
2: ఇఫ్ యూ టేక్ సచ్ అ స్టెప్ దెన్ వీ వుడ్ హావ్ ప్రివెంటెడ్ the occurrence of certain things on account of proper planning.
1: Miss makers e kaakunda inka kontha mandi untuntaru,
2: not merely these mischief makers but there will be a few other type of
1: kontha mandi waste makers kuda untuntaru.
2: There are people who may be described as waste makers.
1: Adi evari endante workers endu untuntadi.
2: These waste makers are found among the workers.
1: Union leaders paina miss makers వర్కర్స్ లోపల ఈ విధమైన మేకర్స్ వేస్ట్ మేకర్స్ తయారవుతుంటారు.
2: అమంగ్ ది లీడర్స్ యూనియన్ లీడర్స్ దే విల్ బి మిస్చిఫ్ మేకర్స్, అమంగ్ ద వర్కర్స్ దే విల్ బి వేస్ట్ మేకర్స్.
1: ఈ వేస్ట్ మేకర్స్ ఈ యొక్క వర్క్ మేకర్స్ అంటే వీళ్ళందరివి కూడాను ఇద్దరు సమన్వయం అయినప్పుడు కొంతవరకు ప్రాబ్లమ్స్ అధికమైపోతుంటాయి.
2: ఇఫ్ ది మిస్చిఫ్ మేకర్స్ అండ్ ది వేస్ట్ మేకర్స్ జాయిన్ హ్యాండ్స్ the problems will be all the more.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
2: one small example for this.
1: మనం ఒక సోప్ ఫ్యాక్టరీ ఉండాలనుకోండి.
2: Let us say that we have a soap factory.
1: ఈ సోప్ ఫ్యాక్టరీ లోపల స్టీమ్ చాలా అవసరం.
2: ఫర్ సోప్ ఫ్యాక్టరీ స్టీమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ స్టీమ్ వల్లనే సోపులంతా తయారు చేయడానికి వీలవుతుంది.
2: విత్ ది హెల్ప్ ఆఫ్ స్టీమ్ సోప్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్.
1: కానీ ఈ వర్కర్స్ కు ఎంత క్వాంటిటీకి ఎంత స్టీమ్ ఉపయోగపెట్టాలి అనేటువంటిది వాళ్ళకి తెలియదు.
2: But the workers really do not know the proportion of steam that has to be used.
1: కనుక ఇక్కడ ఏమైపోతుందంటే ఈ స్టీమ్ ఎక్కువగా వేస్ట్ చేయటం వల్ల అక్కడ లాస్ వచ్చేస్తుంది.
2: As they do not know this, they waste steam and that leads to losses.
1: కనుక ఇక్కడ వీళ్ళు వేస్ట్ మేకర్స్ గా తయారవుతుంటారు.
2: In this
1: దాని వల్లనే ఫ్యాక్టరీ లోపల కొన్ని తెలియనటువంటి ఒక లాసులు వాళ్ళలో బయలుదేరుతుంటాయి.
2: In this context, these people may be described as waste makers and this leads to some problems in the factory.
1: Kanuka ee yokka management tarapuna ee environment ani kaani communication entity kaani Bharat deshaniki sambandhinchinatuvantivi gaane untundali. Bharat desham yokka samskrutiki sambandhinchinatuvantivi ga untundali. Bharat desham yokka values daniki sambandhinchinatuvantivi gaane untundali.
2: Therefore, in the study of the business management and the environment, we have to make that particular thing relevant to Indian culture, India, Indian values.
1: ye japan do ye england do ye russia do ye america do manam anusarinchadaniki prayatnam chesinappudu ilanti aneka samasyalu bayal jeerutuntai.
2: If we blindly imitate either the British or the Japanese or the American type of management, it leads to number of problems.
1: వారి యొక్క లక్ష్యం ఏమిటంటే కేవలము దండిగా ఉత్పత్తి గావించాలి పదార్థములు.
2: దేర్ గోల్ ఈజ్ ప్రైమర్లీ టు ఇంక్రీజ్ ప్రొడక్షన్.
1: మార్కెట్ లో ఫ్రీగా అన్ని సెలవయ్యే రీతిగా మనము చేసుకోవాలి.
2: for to sell these goods produced in the market freely and fast.
1: Dandiga dhanam raabattali.
2: For to earn a lot of money.
1: Ide vaari yokka lakshyam.
2: This is their goal, their object.
1: Kaani ee public lopala ప్రజల యొక్క స్థితిగతులు, ప్రజల యొక్క మంచి చెడ్డలు వారు ఏమాత్రము గుర్తించరు.
2: బట్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు అండర్స్టాండ్ ది కండిషన్స్ ఆఫ్ ది పీపుల్, ది గుడ్ ఆఫ్ ది పీపుల్ అండ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్.
1: కానీ భారతదేశం యొక్క సంస్కృతి అలాంటిది కాదు.
2: బట్ భారతీయ కల్చర్ ఈజ్ నాట్ దాట్.
1: ప్రజలందరూ క్షేమంగా ఉండినప్పుడే నా క్షేమం.
2: వి సే దట్ ఓన్లీ వెన్ ఆల్ ది పీపుల్ ఆర్ హ్యాపీ ఐ ఆమ్ హ్యాపీ.
1: ప్రజలందరూ కూడాను సౌఖ్యంగా ఉండినప్పుడే అది నా సౌఖ్యం.
2: ఓన్లీ వెన్ దే ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్,
1: ప్రజలు ఏ విధమైనటువంటి స్థితిలో పోయినప్పటికీ పర్వాలేదు నేను మాత్రం క్షేమంగా ఉండాలనేటువంటి ఈ సంకుచితమైనటువంటి భావములు, ఈ స్వార్థపరమైనటువంటి భావములు మనలో ఉండరాదు.
2: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎ ఫీలింగ్ దాట్ వీ షుడ్ ఓన్లీ బి హ్యాపీ, వాట్ ఎవర్ హ్యాపన్స్ టు అదర్ పీపుల్ ఈజ్ నాట్ అవర్ కన్సర్న్. వీ షుడ్ నాట్.
1: భారతీయ సంస్కృతి అనాది కాలము నుండి, యుగ యుగముల నుండి, తరతరముల నుండి కూడాను, అనంత దేశాలకంతా కూడాను ఆధ్యాత్మిక శాంతి సౌఖ్యాన్ని అందించినటువంటి దేశము ఈ భారతదేశం.
2: భారతీయ కల్చర్ అండ్ భారతీయ కంట్రీ ఈజ్ సచ్ దట్ ఇట్ హాస్ బీన్ ఏబుల్ టు గివ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ టు ఆల్ ద కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫ్రమ్ ఏజెస్.
1: లోక సమస్త సుఖినో భవంతు, ఇదే హైందవ సాంప్రదాయం.
2: ది ట్రెడిషన్ ఆఫ్ హిందూస్ ఈజ్ దట్ లెట్ ఎవ్రీ వన్ బీ హ్యాపీ ఇన్ ద వరల్డ్.
1: కానీ ఇతర దేశముల యొక్క స్వభావం ఇలాంటివి కాదు. స్వార్థము స్వప్రయోజనమే వారి యొక్క లక్ష్యాలు.
2: బట్ ది అదర్ కంట్రీస్ డు నాట్ బిలీవ్ ఇన్ దీస్ థింగ్స్. దే ఓన్లీ బిలీవ్ ఇన్ దేర్ ఓన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఎండ్స్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ టు ఇలస్ట్రేట్ దిస్.
1: ఇప్పుడు కార్ ఫ్యాక్టరీస్ అంతా ఉన్నాయి.
2: దేర్ ఆర్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్.
1: ఈ కార్ కంపెనీస్ లోపల ఒక నెలకు కొన్ని లక్షల కార్లు తయారు చేయాలి. ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఉంటారు.
2: దే హావ్ టేకెన్ ఎ డిసిషన్ దట్ టు మ్యానుఫ్యాక్చర్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్ ఎ పర్టికులర్ మంత్.
1: ఒక్కొక్క నెలకు కూడాను కొన్ని లక్షల కార్లంతా కూడాను సప్లై చేస్తుంటారు.
2: దే సప్లై లాక్స్ ఆఫ్ కార్స్ ఇన్ ఎవ్రీ మంత్.
1: కానీ ఈ కంపెనీ లోపల లక్షల కార్లు తయారు చేస్తుంటే, లక్షల కార్లు ప్రజలకంతా అందిస్తుంటే, ఈ కార్ల యొక్క ఇది డిమాండ్ తగ్గిపోతుంది.
2: If you go on manufacturing lakhs of crores every month and go on supplying to the people, a time comes when the demand is
1: లక్ష్యం పెట్టుకుని ఉంటారంటే, ఒక్కొక్క కారు కూడాను 3 years or 4 years తర్వాత ఇదంతా కూడా దీన్ని డిస్చార్జ్ చేయాలా అనేటువంటి ఒక దీంతో వారు నిర్ణయం చేసుకుంటారు.
2: At this rate the demand declines. Therefore what they just decide is that the cars must be manufactured in such a way that they do not function at the end of 3 years.
1: అవి వాళ్ళు వెనుకకు వేస్తేనే ఈ కొత్త కార్లు తిరిగి తీసుకోవడానికి వీలవుతుంది.
2: ఓన్లీ వెన్ దట్ హ్యాపెన్స్ దేర్ ఈస్ లైక్లీ టు బి ఫ్రెష్ డిమాండ్ ఫర్ ద కార్స్.
1: ఈ విధమైనటువంటి యుక్తి ప్రయుక్తులతో వారు వ్యాపారంను ప్రారంభిస్తూ వస్తుంటారు.
2: దే ఇంట్రడ్యూస్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ప్లాన్ ఇన్ టు దర్ బిజినెస్.
1: ఏ విధంగా వారు ఈ యొక్క దీనిని అడ్జస్ట్ చేసుకుంటారంటే, మోడల్ మార్చినాము, పార్ట్స్ మార్చినాము అని ఈ రకంగా కొన్ని కొన్ని ఏదో చిన్న చిన్న పాయింట్స్ పెట్టుకుని ఈ ఎంత మోడల్ మార్చినట్టుగా ఇది వారు ప్రజలకంతా కూడాను కొంత ప్రచారం చేస్తూ వస్తారు.
2: దే అడ్వర్టైజ్ టు ది పబ్లిక్ దట్ దే హావ్ చేంజ్ ది మోడల్, దే హావ్ చేంజ్ ది పార్ట్స్, ది లేటెస్ట్ కార్ ఈజ్ న్యూ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ వన్స్ అండ్ ట్రై టు సెల్.
1: అయితే ఆ యొక్క కార్స్ కంతా కొన్ని కొన్ని పార్ట్స్ అంతా కూడా చాలా లిమిట్ గా పెట్టేసేస్తారు.
2: బట్ దే కీప్ the parts in such a way that they have limited capacity.
1: Videshal lopala oka road lo car potunte inkoka road lo car vastuntayi. Ee car ki ediruga vachetunte idi e matram akkada paddhati undadu.
2: In the other countries the cars will be travelling in the opposite direction.
1: Oye car povala vache car raavali deeniki e vidhamaina opposite undadu.
2: In the other countries it will be more or less one way. The cars will be going in one particular direction and the other cars will be coming in the opposite direction in a different line. There is no room for coming to clash.
1: Manushulu nadichetuvanti yokka pradeshalu vere untuntai, roadlu vere untai.
2: The footpaths will be different.
1: Ee road lopala kukkalo pandulo pashulo ye vidhanga sancharam aneetundi vallaku undadu.
2: There will be no disturbance and traffic of any of these animals, be it dogs or pigs or any other animal.
1: Kanuka vaarku nela dinamulu ainappudikini వారు ఎప్పుడో ఒక తూరి రెండు తూర్లు మాత్రమే హార్న్ ఉపయోగపెడుతుంటారు.
2: On account of this kind of situation in the other countries, they don't use the horn much. They use horn only once or twice in a month.
1: అలాంటి కారణం మన భారతదేశానికి తెచ్చుకుంటే ఒక దినానికి 200 పర్యాయం హార్న్ ఇవ్వాలి.
2: Suppose we get such a car to our country, we have to operate the horn at least 200 times
1: a day.
2: As you go on operating this horn, its condition gets deteriorated.
1: ఇంతే కాదు, అలాంటి కార్లు మన భారతదేశం తెస్తే అడుగడుగుకున్నకును బ్రేకులు ఒత్తుతూ పోవాలి. కారణం ఏమిటి? ఏదో మనిషి వస్తాడు, ఏదో కుక్క వస్తుంది, ఏదో పశు వస్తుంది, దీనికంతా కూడాను ఈ బ్రేక్స్ ఎక్కువ ఉపయోగపెడుతూ వస్తుంటారు.
2: Not merely this.
1: ఇది జనరల్ గా జరిగేటువంటిది.
2: Not merely this. When we use such a car brought from abroad, we have to operate the brake also too frequently because of the people crossing, the animals crossing, and this is a general thing which can be found.
1: వారి దేశంలోనే ఈ కార్లకు 3 సంవత్సరం 4 సంవత్సరం లైఫ్ పెట్టేస్తే ఇన్ని విధాల ఉపయోగం పెట్టి మన భారతదేశంలో ఒక్క 6 నెలల్లో పనే కారు పాడైపోతుంటారు.
2: If the lifespan of these cars in the other countries is 3 years, you can imagine that within 6 months, You can imagine what vast differences exist between the other countries and this country in terms of the environment and in terms of the usage of the items.
1: ఇదే విధంగానే ప్రతి విషయానికి కూడాను విదేశాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే మన యొక్క వ్యాపారం చాలా క్షీణించుకోవడానికి అవకాశం ఉంటుంటుంది.
2: ఇన్ దిస్ వే వన్ కెన్ ఈజీలీ నో దాట్ ఇఫ్ యూ గో ఆన్ ఇమిటేటింగ్ బ్లైండ్లీ అదర్ కంట్రీస్ ద బిజినెస్ విల్ సఫర్ హియర్.
1: ఈనాడు ప్రపంచంలో ఉండేటువంటి యొక్క మేనేజ్మెంట్ పద్ధతిలో వాళ్ళ ఉద్దేశాలు ఏమిటంటే మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగం రావాలి.
2: ఇఫ్ యూ టేక్ ది వరల్డ్ at large, the objective of studying MBA program is to get a very good job.
1: Tanaku chaala powerful anetunte oka dinni andinchali.
2: He should enjoy a powerful position.
1: Tanaku kavalsinta swatantranni ivvali.
2: He should have the unbridled freedom.
1: Andaru tana control lo undali.
2: Everyone should be under his control.
1: Samvatsaram samvatsaraniki jeetam perugutu povali.
2: Year after year, the salary should go on increasing.
1: ఈ జీతంతో పాటు ప్రమోషన్ కూడా రావాలి.
2: అలాంగ్ విత్ ద సాలరీ,
1: ఇలాంటి ఉద్దేశాలతోనే చాలా మంది ఈ ఎంబీఏలు చదవడానికి ప్రయత్నం చేస్తుంటారు.
2: దే షుడ్ గెట్ ప్రమోషన్ ఆల్సో దే థింక్. విత్ దిస్ కైండ్ ఆఫ్ థింకింగ్ థాట్స్ అండ్ ప్లాన్స్ దే అండర్టేక్ ఎంబీఏ ప్రోగ్రామ్.
1: ఈ ఉద్దేశం కాదు మనం తెలుసుకోవాల్సినటువంటిది.
2: బట్
1: మన భారతదేశంలో దీనిని సామాజికంగా
2: దిస్ ఇస్ నాట్ వాట్ వీల్ హావ్ టు జస్ట్ థింక్ we have to just see in the terms of
1: aneka abhrudulnu gavinchi
2: we have to bring about certain improvements in the society without creating any problems to the people.
1: Deshamunuku etti vidhamainatundi yokka apakirti raakunda
2: without getting any bad name for our own country.
1: Daniki prajalu yokka mannalanu kaani sahakaraanni kaani pondali aneetunte uddeshamto manamu ee vyaparamnu prarambhinchali.
2: We have to undertake the business and the studies of MBA program with the object of getting the good wishes and the honor of our own people.
1: Inaadu aneka mandi ee yokka business aneetunte yokka tattamlo chinna chinna vishayanni poorthi alakshyam chestu vastunnaru.
2: What is happening these days is that in business certain minor things are not given proper importance.
1: Ikkada ee vidhanga undalante ఈ ప్రొడక్షన్ ప్రాఫిట్ రావాలి అని అనుకుంటాం.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్, వీ డిసైడ్ టు హ్యావ్ ప్రాఫిట్.
1: దీనికి ముందుగానే మనం ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోవాలి.
2: బిఫోర్ వీ అండర్టేక్ ది యాక్టివిటీ వీ షుడ్ హ్యావ్ ఎ మాస్టర్ ప్లాన్.
1: మనకు నెలకు ఎంత మనకు ఖర్చు అవుతుండాలి అనేటువంటి దాన్ని మనం గుర్తించుకోవాలి.
2: వీ షుడ్ ఆల్సో జస్ట్ ఎస్టిమేట్ ది ఎక్స్పెండిచర్ పర్ మంత్.
1: దీనికి ఏ దాన్ని మనం చేర్చుకోవాలి.
2: What are the items which will have to be included in this?
1: Raw material ku nelaku enta avutundi?
2: What is the expenditure on raw material for per month?
1: Ee workers ku salaries anta enta avutundi?
2: What is the salary bill per month of the workers?
1: Government ku tax kattalsi ostuntadi, adi enta varaku untuntadi?
2: What is the amount of tax to be paid to the government?
1: Manu advertisements chestuntam, daniki enta varaku kharchu avutuntadi?
2: What is the expenditure on advertisement?
1: Inka migilinatvanti venta kodanu konni konni sandarbhamlo inka extra ga konni kharchulu avutuntadi?
2: there will be other expenditure which is incidental.
1: ఇంతే కాకుండా సంవత్సరములకు ఒక పర్యాయము ఈ షేర్ హోల్డర్స్ కంతా కూడాను ఇంతింతని వాళ్ళకు చెల్లిస్తూ రావాలి.
2: It is not merely that the shareholders will have to be paid a dividend at the end of each year.
1: ఇవన్నీ పోయి మనకు ఎంత వరకు లభిస్తుంది, ఏ విధంగా చేస్తే ఎట్లా వస్తుంది అని చూసుకోవాలి.
2: We have to estimate the all this expenditure and also try to earn much more than what all this expenditure
1: would.
2: We have to recognize one more important point.
1: Machine untundali,
2: there is a machine
1: adi oka dinamunaku 1000 padarthanni srushtistundi, dani capacity,
2: its capacity is to produce 1000 articles.
1: Kani worker 800 maatrame deenni srushtistadu.
2: Worker can help production to the extent of 800.
1: ఇది దినమునకు 1000 పదార్థాలు సృష్టించినప్పుడే ఇది మనకు తగినటువంటి రీతిలో దీనికి వ్యాపారమునకు సంబంధించినటువంటి అనుకూలంగా ఉంటుంది.
2: If we can manufacture 1000 articles on that machine, it will be optimum.
1: ఈ 800 సృష్టించడంలో దీనికి ఏది కారణము మనం చక్కగా గుర్తించాలి.
2: If only 800 are manufactured, we'll have to find out what is the reason for this.
1: 200 తక్కువైపోయింది. ఈ రా మెటీరియల్ లేక తక్కువైపోయిందా, కరెంటు లేక తక్కువైపోయిందా, ఇంకే విధమైన మిషన్ చేతికి తక్కువైపోయిందా, ఇది వర్కర్ యొక్క లోపమా అనేటువంటి దాన్ని చక్కగా గుర్తించాలి పర్సనల్ గా వెళ్ళి. ఈ విధమైన సూక్ష్మమైనటువంటి విషయాలను కూడా చక్కగా పర్సనల్ గా పరిశీలన చేసినప్పుడే దీని యొక్క స్థితిగతులు మనకు చక్కగా అర్థమవుతాయి.
2: Only when you personally go and supervise and find out all these things, the minutest of things.
1: కానీ ఈనాడు ఈ పర్సనల్ ఎంక్వైరీ అనేటువంటిది ఎక్కడ జరగటం లేదు.
2: But what is happening today is such kind of personal supervision and inquiry is not taking place.
1: ఈ పర్సనల్ సూపర్విజన్ లేకపోవటం చేతనే ఈ యొక్క వ్యాపారములన్నీ కూడా దినదినానికి క్రమక్రమేణ దిగజారిపోతున్నాయి.
2: The business is suffering losses and deterioration day after day because of lack of personal supervision.
1: ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలి.
2: We have to also look into one more aspect.
1: ఒక వర్కర్ ఉన్నాడు.
2: There is a worker.
1: ఆ వర్కర్ మన ఫ్యాక్టరీ లోపల తెలిసి చక్కగా గమనించేటట్టుగానే ఒక వస్తువును తీసుకుని పోతున్నాడు.
2: Even as we, with our notice also, he has been taking one article home.
1: ఇక్కడ అతను దొంగ అని గుర్తించి అతన్ని పట్టారు.
2: We have caught him as
1: అతని చేతిలో కూడా వస్తు ఉన్నది, అతను కూడా నేను తీసుకెళ్తున్నానని ఒప్పుకున్నాడు.
2: He has that particular article in his hand. He has confessed that he is taking it home.
1: ఈ యొక్క విషయాన్ని గుర్తించినటువంటి మేనేజర్ అతన్ని డిస్మిస్ చేయొచ్చు.
2: The manager who observes this, he can dismiss.
1: కానీ ఈ డిస్మిస్ చేసేటప్పటికి ఇంకా ఫ్యాక్టరీ అంతా వర్కర్స్ అంతా ఒకటవుతుంది, స్ట్రైక్ ప్రారంభిస్తారు.
2: If that worker who is committing a theft is dismissed, then there will be a strike.
1: తప్పు చేసినటువంటి వాడిని కూడాను పనిష్మెంట్ చేసేటువంటి అధికారం మేనేజ్మెంట్ లేకపోతే ఈ ఫ్యాక్టరీ పెట్టి ప్రయోజనం ఏమిటి?
2: If management does not have the power to punish a person who has committed a mistake, what is the use of starting a factory? How can we run the factory?
1: కనుక వర్కర్స్ లోపల ఏ విధంగా అయినటువంటి ఇది చెప్పించాలంటే తప్పు చేసినటువంటి వాడికి శిక్ష ఇవ్వటము రైట్ అనేటువంటి భావం వారిలో వచ్చినట్టుగా మనము వారిని తగినటువంటి రీతిగా తరబీతి చేయాలి.
2: We have to make efforts to inculcate in the workers a feeling that when punishment is given to a particular person, a wrongdoer, it is a proper thing. Every wrongdoer must be punished.
1: ఇది కేవలము ఇది దోషము కాదు.
2: Punishment should not be considered as if it is.
1: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణము,
2: one small example.
1: ఒక హంతకుడు ఉంటాడు.
2: There is a murderer.
1: అనేక విధములుగా అనేక ప్రాణములు తీసి ఉంటాడు.
2: He has murdered a number of people.
1: అలాంటి వాడు సుప్రీం కోర్టుకు వెళ్తాడు.
2: He is taken to Supreme Court.
1: ఆ సుప్రీం కోర్టు లోపల అతనికి ఉరి శిక్ష అని ఇస్తారు.
2: Punishment is given, he should be hanged for this mistake.
1: ఈ శిక్ష ఎవరికి అనేటువంటి దాన్ని మనం గుర్తించాలి.
2: We have to recognize for whom is this punishment given.
1: తన తప్పు చేసిన వానికే కాకుండా ఈ విధమైన శిక్షను గుర్తించినటువంటి వారు ఇతరులు కూడా తప్పు చేయకుండా ఉండడానికి ఈ శిక్షను ఇస్తున్నారు.
2: The idea of giving punishment is not merely to punish the person who has committed a crime or a sin. It is not merely for that. In order to teach a lesson for other people, and
1: ee vidhamaina murder chesthe mana pranam kuda ee vidhanga avutundi ani itharlu kuda deeni gurtinchukuneetvanti yokka artham kosam ee vidhamaina punishment isthuntaru.
2: Such severe punishment is given in order that other people will also feel దట్ ఇఫ్ దేవర్ టు ఇండల్జ్ ఇన్ మర్డర్
1: మన ఫ్యాక్టరీ లోపల కూడాను ఒక దొంగను అతను ఏదైనా డిస్మిస్ చేసినా అంటే మరే మనం కూడా ఈ విధంగా చేస్తే మనకు డిస్మిస్ అవుతుంది, మన జీవితం అంతా ఇది అవుతుంది, మన కుటుంబం అంతా చాలా పరిస్థితులకు గురి అవుతుంది అని వాడు గుర్తించుకునే నిమిత్తమై వీడికి శిక్ష ఇచ్చే తీరాలి.
2: సిమిలర్లీ ఇఫ్ ఎనీ పర్సన్ కమిట్స్ మిస్టేక్ ఇన్ ఎ ఫ్యాక్టరీ పనిష్మెంట్ హ్యాస్ టు బి అవార్డెడ్ సో దాట్ హీ వుడ్ బి డబ్లీ కేర్ఫుల్ టు అవాయిడ్ కమిటింగ్ సచ్ మిస్టేక్స్ remembering the consequences of dismissal, his entire family will be suffering, therefore that will dissuade him from committing mistake.
1: Itti chichanu icchetundi adhikaramu management kolipoyindante deeniki kaaranam enti?
2: Today the management has forfeited this particular right to punish. What is the reason for this state?
1: Prabhutvame deeniki kaaranam.
2: Government is responsible for this state.
1: Kaaranam entante ee workers ku vaari yokka swartha nimittamai vaalaku anni vidhala freedom istu vastunnaru.
2: Government is giving all types of freedom to these workers because of their own vested interests.
1: వాళ్ళు అన్ని విధాల కూడాను అధికార రీతిలో కానీ మాట రీతిలో కానీ ఇంకే విధమైన లా రీతిలో కానీ వాళ్ళకి సహాయం చేస్తున్నారు.
2: Government has been giving all help, whether it is in terms of laws or whether it is in terms of
1: law court అనేటువంటిది ఒక లేబర్ కోర్ట్ అని పెట్టారు.
2: There are separate labor courts applicable to workers.
1: ఈ లేబర్ కోర్టు లోపల ఇది లేబర్ గానే జరిగిపోతుంటుండాలి.
2: This labor courts function in a very
1: labor court lo unnatundi judges maadri pravartinchadam ledhu labor maadrine pravartistuntaru.
2: The judges who function in the labor courts do not really function as judges, they function as laborers.
1: Inka adhikamainappudu deeniki vaste compromise untaru dani dabbichi vaadu tappinchatamu.
2: If you go a step further then they will think in terms of bringing about a compromise that is done by giving a little money.
1: ఈ విధంగా చేస్తు రావటం వల్ల ఈ వర్కర్స్ లో ఒక విధమైనటువంటి ఒక నీతి నిజాయితీ కోల్పోతున్నారు.
2: If on account of doing things in this particular fashion the workers are losing morality and ethical behavior.
1: నీతి నిజాయితీ చాలా అవసరం.
2: For our country Bharat morality and truth are very important.
1: Nijanga chuste ee workers gaani students gaani inke vidhamainatundi oka rangamlandu gaani cycle chestunnarante endukosam chestunnaro vaadake teliyadu.
2: Truly speaking if you ask why the workers or the students are striking work, really they would not know why they are striking work.
1: Oka student ni pattukoni ayya nivenduku ee vidhanga strike chestunnavu ante maa students leader nunchi circular vachindi అంటే ఏం చేస్తున్నాం దేనికోసము దానికి నో రీజన్ నో సీజన్.
2: యు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఎ స్టూడెంట్ అండ్ ఆస్క్ హిమ్ ఎ క్వశ్చన్ అస్ టు వై యు ఆర్ స్ట్రైకింగ్ వర్క్ హీ విల్ సే దట్ దేర్ ఇస్ ఎ సర్క్యులర్ ఫ్రమ్ అవర్ లీడర్ దేర్ఫోర్ వి ఆర్ డూయింగ్.
1: అదే విధంగానే కంపెనీస్ లోపల కూడాను ఎందుకు మీరు స్ట్రైక్ చేస్తున్నారంటే మా మంచి వర్కర్స్ డిస్మిస్ చేశారు అంటారు కానీ వర్కర్ చేసినటువంటి విషయం బయట చెప్పరు.
2: ది సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ ద ఫ్యాక్టరీస్ ఇన్ ది కంపెనీస్ ఆల్సో. If you ask any worker why you are striking work, some good workers have been dismissed.
1: Management vallu ilanti trouble raakunda unde nimittamai munduvane konni konni jagratalu chesukoni dinni konni labor leader ga untaru chudandi vaari endukani ee workers endukani oka manavaipuna ekku majority undetundi daniga manamu cheskodaniki prayatninchali.
2: The management will have to take steps in the very beginning to see that the leaders as well as the workers will have a goodwill for the management and for the factory.
1: ఇది మేనేజ్మెంట్ చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి ఒక పని.
2: This is a very important duty on the part of the
1: management. భారతదేశం యొక్క మేనేజ్మెంట్ ఏ విధంగా ఉండాలంటే నీతి నిజాయితీని లక్ష్యంలో తీసుకోవాలి.
2: Managements in Bharat will have to take morality and truth as two very important things in their functioning.
1: కొన్ని కొన్ని ఫ్యాక్టరీస్ లోపల ముందు చెప్పినట్టుగా అతి ముందు జాగ్రత్తలు మనం పడుకోకుండా పోవటం చేత మధ్యలో కొన్ని కొన్ని ఈ రా మెటీరియల్స్ ట్రబుల్స్ ఎక్కువైపోతుంటాయి.
2: యాజ్ నో స్టెప్స్ ఆర్ టేకన్ ఇన్ ది బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఫోర్ సీయింగ్ వాట్ ఈస్ లైక్లీ టు హ్యాపెన్ ఇన్ ది మిడిల్ సమ్ ప్రాబ్లమ్స్ క్రాప్ అప్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్.
1: ఈ సమయం లోపల కొన్ని ఆర్టిఫిషియల్ అయినటువంటివి తయారు చేయడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి మిషన్లు తెస్తున్నారు.
2: అండ్ ఇన్ సచ్ సర్కమ్స్టాన్సెస్ they are getting some special type of machines to manufacture some artificial.
1: Oka chinna udaharanam,
2: one small example.
1: Coimbatore vaipuna ee cotton mills ekku prarambhistu vacharu.
2: In the Coimbatore region they have started a number of cotton textile mills.
1: Ee cotton mill prarambhinchalante ikkada ee environment ee vatavaranam kontha varaku nu vetti anetundiga neetito nindinatundiga untundali.
2: If you want to manufacture cotton textiles, in the climate and in the environment there should be humidity.
1: కానీ అది అక్కడ అవి ఎక్కువగా లభించటం లేదు.
2: బట్ యు డోంట్ గెట్ ఇట్ ఇన్ ద రిక్వైర్డ్ క్వాంటిటీ ఓవర్ దేర్.
1: వారు ఆ ప్రదేశాన్ని వదిలి ఇంకొక ప్రదేశంలో పెట్టడానికి వాడికి ఇష్టం లేదు.
2: బట్ దే ఆర్ నాట్ రెడీ టు షిఫ్ట్ ది ఫ్యాక్టరీస్ ఫ్రమ్ దట్
1: పర్టికులర్. ఒక స్వార్థం ఉంటుండాలి, తమకు సమీపంలో ఉంటుండాలి, తమకు అన్ని విధాల అందుబాటులో ఉంటుండాలి, ఇంకొక రాష్ట్రానికి గాని ఇంకొక ప్రదేశానికి గాని పోవడానికి వీల్లేదు, తనకు అన్ని విధాల ఆదాయమైనటువంటి ఒక స్థితిలో వాడు చూసుకుంటూ ఉంటారు.
2: మేనేజ్మెంట్ ఆల్సో విల్ ఆల్వేస్ బి లుకింగ్ ఆల్ ద థింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ ఓన్ బెనిఫిట్, దేర్ ఓన్ ఇంట్రెస్ట్ అండ్ దేర్ ఓన్ ప్రాఫిట్స్.
1: ఇక్కడ ఏమైపోతుందంటే ఈ యొక్క వాతావరణాన్ని మార్చుకునే నిమిత్తమై కోయంబత్తూరులో ఇప్పుడు ఆర్టిఫిషియల్ మిషన్స్ అంతా పెట్టి ఆ ప్రతి లోపల ఈ యొక్క నీటి సంబంధమైనటువంటి గాలి చేరేటట్టుగా కొన్ని పెంచుకుంటూ వస్తున్నారు.
2: వాట్ స్టెప్స్ హావ్ బీన్ టేకెన్ ఇన్ కోయంబత్తూర్ ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ సీ దట్ దే హావ్ స్టార్టెడ్ ది యూజింగ్ సర్ట్ మెషిన్స్ విచ్ విల్ మేక్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ క్లైమేట్ వేర్ ఇన్ హ్యూమిడిటీ ఈస్ ఫౌండ్ అండ్ దే ఆర్ మ్యానుఫ్యాక్చర్.
1: కానీ దీనికి ఎంత ఖర్చు అవుతుందని వాళ్ళు యోచించుకోవటం లేదు.
2: For creating this kind of artificial humidity,
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
2: It will mean a lot of expenditure. There is an example, small example.
1: ఒక బస్సు ఉంటుండాలి.
2: There is a bus.
1: ఈ బస్సులో 45 సీట్స్ ఉంటాయి.
2: There are 45 seats in the bus.
1: ఈ 45 సీట్స్ కంత కూడా 70 passengers ని ఎక్కిచ్చేస్తారు.
2: In a bus with 45 seater capacity, they take 70 passengers.
1: వీళ్ళ వల్ల వచ్చేటువంటిది ఏ యొక్క 200-300 ఆదాయం వస్తుంది.
2: బై టేకింగ్ మోర్ ప్యాసింజర్స్ దట్ వే దే మే గెట్ అబౌట్ 200-300 రూపీస్ మోర్.
1: కానీ ఈ 200-300 ఆదాయం వచ్చేటువంటి దాన్ని చూస్తారు, కానీ 1,000 రూపాయల టైర్ పంచర్ అయిపోయింది వాళ్ళు చూడటం లేదు.
2: బట్ వెన్ ద బస్ ఈస్ ఓవర్ లోడెడ్ లైక్ దాట్ ది టైర్ గెట్స్ పంక్చర్ విచ్ కాస్ట్ 1,000 రూపీస్ దట్ దే డోంట్ కేర్ టు సీ.
1: అదే విధంగానే వీరు ఒక ప్రదేశం నుంచి ఇంకొక వాతావరణంలో దగ్గర పోయి ఈ యొక్క ఫ్యాక్టరీస్ ప్రారంభించాలనేటువంటి దానికి బదులు ఇక్కడ ఆర్టిఫిషియల్ బండి పెట్టేటప్పటికి ఆ ఖర్చు ఇక్కడ ఎక్కువైపోతుండాలి.
2: ఇన్ ద సేమ్ వే వెన్ దే యూజ్ ఆర్టిఫిషియల్ హ్యూమిడిటీ అండ్ సచ్ అదర్ ఆర్టిఫిషియల్ మీన్స్ ది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వుడ్ బి ఇంక్రీజింగ్.
1: కనుక ఇక్కడ ఏమైపోతుందంటే అనేక విధములుగా లాసులు ఏర్పడుతూ వస్తున్నాయి.
2: On account of such increased cost of production, the factory will be incurring losses.
1: ఈ లాసులు ఇంకా ఎక్కడ జరుగుతుండాలంటే ఈ బ్యాంకు లోన్ వల్ల ఎక్కువ జరుగుతుంటాయి.
2: The losses also are incurred on account of the cost of bank borrowing.
1: మనకు బ్యాంక్ వాళ్ళు ఇచ్చేది 7 రూపాయలు లేక 10 రూపాయలు ఇస్తారు, 10%.
2: If you deposit money, they give you about 7-10% interest.
1: వాళ్ళు తీసుకునేది 18%-20% తీసుకుంటారు.
2: But they charge 18-20% on the loans which they give.
1: ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ఏ విధంగా ఉండాలంటే వాళ్ల దగ్గర డబ్బు ఉండినప్పటికీ ఈ డబ్బు పెడితే మన దగ్గర డబ్బు ఉండాలని వాళ్ళకి గవర్నమెంట్ కనుక్కుంటారు ఏమో అనేటువంటి ఈ పిసినారితనంతో తమ యొక్క సత్యాన్ని తాము మూసిపెట్టుకుని బ్యాంకుల దగ్గర అప్పులు తెచ్చుకుంటారు.
2: The owners deposit their money with the fear that the government may come to know about their own wealth. So they earn only 7%. But they are pay 18% borrowing money from the bank.
1: This local chala ikkada project chala takku ayipoyinappudiki kaani vaallaki ivvalsinatuvantidanta adhikanga vaddi ivatam chethane ivanni vidhamantuvanti nashtalu yerpadutu vastuntundi.
2: The factories will be incurring losses because they have to pay huge sums of money by way of interest on bank loans.
1: Ee production ekkuvaga chesesthe deeniki taginatuvanti godown lu kudanu chakkaga untundali.
2: If we increase production, you must also have plenty of storing area, godowns.
1: కనుక ఈ విధమైనటువంటి సమస్యల చేతను, వాతావరణం చేతను, ఈ విధమైనటువంటి యొక్క కమ్యూనికేషన్ చేతను సరైనటువంటి యొక్క స్థితిగతులు లేకపోవటం చేత ఈ యొక్క వ్యాపారి చాలా కూలిపోతున్నాడు.
2: The businessman is incurring losses on account of all the problems have been explained in terms of the loans, in terms of the
1: అన్నింటికీ మూల కారణము సరైన సంస్కృతి లేకపోవటమే.
2: The most important reason, the root cause for all these things is
1: mana samskrutini sariyaga artham chesukoni vartincheetunte yokka pravartanu manam sampadinchukovali.
2: The root cause is not having our own culture being introduced into business management. We have to understand our culture and use it in the functioning of
1: mana samskruti lopala daivam okkade.
2: In our culture we believe in that there is only one God.
1: ఏకోహం బహుశ్యాం అనేకత్వం అనేటువంటిది ఎట్లా వచ్చిందంటే ఏకత్వం నుంచే వచ్చింది.
2: The diversity has emerged only from one entity.
1: ఒక ఇంటి లోపల తల్లి తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు కోడలు వీరందా ఉంటుంటారు.
2: In a particular house there is father, mother, son, daughter and daughter-in-law, son-in-law.
1: వీళ్ళందరూ కూడాను ఒక్క మాస్టర్ కంట్రోల్ లోనే నడుస్తూ ఉంటాడు.
2: ఆల్ ఆఫ్ దెమ్ విల్ బి ఫంక్షనింగ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ వన్ మాస్టర్.
1: కారణం ఏమిటంటే వీరిని ఒకరు ఒకరు చక్కగా అర్థం చేసుకుంటారు.
2: ది రీజన్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఇస్ దేర్ ఇస్ మ్యూచువల్ అండర్స్టాండింగ్.
1: వారి యొక్క స్థితిగతులు కూడా చక్కగా గుర్తిస్తారు.
2: ది ఆల్సో అండర్స్టాండ్ దేర్ ఓన్ పొజిషన్.
1: అందరూ ఐకమత్యంగా పనిచేస్తారు.
2: దే వర్క్ యునైటెడ్లీ.
1: ఈ విధమైనటువంటి ఐకమత్యము అండర్స్టాండింగ్ ఉండటం చేతనే అడ్జస్ట్మెంట్ ఈజీగా అవుతుంటది.
2: యాజ్ దెర్ ఈస్ యూనిటీ దెర్ ఈస్ అండర్స్టాండింగ్ అడ్జస్ట్మెంట్ బికమ్స్ ఈజీ అమంగ్ దెమ్.
1: అదే విధంగానే ఒక కుటుంబం యొక్క పద్ధతులను మనం చక్కగా ఆధారం తీసుకుని మిగిలినటువంటి పద్ధతులు మనం పెంచుకోవడానికి పోవాలి.
2: వీ హ్యావ్ టు బేస్ ఆల్ ది అండర్స్టాండింగ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఫంక్షనింగ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఎక్స్టెండ్ ది సేమ్ థింగ్ టు ది బిజినెస్ అండ్ అవుట్ సైడ్ వరల్డ్.
1: కనుక ఈనాడు ఏ విధమైనటువంటి దోషం ఏర్పడిందంటే మన కుటుంబమునే మనం అర్థం చేసుకోవటం లేదు. మనం కుటుంబం యొక్క సంబంధమనే మనం సరైనటువంటి దీంట్లో పెట్టుకోవటం లేదు. ఒకరిలో ఒకరికి సరైనటువంటి కమ్యూనికేషన్ లేదు. ఇలాంటి వాళ్ళము ఇంక వ్యాపారంలో మనం ఏ రీతిగా అభివృద్ధి కాంచాలి?
2: టుడే ది డిఫెక్ట్ ఈస్ దాట్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ వుడ్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఫ్యామిలీ అండ్ సచ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ డజంట్ ఎగ్జిస్ట్ ఆల్సో. And therefore, all the problems crop up.
1: Kanuka motta motta kutumbam yokka paristhitini gurtinchali. Adhe communication. Aa communication kutumbamlo mundu penchukovali.
2: In the first instance, we have to develop proper communication inside the family.
1: Ee kutumbam nunchine samajamlo praveshinchali.
2: We have to then enter into the society.
1: Ee samajam dwarane prapanchamlo mana yokka deenini prakinchali.
2: Through society, we have to enter into the world.
1: దీనికి అన్నింటి కూడాను థాట్స్ పవిత్రమైనటువంటి భావాలు మనలో రావాలి.
2: ఫర్ ఆల్ దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బేసిస్ ఈస్ థాట్స్. యూ షుడ్ హ్యావ్ ఆల్వేస్ సేక్రెడ్ థాట్స్.
3: యూ జస్ట్ హర్డ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా to the MBA students of the Sri Sathya Sai Institute of Higher Learning in Prashanthi Nilayam on the 14th of September 1986. Bhagwan Baba said that the important reason why business houses incur loss is because they have not introduced the Bharatiya culture into their business management. Like in any good family, the business should also have unity and understanding, resulting into adjustment. But today the problem is that we have not been able to develop good relationship with the family itself. So to improve this relationship, we have to improve proper communication. From this family, we have to enter into the society, from society to the world. Basis for all this is that we should have good and sacred thoughts. Thank you and Sai Ram.

Thank you.

0: ಜಗದೋಧಾರಿಣಿ ಮಾ
1: ಜಗದೋಧಾರಿಣಿ ಮಾ

0: దివ్యాత్మ స్వరూపులారా. గురుచరణములు యందు నిశ్చలమైనటువంటి భక్తి, సంసారం నుంచి విరక్తి, ఇంద్రియముల యొక్క నిగ్రహణ, మనస్సు యొక్క వశము, ఈ నాలుగు గావించినటువంటి వ్యక్తికి తన హృదయస్థానమునందున్నటువంటి దైవత్వము సాక్షాత్కరించవచ్చు అనేటువంటి యొక్క ఉద్దేశంతో శంకరుల వారు ఈ కట్టకడపటి శ్లోకమును అందించి కాశీ నుంచి తిరిగి వాప్స్ రావటం ప్రారంభించాడు.
1: దివ్యాత్మ స్వరూపస్, ఇఫ్ వన్ కెన్ హ్యావ్ అన్వేవరింగ్ డివోషన్ ఎట్ ది ఫీట్ ఆఫ్ హిస్ గురు, ఇఫ్ వన్ కెన్ ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది షాకిల్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ, ఇఫ్ వన్ కెన్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ది సెన్సరీ ఆర్గన్స్, ఇఫ్ వన్ కెన్ కీప్ హిజ్ ఓన్ మైండ్ అండర్ హిస్ కంట్రోల్, బై అచీవింగ్ దీస్ ఫోర్ థింగ్స్ వన్ కెన్ హ్యావ్ ఎ విజన్ ఆఫ్ ది లార్డ్ హూ రిసైడ్స్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్ ఇన్ హిమ్సెల్ఫ్. దిస్ ఇస్ వాట్ శంకర హెడ్ సెడ్ ఇన్ ది లాస్ట్ వర్స్ ఆఫ్ ది సిరీస్ అండ్ భజగోవిందం, అండ్ హీ లెఫ్ట్ బెనారస్ ఆఫ్టర్ గివింగ్ దిస్ లాస్ట్ వర్స్ ఇన్ ది సిరీస్.
0: అయితే గురుచరణములు యందు నిశ్చలమైనటువంటి భక్తి ఉండాలని మాత్రం ప్రబోధించాడు, కాని ఇందులో గురువు ఎట్టివాడిగా ఉంటుండాలనేటువంటి విషయాన్ని కూడాను మనము మొట్టమొదట యోచించుకోవాలి.
1: ఇట్ హాస్ బీన్ ప్రీచ్డ్ ఇన్ దిస్ దట్ యు మస్ట్ హావ్ అన్వేవరింగ్ డివోషన్ ఎట్ ది ఫీట్ ఆఫ్ ది గురు, బట్ ఎట్ దట్ స్టేజ్ వీ హావ్ టు మేక్ ఎన్ ఎంక్వైరీ వాట్ ఈస్ ది కైండ్ ఆఫ్ గురు దట్ శంకర ఇంటెండెడ్ హియర్.
0: కోవా గురుర్యోహి హితోపదేక్ష, అనగా హితమును బోధించి మానవుని యొక్క మతతత్వమును అభివృద్ధిపరచి మతిని వికసింపజేసి శాస్త్ర సమ్మతమైనటువంటి యొక్క కర్మలను ఆచరింపజేసి హృదయస్థానమునందున్నటువంటి యొక్క ఆత్మజ్యోతిని వెలిగింపడానికి తగినటువంటి యొక్క ఉపదేశముగా అందించేటువంటి వానిని గురువు అని చెప్పవచ్చు.
1: Teaches you what is right and what is good, one who promotes man's religion in one's own mind, one who makes one's mind steady, and one who teaches you the sacred karmas that are contained in our shastras, and thus lights up the jyoti of the atma in your heart, he can be styled the proper guru.
0: Aite ఈ గురు ఈ రెండు పదముల యందు అక్షరముల యందు ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడాను మనం కొంత విచారించాలి. గుకారమనగా అంధకారమని, రుకారమనగా తన నివారణ అని కూడాను ఇందుకు ఒక అర్థం.
1: వీ మస్ట్ ఆల్సో ట్రై అండ్ అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ టూ లెటర్స్ గు అండ్ రు దట్ ఆర్ కంటెయిన్డ్ ఇన్ దిస్ వర్డ్. గు ఈస్ డార్క్నెస్ ఆర్ ఇగ్నోరెన్స్, రు ఈస్ ది రిమూవల్ దేర్ ఆఫ్.
0: అనగా అజ్ఞానమనేటువంటి కమ్ముకున్నటువంటి చీకటిని ప్రజ్ఞానమనేటువంటి యొక్క జ్యోతితో దూరము గావించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో మన యందు ఆవరించినటువంటి యొక్క అజ్ఞానమును దూరము చేసి ప్రజ్ఞానతత్వమును అందించి తన జ్యోతిర్మయమైనటువంటి యొక్క ఆత్మతత్వములో నీలమనరింప చేయటానికి తగినటువంటి ప్రయత్నము గురువు చేయటం.
1: దిస్ మీన్స్ దట్ ఇన్ ది డార్క్నెస్ విచ్ ఇస్ అవర్ ఇగ్నోరెన్స్, by showing the light of our wisdom we will be able to remove and get away from us this darkness of ignorance, thereby removing this ignorance and show us the effulgent light of the divine atma that is present in us, that is the function of this guru.
0: Aithe ittu cheyi var evaru aneetvanti danni manam tirigi manam vicharana salipinappudu gukaro gunatitaha rukaro roopavajjitaha ani గుణాతీతుడు రూపవర్జితుడైనటువంటి వాడే ఇట్టి ప్రయత్నమునకు పూనుకోవటానికి అర్హుడని కూడాను ఇందులో నిర్ణయించబడింది.
1: We again ask a question, who is it that can do this and achieve this? We get the answer in respect of Gu, the Gunatita, one who is above all attributes. In respect of Ru, we get Rupavarjita, one who has no form and given up all forms. That's what is contained in this word Guru.
0: Gunatitudu, Rupavarjitudu, okka daivamu tappa anyulu indulo kanipincharu.
1: One who has no attributes and one who has no forms is only God. No one else will satisfy these two requirements.
0: Aithe ippudu lokamulopala గురువు అనేటువంటి పదముతో చలాయించేటువంటి వారంతా కూడా ఎట్టివారు అని మనం అడగవచ్చును. కానీ వీరందరూ కూడాను ఏదో సన్మార్గ సంబంధమైనటువంటి విషయములు తెలపవచ్చును, లేక కొన్ని రకములైనటువంటి సద్బోధనలు సలపవచ్చును. అంత మాత్రమే కాని ఇట్టి అజ్ఞానమును దూరము చేసి దివ్యమైనటువంటి యొక్క దైవత్వంలో చేర్చేటువంటి ప్రయత్నము ఒక్క దైవత్వమునకు మాత్రమే అర్హత, కాని ఈ అన్యులకు అర్హత కానేరదు.
1: But we may inquire, who are the kind of people who call themselves gurus in the present day world? What kind of people are they and what do they do? It is possible in many cases that they will show you the good paths, the good ways of living. They will probably also give you some good teachings and good ideas. But there is not the possibility of these people leading you from darkness and ignorance to light and wisdom. It's only the divine, only the God that can do such things.
0: ఇట్టి లోక గురువులను రెండు భాగములుగా విభజించబడింది. ఒకటి బోధ గురువు అని, రెండవది బాధ గురువు అని.
1: Such teachers of the present day world may be divided into two kinds, one who teaches and one who causes pain.
0: అనగా తనను ఆశ్రయించినటువంటి వారిని అనేక రకములుగా ఇక్కట్లు పెట్టి తన యొక్క ఆస్తిపాస్తులను లాగుకొని తదుపరి అతన్ని ఉభయభ్రష్టునిగా ఉప్పర సన్యాసిగా మార్చేటువంటి గురువులు కొంతమంది.
1: దట్ మీన్స్ one who has come in order to get some learning at the feet of the guru gives him such trouble, he takes away his wealth and property and he causes him so many difficulties. This is one kind of gurus.
0: ఇట్టి గురువులు ఇంకా గురువు అనేటువంటి దానికి మరొక అర్థం కూడా ఉంటుండాలి. గురువు అనగా భారము అని.
1: There is also one other meaning for the word guru. Guru means weight, heaviness.
0: ఇట్టి గురువులు లోకానికి భారమైనటువంటి గురువులని కూడా చెప్పవచ్చును.
1: Such people are only very heavy, unbearable burden on the world.
0: ఇంకా రెండవ గురువులు ఏదో కొంతవరకు తెలిసినటువంటి యొక్క జ్ఞానమును తన యొక్క ఆశ్రయించినటువంటి యొక్క శిష్యులకు బోధించి తద్వారా తన జీవితము, తన ద్వారా శిష్యుని యొక్క జీవితము ఉభయలు కూడాను కొంత అభివృద్ధి పరుచుకునేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోవటం రెండవ గురువుల యొక్క లక్షణం.
1: The other kind, the second kind of gurus are such that to some extent, whatever they know, to the extent to which they can teach, they do teach to the disciple. Thereby, their own lives they become sacred and they help the disciple also to move on and progress to some extent.
0: Itti avasthalanu puraskarinchukoniye Guru Brahma, Guru Vishnu, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha annaru.
1: It's only in this context that it has been said, Guru is Brahma himself, Guru is Vishnu himself, Guru is Sakshat Parabrahma. This is the meaning of this particular sentence in respect of Guru.
0: Aite, ee Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwaraha, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha anetuvanti daniki, ee naati guruvulu, tama tamaku sambandhinchinatuvanti arthamulu taamu cheppukuntu, నీ గురువే బ్రహ్మ, నీ గురువే విష్ణువు, నీ గురువే మహేశ్వరుడు, నీ గురువే సాక్షాత్ పరబ్రహ్మ అని ఈ శిష్యులకు ప్రబోధించి తమ యొక్క స్థానమును తాము ఆక్రమించుకోవటం కూడా జరుగుతూ ఉంటుండాలి.
1: However, today the teachers use and interpret these statements to their own advantage. They tell the disciples that your teacher himself is Brahma. Your teacher is Vishnu, your teacher is Maheshwara, in fact your teacher is Sakshat Parabrahma. This is how they tell the student and enhance their own position in the eyes of the disciples.
0: Aithe ee guruvulaku teacherku chaala vyathyasam.
1: But there is a lot of difference between the teacher and the guru as described here.
0: Teacher annu atanu taanu arjinchinatvantivi grandhamunandu unnatvantivi taanu tirigi chadukoni vachi ఈ విద్యార్థులకు బోధిస్తూ ఉండటం, ఇది కేవలము తన స్వార్థముతో చేరినటువంటి యొక్క పరార్థమనేటువంటి రీతి కింద కూడా చెప్పవచ్చు.
1: A teacher should be understood to mean that one he who reads from various books.
0: టీచర్ అన్న అతను అపాయింట్ చేయబడి అతను ఒక నెల జీతమును పుచ్చుకుంటూ ఈ యొక్క స్కూల్లో చేరినటువంటి యొక్క విద్యార్థులకు తాము చెప్పవలసినటువంటి పాఠములు చెప్పటం లోపల అది గొప్ప ఆశ్చర్యమని కాని లేక ఇతరునే గురువుగా భావించటమని కాని కాదు. మనకు ప్రబోధించేటువంటి వారు కనుక అతన్ని టీచర్ యొక్క స్థానమునందు మనం తగినటువంటి గౌరవాన్ని కూడా అందించాలి.
1: ఇన్ దిస్ సిచ్యువేషన్ దిస్ టీచర్ ఈస్ అపాయింటెడ్ టు డూ టీచింగ్, హీ టేక్స్ ఎ సాలరీ, హిస్ ఫంక్షన్ ఈస్ టు టీచ్. దర్ ఈస్ నథింగ్ వెరీ సర్ప్రైజింగ్ దట్ హీ డిశ్చార్జెస్ హిస్ ఫంక్షన్. బట్ వెన్ హీ డిశ్చార్జెస్ హిస్ ఫంక్షన్ ఆఫ్ టీచింగ్, వీ హ్యావ్ టు గివ్ హిమ్ ది రెస్పెక్ట్ దట్ ఈస్ డ్యూ టు ఎ టీచర్ ఆఫ్ దట్ కైండ్.
0: ప్రతిఫలమును ఆశించి ప్రబోధించేటువంటి యొక్క వ్యక్తి టీచర్ కావచ్చు, కానీ ప్రతిఫల ఆపేక్ష లేక తన యొక్క స్వస్థానమైనటువంటి హృదయ స్థానమును వికసింపజేసుకునేటువంటి ప్రయత్నంలో సద్గురుడు అనేటువంటి వాడు దైవస్వరూపకంగానే ఉంటుండి తమలో ప్రవేశించి తమ యొక్క హృదయమును వికసింపజేసేటువంటి యొక్క ప్రబోధలు స్వప్రమునందు కాని ప్రత్యక్షమునందు కాని ఇంకే విధమైనటువంటి యొక్క మార్గం నందు కాని ప్రబోధించడానికి పూనుకుంటుంటాడు. మన యొక్క కాలకర్మ కారణ కర్తవ్యాలు చేరి వచ్చినప్పుడు సద్గురుడే మనల్ని వెతుక్కొని కూడాను రావటానికి కూడాను పూనుకుంటాడు. పరీక్షిత్ మహారాజు అట్టి సుసమయమును ప్రాప్తించిన తక్షణమే శుకుల వారు ఆ ప్రదేశమునకు చేరి ఈ యొక్క పరీక్షిత్ మహారాజునకు ప్రబోధించి తక్షణమే 7 దినములు యందు తన యొక్క మోక్ష ప్రాప్తికి అర్హుడిగా గావించాడు.
1: One who expects to get paid in return to his efforts as a teacher, that is quite understandable and he will be called a teacher. But this is different from what we understand by the word Sadguru. A Sadguru is one who does not expect any return for his efforts. He is usually in your own heart. He may teach you what he wants to teach you about the divine, either in your dream state or when you are awake and by himself appearing to you or by any other method. But what one has to recognize is that he will come to you depending upon the time, depending upon your deserving it and the situation. We may take the example of King Parikshit. When King Parikshit prayed, he had a Sadguru in Sukha Rishi. At once he came and he gave him the divine message.
0: Indulo Guru Brahma ani mottamodati yokka padamu.
1: In this, the first thing is Guru Brahma.
0: బ్రహ్మ చేసేటువంటి పనులు ఏమిటి? పూర్వ జన్మాంతర సంస్కారములను పురస్కరించుకుని ఆయా అర్హతను, ఆయా కర్మఫలమును, ఆయా భావచిత్తమును పురస్కరించుకుని ఆయా జన్మల యందు అతన్ని ప్రవేశింపచేసి తద్వారా తిరిగి ముందు జన్మకు తగినటువంటి యొక్క రక్షణను కూడాను చూసుకుంటూ రావటము, ఇది బ్రహ్మ యొక్క కర్తవ్యం.
1: What does Brahma do? Brahma considers what kind of previous births has an individual had. What were his desires and how did he fulfill them? What is the kind of karma or work he did? In accordance with these things, he will determine in what kind of birth one should be born. He will also take into consideration through that particular birth and work that he is doing, what kind of birth he should get in future. This is Brahma's work.
0: Adevidamugane. మన యొక్క సంస్కారమును, మన యొక్క ప్రవర్తనను, మన యొక్క అర్హతను పురస్కరించుకుని, మన యొక్క అభిష్టమును కూడాను పురస్కరించుకుని, ఏ నామము ఏ విధముగా వీడు ఆచరించినప్పుడు, ఎట్టి సాధనలు సలిపినప్పుడు వీడు ధన్యుడు కాగలడు అనేటువంటి యొక్క విచారణ సలిపి అట్టి నామమును, అట్టి కాలమును, అట్టి నియమమును అందించేటువంటి వాడు ఇది గురు బ్రహ్మ అని కూడాను చెప్పడంలో ఏలాంటి తప్పు ఉండదు.
1: ఇన్ ది సేమ్ మేనర్ One who considers your desires, the nature of your life and the kind of family in which you are and then determine what kind of name, what particular name of the Lord, what customs and what methods of prayer will suit you and will do good to you. One who determines such things and teaches you, he may also be called Guru Brahma.
0: Inka Guru Vishnu anaga. విష్ణువు చేసేటువంటి పని ఏమిటి? బ్రహ్మ అనేటువంటి వాడు కేవలం సృష్టించినంత మాత్రమున అది అభివృద్ధి కానేరదు. మనం ఈనాడు ఒక మన భూమిలో ఒక మొక్క పెట్టినంత మాత్రమున అది వృక్షంగా అభివృద్ధి కానేరదు. అట్టి పెట్టినటువంటి యొక్క మొక్కకు పాదులు కట్టి, నీరు పెట్టి, ఎరువును వేసి, దానికి రక్షణ కట్టి, అనేక రకములుగా దానిని అభివృద్ధి కార్యక్రమం లోపల కూడాను పాల్గొన్నప్పుడే అది ఒక వృక్షంగా తయారవుతుంది.
1: Simply because Brahma has created something that cannot grow and that cannot prosper. Take a plant. If we just put the plant in the earth, that's not going to grow of its own accord. We shall have to look after it. We shall have to put a fence around it. We shall have to water it when it is needed. In this way, we will have to help it to grow. Only then.
0: మనము ఈనాడు ఒక మన భూమిలో ఒక మొక్క పెట్టినంత మాత్రమున అది వృక్షంగా అభివృద్ధి కాలేదు. అట్టి పెట్టినటువంటి యొక్క మొక్కకు పాదులు కట్టి నీరు పెట్టి

0: దానిని అనుసరిస్తూ ఉండమని చెప్పినంత మాత్రమున అది ప్రయోజనం ఉండదు. తాను తిరిగి విష్ణు స్థానములో చేరి దానికి తగినటువంటి యొక్క పోషణాశక్తిని, అభివృద్ధి యొక్క కార్యక్రమములు కూడాను తాను చూసుకోవటం లోపల కూడాను తగినటువంటి లక్ష్యాన్ని పెట్టినప్పుడే అతను గురు విష్ణు అని చెప్పడానికి కూడాను ఒక ఆధారం ఉంటుంటాది.
1: In the same manner, if the Guru simply suggests to you a name of the Lord and tells you the manner in which you have to carry on your meditation, that is not enough. But Guru must take again the place of Vishnu and he must give you all the support. He must enable you to utter the name of the Lord and go through all the processes and gain the necessary strength. Then the Guru will take the form of Vishnu.
0: Inka. గురుదేవో మహేశ్వరః. మహేశ్వరుడు చేసేటువంటి పని ఏమిటంటే లయం ఉనరించటము అని ఇందులో మనకు అర్థం.
1: ది నెక్స్ట్ వన్ ఇస్ గురుదేవో మహేశ్వరః. వాట్ ఈస్ ది వర్క్ ఆఫ్ మహేశ్వర? ఇన్ దిస్ వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ ది వర్క్ ఆఫ్ మహేశ్వర ఈస్ టు సింప్లీ మేక్ ఇట్ లయ ఆర్ మేక్ వన్ విత్ ఇన్ఫినిటీ.
0: లయమనగా అనేక మంది అనేక రకములైనటువంటి అర్థములు కూడాను చెప్పటం కద్దు.
1: దిస్ వర్డ్ లయ is being explained by several people in many different ways.
0: నాశనం ఉనరించటమని కాని, కొన్ని రకములుగా దీనిని ధ్వంసం చేయటమని కాని, ప్రళయములో రూపనామములు లేకుండా చేయటమే కాని అనేక మంది చెప్పటం కద్దు.
1: Many people explain it either by saying this signifies complete destruction. Some say this signifies the disappearance of the object in question. Some say that it will go without the name or the form being left behind.
0: కాని లయమునకు ఇది సరైనటువంటి అర్థము కాదు.
1: These are not the correct meanings for this word laya.
0: లయమనగా లీనము అని. లీయతే గమ్యతే ఇతి లింగః అన్నారు. అనగా ఏ స్వస్థానము నుంచి బయలుదేరి వచ్చిందో అట్టి తిరిగి స్వస్థానమునకు చేర్చేటువంటి యొక్క ప్రయత్నమే ఈ యొక్క మహేశ్వరుని యొక్క కర్తవ్యం.
1: లయ హియర్ షుడ్ బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ టు మీన్ మెర్జింగ్ అండ్ ఫ్రమ్ వేర్ దిస్ థింగ్ హ్యాస్ కమ్ దట్ ఇట్ గోస్ బ్యాక్ అండ్ మెర్జెస్ ఇన్ టు ది ఒరిజినల్ సోర్స్ ఫ్రమ్ విచ్ ఇట్ హ్యాస్ కమ్. దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లయ అండ్ దిస్ ఈస్ ది మీనింగ్ వర్క్ ఆఫ్ మహేశ్వర.
0: అనగా స్వస్థానమును చేర్చేటువంటి ప్రయత్నము మహేశ్వరునికి ఎట్ల కర్తవ్య కర్మగా ఉంటున్నదో అదే విధముగానే మానవుడైనటువంటి యొక్క తన యొక్క శిష్యునకు ఈ గురువు ఆత్మభావమును అనుసరించి తిరిగి ఆత్మస్థానమును అనుసరించి తిరిగి ఆత్మ లక్ష్యములో చేర్చేటువంటి ప్రయత్నానికి పూనుకున్నప్పుడు ఈ ప్రకృతి యొక్క సంబంధమైన గురువు కూడాను మహేశ్వరునితో సమానమైనటువంటి యొక్క అర్థం కూడాను మనం చెప్పవచ్చు.
1: Just as it is the function of Maheshwara to merge whatever it comes from the original source back into the source, so also if this Guru about whom we are talking in this world, if he can make man go back to realize the Atma Tattva as his source and merge again into the original source of Atma Tattva, we can regard the worldly Guru also as taking the place of Maheshwara.
0: Anaga ichina namamunu అభివృద్ధి పరిచేటువంటి యొక్క రక్షణ కూడా కల్పించి ఆ అభివృద్ధి సంబంధమైనటువంటి యొక్క దీనిలో తన యొక్క ఆనందం అనేటువంటి ఫలములను కూడాను పండించి అట్టి ఫలములను వారికి ఆరగింపచేసి ఆ యొక్క బీజము నుంచి బయలుదేరినటువంటి యొక్క అమృతత్వమైనటువంటి సారమును వారి హృదయములలో చేర్చేయడానికి తగినటువంటి ప్రయత్నం చేయటమే ఈ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు అని ఈ ముగ్గురు విడివిడి కానేరదు. ఈ ఒక్కొక్క కర్మనందు, ఒక్కొక్క స్థానమునందు, ఒక్కొక్క క్రియ ఆచరించడం చేత ఒక్కొక్క పేరుతో వారు పిలువబడుతూ వచ్చారు.
1: Thus, the whole process which consists of giving you a name, using that name of the Lord for your own growth and prosperity, thereafter let fruits of bliss grow on the tree of your life, enable you to enjoy those fruits of bliss, and from the seeds that grow out of the fruits of bliss, get you to merge into immortality, which is your original source. These are the various aspects in which these three, Brahma, Vishnu, Maheshwara, should function as gurus. These are not three separate people, separate gurus. They are only three names to one and only one guru who functions in these three different aspects at three different times.
0: Inka gurudevo maheshwaraha annadu. Ee maheshwarudu ante kaani ee yokka ishwarudu ante kaani unnatvanti yokka artham emiti indulo unnatvanti vyathyasam emiti.
1: Now, we must look at the statement, Gurudevo Maheshwaraha. We shall have to understand the meaning of Maheshwara. What is the meaning of Maheshwara or Ishwara?

0: ఈజ్ దేర్ ఎనీ డిస్టింక్షన్?
1: గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఈ మహేశ్వర తత్వానికి, ఈ పరబ్రహ్మ తత్వానికి, గురు విష్ణు గురుదేవో మహేశ్వర అనేటువంటి, గురు బ్రహ్మ అనేటువంటి తత్వానికి అనేక రకములైనటువంటి అర్థం ఉంది. మొట్టమొదటి దీంట్లో గురు బ్రహ్మ అన్నాడు, కట్టగడపటి దీంట్లో మహేశ్వర అన్నాడు, తదుపరి పరబ్రహ్మ అన్నాడు. పరబ్రహ్మకు బ్రహ్మకు ఉన్నటువంటి వ్యత్యాసము చాలా ఉంది.
0: We note here that while in the first three statements Guru has been described as Brahma, Vishnu and Maheshwara, in the end he talks of Guru being Sakshat Parabrahma. We have to understand why this distinction has been made. What is the difference between calling a Guru Parabrahma and referring to Guru in the three states of Brahma, Vishnu and Maheshwara?
1: Brahmalanaga Chaturmukha Brahma, Srishtikarta Brahma, Shabda Brahma, అనంత బ్రహ్మ, నాలుగు రకములైనటువంటి బ్రహ్మములు ఉంటుండగా త్రికాల త్రిలోక త్రిగుణములు ఎందు కూడాను అతీతమైనటువంటి యొక్క తత్వానికి పురస్కరించుకుని పరబ్రహ్మ, పర సంబంధమైనటువంటి బ్రహ్మ, ప్రత్యేకంగా ఒక రూపనామరహితమై అనేక రకములుగా సర్వత్రా కూడాను వ్యాపించినటువంటిగా సిద్ధిస్తుంది.
0: While when we talk of Brahma, we have in our mind, there are four different kinds of Brahma, the four-faced Brahma, that is one appearance. Then we have the Srishti Brahma, one who created, or creation, the origin of the creation. We have also the Shabda Brahma, and then we have the Ananta Brahma. We have the Chaturmukha Brahma, that is the four-faced Brahma. When we have in our mind these four different concepts, why is it we go and again specially talk of Parabrahma, which has neither a name nor a form, as contrary to these four different names and forms?
1: Itti Brahma padamulaku kudanu vividhamainatunte arthamulu kudanu lekapoledu.
0: For this word Brahma, there are also many kinds of meanings.
1: లోకమునకు సృష్టి కలిగించవలసిన సమయం ఏర్పడినప్పుడు శబ్దము అనేటువంటి దాని నుంచి కూడాను ఈ చతుర్ముఖ బ్రహ్మ సృష్టిని కల్పించారు.
0: At a time when there was a need to take creation in this world, at that time the four-faced Brahma, he caused the creation through the Shabda Brahma or the sound.
1: ప్రపంచంలో ఎట్టి సృష్టి జరగవలసిన వచ్చి ఉన్నప్పుడు కూడాను ఈ శబ్దం అనేటువంటిది లేక సృష్టి జరగడానికి వీలు కాదు. సృష్టి జరిగినప్పుడు ఒక విధమైన కంపం ఏర్పడుతుంది, కంపం ఏర్పడినప్పుడు శబ్దము తప్పక వస్తుంది.
0: Whenever there is need for creation, there has to be sound. There cannot be creation without sound. In fact, when there is need for creation, there is always some amount of vibration. Where there is vibration, inevitably there is sound.
1: కనుక ఈ కంపము, దీనికి తగినటువంటి యొక్క కర్మ రెండు కూడాను ఒక శబ్దముతో పురస్కరించుకుని వస్తుంటాయి.
0: Therefore, this vibration and whatever work is associated with this movement, these things cause sound.
1: మనము కన్నులు రెప్పలు కొడుతున్నాము, కానీ ఆ రెప్పలు కూడాను చలనంగా ఉంటున్నాయి, కనుక అందులో కూడాను ఒక శబ్దం ఉంది, కానీ మనకు అది వినిపించటం లేదు. మన యొక్క చెవులు ఆ శబ్దమును వినేటువంటి అంత సూక్ష్మమైనటువంటిగా నిర్మించలేదు.
0: When we move our eyelids, there is movement there. When there is movement of the eyelids, there is sound there. But our ears are not that refined and do not have the capacity to hear the sound of the movement of the eyelids.
1: ఈ శబ్దమునే ఆకాశముగా పోల్చుకున్నారు.
0: This sound has been compared to the akasha or the sky.
1: ఈ ఆకాశం అనేది ఎక్కడ ఉన్నది అని ఎవరినైనా ప్రశ్నించినప్పుడు సామాన్యంగా పైన ఉన్నది అని చూపుతుంటారు.
0: When we ordinarily ask anyone, where is the sky, they try to show it to us by looking up, saying that the sky is up above.
1: అది కేవలము విద్యారహితులైనటువంటి వారు, విషయరహితులైనటువంటి వారు ఆ విధంగా చెప్పొచ్చు, కానీ నిజముగా ఆకాశము శబ్దగుణముతో చేరినటువంటిది కనుక సర్వత్రా ఉంటుండదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: Such a reply may be given by ignorant people, by uneducated people, but we should really recognize the fact that sky is associated with sound, sound is present everywhere, therefore sky is present everywhere.
1: ఇప్పుడు ఆకాశం అంటే అక్కడ చెప్పడానికి వీలు కాదు. నేను నోటి నుంచి కూడాను పలుకుతున్నాను, ఈ శబ్దం అంతా కూడాను ఆకాశం యొక్క లక్షణమే. ఈ విధంగా చిటికి వేస్తే ఇది కూడాను ఆకాశం యొక్క లక్షణమే. ఈ విధంగా కాలు కొడితే ఇది కూడాను ఆకాశం యొక్క లక్షణమే. ఇప్పుడు ఇది కూడాను ఆకాశం యొక్క లక్షణమే. కనుక ఆకాశం అన్నటువంటిది ఎక్కడ శబ్దమో అక్కడంతా ఆకాశం యొక్క గుణం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ నాట్ right to point out at a distance and say that the sky is there. Wherever there is sound, there is sky. When I am talking, the sound that is emanating indicates that the sky is there. If I move my leg like this, it indicates that the sky is there. In fact, wherever there is sound, it indicates that the sky is present there.
1: Aite ee aakasham lakshanam puraskarinchukunnappudu bhagavantudu shabdamunaku kodunu atheetudu aneetuvanti oka padam yerpadutu vastundi.
0: When we take this aspect of sky or sound, then it follows that God is someone who is well above even this aspect of sky or sound.
1: Deenini puraskarinchukuniye bhagavantudu gunaatheetudu aneetuvanti padam kodunu upayogapedutu vacharu.
0: It is in this context that we describe God as being above all attributes or gunas.
1: Shabda, sparsha, roopa, rasa, gandhamulu ee identity andu kodanu konni gunamulu untunnayi.
0: In all these five, shabda, sparsha, roopa, rasa, gandha, there are attributes, gunas in all these five.
1: Aithe itti gunamulaku atheetamainatundi vaade parabrahma ani kodanu cheppabadutu vachindi.
0: One who is above all these things and is not touched by any one of these, he is referred to as Parabrahma.
1: Daniki oka chinna udaharanam.
0: There is a small example for this.
1: Shabda, sparsha, roopa, rasa, gandhamu. Ee aidu gunamulu bhoomi yandu untunnavi. Anduvalane ee bhoomi ati bharanga untundi oka pradesham nunchi maroka pradeshamuniki etti pettetunte avakasamulo idi kanipinchatam ledu.
0: These five tastes, sound, touch, form, taste and smell. In the earth, all these five attributes or gunas are present. That's the reason why earth is very heavy. You can't lift this earth and move it elsewhere.
1: ఈ పృథ్వి భూమి యందు ఈ ఐదు గుణములు ఉంటున్నప్పుడు రెండవ భూతమైనటువంటి అగ్ని ఈ అగ్ని లోపల శబ్ద స్పర్శ రూప రసము మాత్రమే ఉన్నది గాని గంధము లేదు ఒక్క గుణము తగ్గిపోయింది.
0: If we take after the earth something which is lighter than that is Agni, you find here that one of the attributes, the smell, has gone off. Only the four other attributes, sound, touch, taste and form, are remaining. This we refer to as Agni.
1: Anduvalane Agni kontavarku paiki lechipovadaniki prayatnam chestuntundadi.
0: Therefore, having become lighter, this fire tries to go up.
1: Inka moodavadainatvanti jalamu ఇందులో శబ్ద స్పర్శ రూపం మాత్రమే ఉంది గాని రసము గంధము రెండు గుణములు తగ్గిపోవటం చేత ఈ నీరు మరింత కదిలికి కూడాను ప్రారంభం ఏర్పడింది.
0: We next take the element water. When we take the element water, only three of the attributes are remaining. That is Shabda, Sparsha and Rupa. It has neither taste nor smell. Therefore, it has become even lighter and moves more freely.
1: ఇంకా మేఘములు వాయువు ఈ వాయువు లోపల శబ్ద స్పర్శ రెండు మాత్రమే ఉంటుండదు కాని రూపము రసము గంధము మూడు గుణములు తగ్గిపోవటం చేత ఈ గాలి అనేటువంటిది కొంతవరకు వ్యాపించిపోతుంటుండాలి.
0: When we take the fourth element, that is vayu or air, you will find that it can sustain only sound or touch. But it has no form, it has no taste, it has no smell. It has become even lighter and it can move very much more freely.
1: Inka aidavadainatvanti aakashamu okka shabdamu maatrame nilchindi. Naalugu gunamulu taggipovatam cheta aakashamu sarvatra kudanu vyapinchipoyindi.
0: The fifth element, sky, has got only one attribute and that is sound. All other attributes, the touch, the form, the taste and the smell, have disappeared. Therefore, sky is the lightest and it spreads all over.
1: ఒక్క శబ్దము ఉండినటువంటి యొక్క ఆకాశమే సర్వత్రా వ్యాపించినప్పుడు ఆ శబ్దమును కూడాను అతీతమైనటువంటి వాడు భగవంతుడు ఇంకా సర్వత్రా వ్యాపించక ఇంకేమి రీతిగా హద్దులో ఉంటుంటాడు.
0: If sky, the last of the elements, which is characterized only by one attribute, sound, is present everywhere, then God, who has no attributes and who is above all these attributes, he will naturally be omnipresent. He can be everywhere.
1: అందువలననే అతని గుణాతీతుడు అన్నారు. ఈ ఐదు లోపల కూడాను కొన్ని గుణములు ఉంటున్నాయి, భారంగా ఉంటుండాలి. ఎప్పుడు గుణములు తీసిపోయేనో, భారము తగ్గిపోయేనో, అప్పుడు సర్వత్రా కూడాను గుణాతీతుడుగా ఉంటున్నటువంటి యొక్క తత్వము మనకు వ్యక్తమవుతుంది.
0: That's why God has been called Gunatita, one who is above all gunas and attributes. These five elements which compose material world, one after another, is having lesser and lesser number of gunas or attributes. Once all the attributes have been removed completely, then we get this gunatita, or one who has no attributes at all.
1: గుణాతీతుడైనటువంటి భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు అనేటువంటి ఇట్టి ఆదర్శాన్ని మనం నిరూపణ చేసినప్పుడు ఎట్టి సైంటిస్ట్ గాని నో అని చెప్పడానికి వీలు లేదు.
0: When we establish in this manner God who has no attributes and who is therefore omnipresent, more than the sky is omnipresent, no scientist can give some argument against this.
1: కనుక భగవంతుడు గుణాతీతుడుగా ఉంటున్నాడంటే ఇట్టి భారమైనటువంటి గుణములు తనలో లేవు గనుక తాను సర్వత్రా వ్యాపించి ఉంటున్నాడు.
0: When we say that God is omnipresent, we mean that none of these things which weigh things down, which have their own weight, none of these attributes are present in God.
1: అయితే మీకు ఇందులో ఒక సందేహం కలగవచ్చును. సర్వత్రా ఉంటున్నాడు భగవంతుడు అని చెప్పుతూ గుణములున్న చోట కూడాను తాను లేడంటే అప్పుడు ఆ ప్రదేశంలో లేడనే కదా అర్థము. కనుక గుణములు తనలో లేనప్పటికి గుణములు ఎందు కూడాను తానున్నాడనేటువంటి సత్యాన్ని కూడాను వేదము తిరిగి బలపరుస్తూ వచ్చింది.
0: యు మే హావ్ సమ్ డౌట్ ఇన్ దిస్ రిగార్డ్ వెన్ వన్ సేస్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండ్ యట్ హ్యాస్ నో గుణాస్. యు మే కమ్ టు ది కన్క్లూజన్ దట్ హౌ కెన్ గాడ్ బి ప్రెసెంట్ వేర్ దేర్ ఆర్ గుణాస్. యెస్, వేద has established that while there are no gunas in God, God is present where there are gunas.
1: కనుక సర్వత్రా ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం రుజువు చేయాలనుకున్నప్పుడు గుణములో కూడాను తాను ఉండినప్పుడే సర్వత్రా ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం రుజువు చేయవచ్చును. కానీ గుణములో తాను లేడు అనుకున్నప్పుడు సర్వత్రా అనేటువంటిది అసత్యమైపోతుంది.
0: If we therefore want to establish the truth of the omnipresence of God, then we have to recognize that God is present in the gunas. If God is not present in the gunas, then the establishing of the truth of omnipresence will get disturbed.
1: Gunamulu kalpitamainatuvantivi.
0: These gunas have been created by us.
1: Kanuka atti kalpitamu bhagavantuni yendu ledu.
0: Such a creation by us, that does not exist in God.
1: కనుకనే గుణములు కలిగినటువంటి మానవుని ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్ అన్నారు. మనము అన్నిటికీ సృష్టికర్తగా ఉన్నటువంటి వాడు డివైన్ గా ఉంటుంటాడు, కానీ గుణములతో చేరినటువంటి వాడు ఇమిటేషన్ లో ఉంటుంటాడు. వారిని చూచి వీరు, వీరిని చూచి వాడు, అనేక రకములుగా కూడాను కొన్ని రూపనామములు మార్చుకోవచ్చును. ఇవి గుణ సహితము, అది గుణరహితము.
0: That is why gunas are present in all human beings, and because they are associated with gunas, we say imitation is human. One imitates another name, one imitates another guna or another form. On the other hand, where there are no attributes or gunas, that is creation and divine. So we say creation is divine.
1: Aithe gunamulo thanu leka thanu undi thanu gunatheetudu ainatundi daniki kudanu oka udaharanam manam vicharinchali.
0: God being present in a guna, but he himself not being affected or possessing the guna, is something which we have to understand by a suitable example.
1: Mattito kummari kundalu chatti ilanti vanta konni roopamulu kalpinchavachchu.
0: With mud, a potter can make pots and other different kinds of things.
1: Aithe aa paatra ninduku matti unnadi kaani mattilo kundalu levu.
0: Therefore here in that pot there is mud, but in mud there is no pot.
1: ee kundalu kalpitamainatunte gaani srishti sahajanga mattilo kundalaga tayarai raavatam ledu.
0: These pots have been made. It is not as if the pots have coming of their own accord in mud.
1: Kanuka mattilo kundalu levu gaani kundalo kudano matti unnadi aneetundi satyamu enta manaku aadarshanga untundado ade vidhamgane bhagavantunilo gunamu ledu gaani gunamulo kudano taanu unnadu aneetundi okka satyamu manaku ruju paristhu vachindi.
0: Therefore the truth that we are willing to accept in this analogy, that the pots are not present in mud of their own accord. Mud is present in the pots because pots have been made. So also, God is present in the guna because gunas have been made by us. But gunas are not present in God.
1: దీనినే శంకరుల వారు మరొక ప్రదేశమునందు మరొక స్థానమునందు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నాడు.
0: శంకర expressed the same idea in another place and in another context by saying Brahma Satyam, that is Brahman is truth, whereas Jagat Mithyam, the world is Mithya.
1: Maroka sthanamulo సర్వం విష్ణుమయం జగత్తు అన్నాడు.
0: ఇన్ అనదర్ ప్లేస్ శంకర సెడ్ సర్వం విష్ణుమయం జగత్, ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ విష్ణు.
1: ఇట్టి పదములు ఈ విద్యార్థులు ఆధారం చేసుకుని ఏమిటి వంతా ఒట్టి గ్యాస్ పదములు, ఒక దగ్గర చూస్తే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని చెప్తూ వస్తున్నాడు, మరొక ప్రదేశం లోపల సర్వం విష్ణుమయం జగత్ అని చెప్తున్నాడు. రెండును శంకర్ల వారు చెప్పినవే కదా, కనుక ఈ రెండును కూడా పొత్తు కుదరడానికి వీలు కాదు, నీటికి నిప్పుకు పొత్తు కుదరనట్టుగా ఉంటుండాలి. కనుక అది సత్యమైతే ఇది సత్యం కాదు, ఇది సత్యమైతే అది సత్యం కాదు అని వాదోపవాదములు జరపడం కూడాను కద్దు.
0: ఇట్ ఈస్ కామన్ దట్ యంగ్ స్టూడెంట్స్ దీస్ డేస్ రిఫర్ టు సచ్ స్టేట్మెంట్స్, శంకర సెడ్ బ్రహ్మ సత్యం జగత్ మిథ్యం ఇన్ వన్ ప్లేస్ దట్ ఈస్ ది వరల్డ్ ఇస్ అన్ట్రూ, ఇన్ అనదర్ ప్లేస్ హి గోస్ ఆన్ టు సే దట్ ది హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ విష్ణు. వాట్ ఈస్ ది మ్యాటర్? దేర్ ఇస్ కాంట్రడిక్షన్ బిట్వీన్ దీస్ టూ స్టేట్మెంట్స్, బోత్ హ్యావ్ బిన్ మేడ్ బై శంకర. హౌ కెన్ దీస్ టూ బి కోఆర్డినేటెడ్ విత్ ఈచ్ అదర్? Fire and water cannot coexist. In that manner, these two statements cannot coexist. This kind of argument goes on amongst young students.
1: Aithe indulo adi satyame idi satyame aneetvanti okka aadarshanni kudanu manam ee naadu ippudu vicharinchali.
0: But in this we have to inquire and understand that both of them are true statements.
1: Satyamuleni palukulu peddalu palukaru.
0: Statements in which truth is not contained are not uttered by elders.
1: వారు సర్వ స్వరూపాన్ని కూడాను విచారణ సలిపి గుర్తించి ఇట్టి లోకానికి సత్య సూక్తులు అందించేటువంటి యొక్క మహనీయులు అసత్యమునకు ఏమాత్రం కూడాను చోటివ్వరు. మనం అర్థం చేసుకోవటం లోపల మనము నానార్థాలు అనర్థాలు గావించుకోవచ్చును, కాని యథార్థమనేటువంటిది మహనీయులకే గుర్తు.
0: Such statements are made by great people only after examining and inquiring into the situation. They only utter truth, they never utter untruth. But it is for us sometimes to misinterpret them and misunderstand them. If we really go into the inner and correct meaning, we will see the truth of both the statements.
1: ఇప్పుడు దీనికి ఒక అందరికి నిత్యము అనుభవించేటువంటి వారు ఈనాటి యువకులు దానిని ఆధారం చేసుకుని చక్కని ఉదాహరణ అందిస్తాను.
0: I will now give you a very nice and suitable example from what young people today experience and know and see daily.
1: Indulo unnatvanti 99 mukkal mandi cinemalaku velleetvanti varuga untuntaru.
0: Amongst those sitting here, 99.34% are people who go and see cinemas.
1: Aithe ee cinemaku vellutunnare kaani ముందు వైపున స్క్రీన్ ఎక్కడ ఉందో అటువైపున ముఖం తిప్పటం, సరే ఎంతసేపు చూసినా స్క్రీనే ఉంటుందా, అది బొమ్మలు రాలేదే బొమ్మలు రాలేదని ఆతురపడటం, ఇది సహజం.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ కామన్ అండ్ కస్టమరీ దట్ యు సిట్ ఫేసింగ్ ది స్క్రీన్ అండ్ దెన్ ఫీలింగ్ ఇంపేషెంట్ దట్ వీ హావ్ బీన్ ఫేసింగ్ ది స్క్రీన్ ఫర్ ఎ లాంగ్ టైమ్, ది పిక్చర్ ఈస్ నాట్ కమింగ్ ఆన్ ది స్క్రీన్.
1: కొంతసేపు అయిన తర్వాత బొమ్మలు వచ్చాయి, బొమ్మలు రాకపోతే మనకు అసంతృప్తి, బొమ్మలు వచ్చేటప్పటికి చాలా సంతోషం అయిపోయి నిద్రపోయేటువంటి వారు కూడా లేపి కూర్చోబెట్టేసేస్తారు.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ పిక్చర్స్ కమ్ ఆన్ ది స్క్రీన్, దెన్ యూ ఫీల్ వెరీ హ్యాపీ. బై దట్ టైమ్ ఈవెన్ పీపుల్ హూ ఆర్ ఫీలింగ్ స్లీపీ అండ్ స్లీపింగ్ దే విల్ గెట్ అప్ అండ్ అటెండ్ టు ది పిక్చర్.
1: సరే వచ్చిన బొమ్మలు ఏమైనా అక్కడే ఉంటున్నాయా అంటే ఉండటం లేదు, మరి ఆ బొమ్మలు పోతున్నాయి కొత్త బొమ్మలు వస్తున్నాయి, వచ్చిన బొమ్మలు పోతున్నాయి తిరిగి కొత్త బొమ్మలు వస్తున్నాయి, పోయిన బొమ్మలే తిరిగి వస్తున్నాయి కొత్త బొమ్మలు పంపిస్తున్నాయి. ఈ రకంగా రావటం పోవటం రావటం పోవటం, ఒకే బొమ్మ స్థిరంగా అక్కడ ఉండటం లేదు. కాబట్టి వచ్చి పోతుండేటువంటి బొమ్మలంతా కూడాను మిథ్యము, స్థిరంగా అక్కడ ఉండటం లేదు కనుక అవి మిథ్యంగా మనకు కనిపిస్తున్నాయి.
0: These pictures or the figures, they come on the screen, they go, they come again and they go. One picture is not remaining stationary and permanent on the screen. Some of them come again but go and come again. Therefore, what is coming and disappearing on the screen, these pictures are mithya. They are not permanent or stationary.
1: Aithe screen vaatito paatu povatam ledu raavatam ledu, స్క్రీన్ సత్యంగానే ఉంటుండాలి. కనుక ఇక్కడ స్క్రీన్ సత్యము బొమ్మలు మిథ్యము అనేటువంటిది మనకు స్పష్టమవుతుండాలి.
0: బట్ ది స్క్రీన్ ఈజ్ నాట్ గోయింగ్ అవే విత్ ది పిక్చర్స్, నార్ ఈస్ ఇట్ కమింగ్ బ్యాక్ విత్ ది పిక్చర్స్. ది స్క్రీన్ ఈజ్ స్టేయింగ్ దేర్ యాజ్ పర్మనెంట్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ విల్ అండర్స్టాండ్ దట్ ది స్క్రీన్ ఈజ్ ఎ ట్రూత్ అండ్ ది పిక్చర్స్ దట్ కమ్ అండ్ గో ఆర్ ఎ మిథ్య.
1: ఇంకా సర్వం విష్ణుమయం జగత్తు అనేటువంటి దానికి దీనినే మనం ఆధారం చేసుకుందాం.
0: to explain the meaning of sarvam vishnumayam jagat, we will base ourselves on this.
1: Indulo screen untundali screen nu brahmanga manam visheshinchamu vachi poyye atvanti bommalanta kudanu jagattu ga manam visheshinchamu ee jagat aneetundi mithyamani screen aneetundi brahma satyamani oka nirnayamaindi aithe ee bommalu vachinappudu ఆ సత్యమైనటువంటి స్క్రీన్ ఎక్కడ ఉంది బొమ్మల్లో లీనమై ఉంటుండాలి.
0: హియర్ వి హావ్ యాక్సెప్టెడ్ దట్ ది స్క్రీన్ ఇస్ పర్మనెంట్లీ దేర్ ఇస్ ది ట్రూత్ అండ్ రిప్రజెంట్స్ బ్రహ్మన్. ఆన్ ది అదర్ హ్యాండ్ ది పిక్చర్స్ విచ్ కమ్ అండ్ గో దోస్ హావ్ బీన్ కంపేర్డ్ టు ది వరల్డ్ అండ్ దట్ ఇస్ మిథ్యా. వెన్ ది పిక్చర్స్ కమ్ వేర్ హస్ ది స్క్రీన్ గాన్? ది స్క్రీన్ ఈస్ దేర్ అండ్ ఈస్ వన్ విత్ ది వరల్డ్ ఆర్ విత్ ది పిక్చర్స్.
1: స్క్రీన్ లేకపోతే బొమ్మలు మనకు కనిపించవు. అయితే బొమ్మలు వచ్చినప్పుడు ఈ యొక్క స్క్రీన్ బొమ్మల లోపలనే లీనమై ఉంటుండాలి. కాబట్టి సర్వం విష్ణుమయం జగత్తు, జగత్ అనేటువంటి బొమ్మల లోపల బ్రహ్మ అనేటువంటి యొక్క తత్వము లీనమై ఉంటుండాలి. కనుక సర్వం విష్ణుమయం జగత్ అనేటువంటి సత్యాన్ని కూడాను విశ్వసించడంలో ఎట్టి అభ్యంతరం ఉండదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో స్క్రీన్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు సీ ది పిక్చర్స్. When the pictures come, where is the screen? The screen is mixed, is merged with the pictures. That means this Brahman, which represents the screen, it is mixed with the pictures, which represents the world. Therefore, we say, Sarvam Vishnumayam Jagat.
1: Kanuka, itti antarartamulato koodinatvanti, ee pavitramainatvanti yokka Vedantamunu, మనం అర్థము చేసుకోలేనటువంటి యొక్క పరిస్థితి లోపల దానిపైన దోషములు కూడాను కొంచెం కల్పించడానికి మనం పూనుకోవటంలో మరింత అజ్ఞానమనే చెప్పవచ్చు.
0: వైల్ బీయింగ్ ఇన్ ఎ పొజిషన్ వేర్ వీ కెనాట్ అండర్స్టాండ్ దీస్ హిడెన్ అండ్ ఇన్నర్ మీనింగ్స్ ఆఫ్ వేదాంత అండ్ వేదాంతిక్ స్టేట్మెంట్స్, వైల్ నాట్ బీయింగ్ ఏబుల్ టు అండర్స్టాండ్ యట్ టు సే దట్ దీస్ థింగ్స్ హావ్ నో మీనింగ్ అండ్ ఆర్ కాంట్రడిక్టరీ ఈస్ టు షో అవర్ ఓన్ ఇగ్నోరెన్స్.
1: నీకు కనిపించినంత మాత్రమున, నీకు వినిపించినంత మాత్రమున, నీకు అర్థం కానంత మాత్రమున దానిని లేదని వాదించటం ఒక మూర్ఖత్వం.
0: ఆల్ దట్ యు కెనాట్ సీ, ఆల్ దట్ యు కెనాట్ హియర్, ఆల్ దట్ యు కెనాట్ అండర్స్టాండ్, ఫర్ యూ టు ఆర్గ్యూ దట్ సచ్ థింగ్స్ డూ నాట్ ఎగ్జిస్ట్, ఇట్ ఈస్ సింప్లీ ఫూలిష్నెస్.
1: గుడ్డివానికి పెద్ద పవర్ఫుల్ అయినటువంటి లైట్ ముందు పెట్టినా వానికి చీకటిగానే ఉంటుంటాది.
0: Even if you put a very powerful light in the presence of a blind man, the blind man will only feel that it is still dark.
1: వాడు ఎంత పెద్ద లైట్ ను చూపించినప్పటికీ చీకటి చీకటి చీకటి అని అంటుంటాడు. కారణమేమిటి? అతనికి ఆ లైట్ ను చూసేటువంటి నేత్రములు లేవు కనుక వానికి నిరంతరము చీకటిగానే ఉంటుంటాది. అదే విధముగానే కొంతమంది మూర్ఖులైనటువంటి వానికి, అవిశ్వాసమైనటువంటి యొక్క కన్నులు లేనటువంటి వానికి, ఎంత పవిత్రమైనటువంటి భగవత్ తత్వము ప్రకటిస్తూ అతని కంటెదుట నిలిచి ఉండినప్పటికీ కూడాను దానిని విశ్వసించలేనటువంటి యొక్క పరిస్థితిలో తాను ఒక మూర్ఖాన్ని వదలలేకుండా ఉంటుంటాడు.
0: The blind man, when he is shown even a very powerful light, because he has not got the eyes with which he can see that light, he will continually proclaim that it is only dark and that there is no light. In the same manner, foolish persons who have not the eyes of faith, in their presence, even if you bring God himself and show them, they have not the eyes with which to see the divinity, and therefore they keep on proclaiming in a very foolish manner that divinity does not exist.
1: దీనికి ఇంకొకటి మనకు స్పష్టంగా అర్థం కావచ్చును. గుడ్డివానికి కూడాను దేహం ఉంటుండాలి.
0: We can understand very clearly, even the blind man has a body.
1: కాని తన దేహమును తాను చూసుకోలేడు.
0: But he cannot see his own body.
1: తన యొక్క అవయవమును తాను వర్ణించుకోలేడు.
0: He cannot describe his own limbs and organs.
1: అతని యొక్క వికారమును కాని అందమును కాని గుర్తించలేడు.
0: His beauty or the lack of it is something which he cannot understand.
1: అయితే తాను చూడకుండా పోయినంత మాత్రమున, గుర్తించకుండా పోయినంత మాత్రమున తనకు దేహం లేదా?
0: But simply because he was not able to see, nor was he able to recognize his own body, does it follow that he has no body?
1: తనకు దేహం ఉన్నది, కాని దానిని చూచేటువంటి నేత్రములు లేవు కనుక తన దేహమునే తాను చూడలేకపోతున్నాడు.
0: He has a body, but he has not got the eyes with which he can see his body, so he is not able to see his own body.
1: అదే విధముగానే మనకు దివ్యమైనటువంటి యొక్క ఆత్మస్వరూపము, పవిత్రమైనటువంటి యొక్క తత్వస్వరూపము, ఇంకా పరబ్రహ్మ స్వరూపము మనకు ఉండినప్పటికీ మనకు డివైన్ ఐ, అనగా విజ్డమ్ అయి మనకు లేకపోవటం చేత ఆ స్వరూపాన్ని మనం చూడలేకుండా పోతున్నాం.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్దో వీ హ్యావ్ ది ఆత్మస్వరూప ఇన్ అస్, ఆల్దో వీ హ్యావ్ ది పరబ్రహ్మ తత్వ ది బ్రహ్మన్ ప్రెసెంట్ ఆల్ అరౌండ్ అస్, యెట్ బికాస్ వీ హ్యావ్ నాట్ ది ఐ ఆఫ్ విజ్డమ్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు సీ అండ్ రికగ్నైజ్ దీస్ థింగ్స్.
1: తన చూడకుండా పోయినంత మాత్రం పరబ్రహ్మ లేడని వాదించడానికి వీలు కాదు.
0: Simply because he is not able to see, it is not right to argue that Brahman does not exist.
1: Tini chuchi ruchi cheppali, digi chuchi lotu cheppali annaru.
0: You must eat and only thereafter talk about the taste. You must get into the water and only thereafter you will be able to say how deep it is.
1: చెరువు కట్ట పైన కూర్చొని లోతింత అని భ్రమించటము, తట్టలో పెట్టుకుని దీని రుచి ఇట్లా అని విశ్వసించటము, ఇది కేవలం ఒక ఇమాజినేషన్.
0: You sit on the bank and you imagine the depth of the tank to be so and so. You just sit in front of your plate and think that the taste of the sweets in the plate are so and so. This is just imagination.
1: ఈనాడు లోకములో దైవ విషయాన్ని విశ్వసించక అనేక రకములుగా వాదోపవాదములు ఆడేటువంటి వారందరూ కూడాను ఇట్టి ఇమాజినేషన్ లో చేరినటువంటి వారే.
0: Today in this world, all people who have no faith in God and who go on keeping arguing about God's existence or otherwise are just like these people who are imagining the depth and the taste.
1: దీనికి ఒక చిన్న కథ.
0: There is a small story for this.
1: ఒక గురువు ఒక గుహలో కూర్చొని ఉంటున్నాడు.
0: One guru was sitting in a cave.
1: ఆ ప్రదేశం దగ్గరికి ఒక చాలా ఆర్తుడై భగవద్ అన్వేషుడు అయిపోయినటువంటి ఒక సాధకుడు ఏదో ఒక రీతిగా మహనీయుని దర్శించి నా యొక్క జ్ఞాననేత్రము తెరిపించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో తాను ఆ గుహలో ప్రవేశించాడు ఒక సాధకుడు.
0: వన్ సాధక విత్ గ్రేట్ అంబిషన్ టు నో సంథింగ్ అబౌట్ గాడ్, హీ వాంటెడ్ టు హ్యావ్ హిస్ ఐ ఆఫ్ విజ్డమ్ ఓపెన్ సో దట్ హీ కెన్ సీ డివినిటీ అండ్ హీ ఎంటర్డ్ దిస్ కేవ్.
1: కానీ పోతూ పోతూ పోతూ ఉంటుంటే ఎక్కడో ఒక చాలా దూరంలో ఆ గుహ లోపల చిన్న ద్వీపం కనిపించింది.
0: వైల్ హీ వాజ్ గోయింగ్ ఇన్ సైడ్ ది కేవ్ యాజ్ హీ వాజ్ మూవింగ్ ఆన్ అండ్ ఆన్ అట్ ఎ గ్రేట్ డిస్టెన్స్ హీ సా ఎ స్మాల్ లైట్.
1: ఇతను అనుకున్నాడు ఏదైనా క్రూర మృగము యొక్క కన్నులా లేక ఇందులో ఎవరైనా మహనీయులు నివసించాడా అని సందేహించాడు.
0: అట్ దట్ టైమ్ he began to doubt whether that light represents the eyes of some cruel animal at a distance or is there really some great person living in that cave.
1: Aithe aa krura mrugam yokka kannulu gaane unte rendu undali, okati undadaniki veelu kaadu leka oka kannu emaina poyindo emto edaithe emti nenu mahaneedu gaane akkada untunte vaarito nenu bodhanam pondi nenu taristanu లేక క్రూర మృగంగానే ఉంటుంటుంటే నన్ను ఆ క్రూర మృగం వరించి నా ఈ జన్మము సార్థకం చేసుకుంటాను అని రెండింటికి సిద్ధమై ఆ గుహలో ప్రవేశించాడు.
0: He said to himself, if that was a cruel animal, then I should see two eyes. I am seeing only one eye. Or maybe one of the eyes for the animal had gone. It may be an animal and I am seeing only one eye. Whatever it may be an animal or it may be a great person. In any case, if he is a great person, I will learn from him. If it is a cruel animal, then the animal will take me and put an end to my life and thereby I will also reach salvation.
1: Sare, ఇతను కొంచెం దూరం దగ్గర దగ్గరికి వెళ్తూ వెళ్తూ వచ్చేటప్పటికి ఆ ద్వీపం ఆరిపోయింది.
0: As he was going nearer and nearer, even that little light was extinguished.
1: Chikatilo bhayamu chala kalagavachu.
0: In darkness, one may be very much afraid.
1: Bhayamu kaliginappudu bhagavat chintana chala adhikanga chestuntaru.
0: When we are in fear, we think of God very much more intensely.
1: Appudu namashivaya namashivaya namashivaya anukuntu gattiga uchcharinchadu.
0: Then he was uttering the name of the Lord, Namashivaya, Namashivaya, very loudly.
1: అందులో ఉన్నటువంటి మహనీయుడు నానా ఎవరు నీవు అని మనుష్య శబ్దముతో తాను పలకరించాడు.
0: This great person inside that cave, he used human language and asked, who are you?
1: ధన్యుడైనానని స్వామి తమ పాదసేవకుణ్ణి అన్నాడు.
0: This person felt greatly gratified and he said, I am your humble servant.
1: Aithe itra ani ee kudu prakrana tirigi naa vaipun rammani konni gurtulu athanu cheppatam cheta athanu daggariki vellaadu paadamulapaina paddaadu.
0: Then because he gave him some directions, move towards the right and so on, he could go close to him and he fell at his feet.
1: ఇంతలోపల తాను ఏదో అడగడానికని ప్రయత్నం చేసేటప్పటికీ ఆత్మనెరిగినటువంటి అనగా అంతరాత్మను గమనించినటువంటి గురువు కనుకనే అట్టి భయంకరమైనటువంటి గుహల్లో కూడాను తాను ఉండగలుగుతున్నాడు. గాలినే ఆహారంగా తీసుకుంటున్నాడు. అలాంటి వాడికి హృదయాన్ని తెలుసుకునేటువంటి ఒక శక్తి ఉండదా? కనుక ఉండటం చేత నాయన నీవు నీ పని తర్వాత చూస్తాను, అక్కడికి వెళ్లి ఆ ద్వీపను ముట్టించిరా అని ఒక పెట్టి అగ్గి పెట్టి ఇచ్చి పంపించాడు.
0: దిస్ గురు who was living inside the cave, he was only living on air, he was not eating anything else, he was a great person, he had the capacity to know the inside of everyone. So this person who was approaching the guru and fell at his feet, he had some desire to ask some question, but the guru knew it very well even beforehand. He said, I will consider whatever wish you have in your mind a little later. First take this matchbox, go on and light the lamp which has been extinguished.
1: Sare akkadiki vellaadu pettelo unnatvanti yokka ee pullalu anni kuda nu geesi muttinchadaniki punukunnadu okka danikaina kuda na aa dweepam antukoledu.
0: He tried each one of the sticks in that matchbox. He exhausted all the sticks in the matchbox, but the light could not be lighted.
1: Swami idu antukoledu ee pullalanni kuda ayipoyina ani cheptani tirigi guruku cheppadu.
0: He told the guru, Swami, I have finished all the matchsticks, but I have not been able to light this lamp.
1: Aithe aa dweepamlo noonunda neerundada chakka gamaninchu annadu.
0: Then the guru said, you better look at it and find out if the required oil is present in that lamp.
1: Velu petti chuste jiddu ledu edo neela maadri untuntunnadi swami idu nooniga kunnattiga kanipistundadi idu neeruga untundadi annadu.
0: When he put his finger in the lamp, he found that there was no grease and so it looked as if it was just water. He told the guru, Swami, this doesn't seem like oil, this looks like water.
1: అయితే ఇదిగో ఈ ఆయిల్ తీసుకుని వెళ్లి దాంట్లో నీరు కింద పోసి దాంట్లో ఈ ఆయిల్ వేసి ముట్టించమని మరి ఒక తురి ఆజ్ఞ చేశాడు గురువు.
0: Then the guru told him, here is some oil, take this oil, pour out the water, put this oil there and try to light the lamp again.
1: సరే గురువు చెప్పినట్టుగా అందులో ఉన్నటువంటి నీరు కింద పోశాడు. ఈ యొక్క ఆయిల్ తిరిగి వేసి మరీ ముట్టించడానికి ప్రయత్నం చేశాడు. ఆహా చిటపట చిటపట చిటపట అని శబ్దం చేస్తుండదు కానీ అది అంటుకోలేదు.
0: As per Guru's orders, he threw out the water, he put the oil and he again tried to light the lamp. The matchsticks were simply making noise and were burning, but the light could not be lighted.
1: Nayana, ayilu vesavu kani, deeniki purvam unnatundi neeru aa vattilo cheratam cheta, adi antukoledu, ee vattini baaga pindi, endalo vetti mari teeskunra annadu.
0: The Guru said, yes, you have put the oil, but the wick previously had a lot of water in it. Therefore, the wick is not lighting. Take away the wick, squeeze out all the water that is contained in the wick, put it in the sun, dry it and bring it back. You can then try again.
1: Sari, Guru Agni Prakaramu, Tirigi Baga Pindi, Endalo Petti, Tirigi Techi, Aa Neerunanta Pilchukunna Tarvata Muttinchadu. Adi Chakkaga, Jyotiga Veligindi.
0: According to the Guru's orders, he took the wick, he squeezed out all the water, he dried it, brought it back, put it and then tried to light it and it took the light very nicely.
1: Tarvata light muttinchi swami naaku gnana jyotini okati andinchandi tamaru sarvashaktimailu kada naaku ee gnanamunu prasadinchandi annadu ee yokka shishyudu.
0: After lighting this lamp, he asked the guru, you are capable of doing anything. Please grace me and give me the light of wisdom.
1: Ayyo pichivada intavarku bodhinchindanta adenu annadu ee guru.
0: The guru said, what an ignorant person, what a mad person are you. All this time what I have told you and taught you is just to tell you how to get the light of wisdom.
1: Naaku ento artham kavatam ledu swami, ee reethiga bodhincharu naaku artham kaledu, spashtanga ee murkhuniki artham ee reethiga prabodhinchandi ani mari prarthinchadu.
0: He again prayed and said, Swami, I do not understand. I am not able to see the significance of your teaching. Please, I am a foolish person. Tell me and teach me what you wish to do.
1: ఈ విషయవాసన అనేటువంటి జలమును పెట్టుకోవటం చేత అక్కడ జ్ఞానం అనేటువంటి జ్యోతి వెలగలేదు. కనుక ఈ విషయవాసనలు అనేటువంటి నీరును క్రింద పారవేసి ఈ భగవత్ అనుగ్రహ సారం అనేటువంటిది కానీ నామం అనేటువంటి సారము కాని ఆ నూనెను అందులో పోశావు. కానీ పూర్వపు యొక్క వాసనలు ఈ జీవుల్లో చేరి ఉండటం చేత అది తిరిగి అంటుకోవటానికి ప్రయత్నం చేయలేదు. కానీ దానిని వైరాగ్యము అనేటువంటి ఎండలో పెట్టడం చేత తిరిగి ఈ నూనెను తాను పీల్చుకోవటం చేత నీకు జ్యోతిగా ప్రకాశవంతంగా వెలుగుతూ వచ్చింది. కనుక నీ హృదయం లోపల పూర్వం ఉన్నటువంటి విషయ వాసనలంతా కూడాను పూర్తి గుమ్మరించు. ఈ జీవుల్లో ఉన్నటువంటి యొక్క పాత సంకల్పమునంతా కూడాను వైరాగ్యం అనేటువంటి దానిగా అనుభవించు. తదుపరి నా దగ్గరికి రా, నీకు జ్ఞానజ్యోతి అనేటువంటిది తప్పక వెలిగించడానికి ఏమాత్రం అభ్యంతరం ఉండదు అన్నాడు.
0: ఇన్ దిస్ ప్యాన్ ఆఫ్ యువర్ హార్ట్ దేర్ ఇస్ ది విక్ విచ్ ఇస్ యువర్ జీవ అండ్ దట్ విక్ హ్యాస్ బీన్ ఇమర్స్డ్ ఆల్ దీస్ డేస్ ఇన్ ది వాటర్ ఆఫ్ యువర్ సెన్సువస్ డిజైర్స్ అండ్ దేర్ ఫోర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లైట్ దట్ విక్ అండ్ ది లైట్ ఆఫ్ విజ్డమ్ డస్ నాట్ అపియర్ టు యూ. సో pour out all this water, the desires, out of the pan of your heart. Take this wick of jiva, dry it up very well in the sun of vairagya, and then fill back the pan with the namasmarana of God. That will be full of oil. Then you come back to me, you can certainly light your light of wisdom. That will be the jyoti in you.

0: అనేటువంటి యొక్క దీనిని మనం ఈనాడు చక్కగా గుర్తించుకొని తిరిగి ఇట్టి జ్ఞానము అనేటువంటి యొక్క జ్యోతిని వెలిగించడానికి మన పాతవాసనలంతా కూడాను రోతవాసనలంతా కూడాను దూరము చేసుకుని తిరిగి మీరు ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క వాతావరణం అనుభవించినటువంటి మీరు మీ మీ ప్రదేశము లోపల ఈ యొక్క జ్ఞానజ్యోతిని వెలిగించి పరిసర ప్రాంతంలో వారికి పరిసర సోదరులకు ఇలాంటి యొక్క జ్ఞానమును మీరు అందించి మీరు మరింత పరిశుద్ధమైనటువంటి యొక్క జీవితాన్ని గడుపుతారని కూడాను నేను ఆశిస్తున్నాను.
1: యు మస్ట్ రికగ్నైజ్ టుడే దట్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ ది ప్రాసెస్ బై విచ్ యూ టేక్ ది విక్ ఆఫ్ యువర్ జీవా అండ్ దెన్ యూ స్క్వీజ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆల్ ది వాటర్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ యువర్ ఓన్ డిజైర్స్ then put in it the oil which is the oil of devotion by uttering the name of the Lord. Then it will be possible for you to light the light of wisdom. By doing that, you will be able to have your mind developed in a sacred way and you will see the jyoti of wisdom. When you go back to your places, you can use this jyoti of wisdom or the light of wisdom to help yourself and to help others who come close to you. This is what I expect and what I hope you will be able to do.
0: ఈ నెల దినములు కూడాను మీరు అనుభవించినటువంటి యొక్క విషయాలంతా కూడాను కేవలం అక్కడికి వెళ్లిన తక్షణమే వర్డ్స్ లో మీరు యూజ్ చేయకుండా వర్క్ లో యూజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి.
1: What all you have learnt during this one month, when you go back to your places, you should not simply put them in the form of words. You must be able to use them in the form of work.
0: ఇక్కడ చెప్పినటువంటి కొటేషన్లంతా కూడా అక్కడ తీసుకుని వెళ్లి దానికంతా పదముల లోపల మాత్రమే ఉచ్చరించి ఇది గొప్ప వేదాంతం అని మీరు ఉచ్చరించడానికి పూనుకుంటే ఇది ఒక పెద్ద హాస్యాస్పదానికి గురి అయిపోతుంది.
1: If you get all the quotations that have been given to you here, go back to your places and simply repeat those quotations, only the words will be used. Not only that, others will think that there is something very hollow in what you have acquired during your stay here.
0: ఒక సోంబేరి సన్యాసి ఒక గ్రామానికి వెళ్ళాడట.
1: వన్ సన్యాసి హూ వాజ్ ఎన్ ఐడ్లర్ హీ వెంట్ టు ఎ విలేజ్.
0: పొట్టలో చాలా కాలుతూ ఉంటుండాది, ఆకలి అవుతుండాది. ఏదో ఒక చక్కని ఇల్లు, శ్రీ వైష్ణవుల ఇల్లు, ఇంటికి ముందుగానే మూడు మూడు నామాలు పెట్టి పెట్టినారు. దీన్ని గురించారు, ఇదెవరో చాలా భక్తులుగా ఉంటున్నారు, ఈ నామములు ఇంటికి వెళ్దాము, మనకు నామం ఏమాత్రము పెట్టరు అని విశ్వసించి ఆ నామాలు ఇంటికి వెళ్లాడు.
1: This sannyasi was very hungry. He was in need of food. He found a house where he thought it was a Sri Vaishnava's house, a great devotee, because there were the three namas outside. He thought that if we enter this house, he is not going to deceive me. He expected food and he entered the house.
0: Bhavati bichham dehi annadu.
1: He said, I have come for alms.
0: Aa lopal nunchi oka illalu vachindi. Nayana, మీరెవరో సన్యాసిగా ఉంటుంటున్నారు, ఇదిగో ప్రక్కనే కావేరీ నది పారుతుంటుండది, ఆ కావేరీ నదికి వెళ్లి స్నానం చేసుకుని రండి, ఆకు వేసి అన్ని వడ్డించేసి పెట్టుతాను, ఊరికే జోల్లో మాత్రం ఇంత బిచ్చం వేస్తే నాకు తృప్తి ఉండదు, కనుక నీవు స్నానం చేసి రండి నాయన అని మంచి మాటలతో చెప్పింది.
1: When the Hazif came out and on hearing this, she thought that he was a good sannyasi and she told him, yes, I shall certainly serve you food. What is the point in giving you some food in your own hand? You better go to the river. Kaveri is very close. Have a bath and come back. I shall have food served for you in the leaf ready for you.
0: Ee somberi potu govindeyate sada snanam annadu. Naaku govinda naname snanamu, dantlo snanam cheyam akkarledamma, naaku toraga pettandi annadu.
1: This idler, he said, Govindeti Sadasnanam. Utterance of the word Govinda is as good as my having taken a bath. I am ready and let me have my food.
0: Ami matram takkuvainatundi kaadu. Oho, idi evaro somberiga untunnadu. Ramanamamrutam sada bhojanam vellirappu anindita.
1: She was also up to him. She was quite clever. She said, Ramanamamrutam sada bhojanam. You have had your food. You can go now.
0: Ee reetiga manam padalu upayoga pedite manaku tirigi reaction tappaga vastundi. Kanuka manamu ikkada nerchukunnatvanti padamulanta kudanu practical lo petti meeru kudanu tarinchi itarulu kudanu aadarsha prayaluga meeru jeevistharani kudanu nenu aashistu aashirvadistu na prasangani viramistunnanu.
1: if we simply use the words and the quotations like that idler, surely we will get back reaction to us. I do hope very much that you will not simply use words like that, but you will put these things into practice. I bless you that you will be able to do this, and I will bring my discourse to a close.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt from a discourse delivered by Bhagavan Sri Satya Sai Baba. In this audio clip, Swami emphasizes the need for man's thoughts, words and appearance to be sacred. Following one's conscience is what is desired of everyone. Imitating others should be avoided at all cost. This divine droplet is taken from the discourse delivered on 22nd November 1978.
2: మానవుని యొక్క ఊహలు, మానవుని యొక్క మాటలు, మానవుని యొక్క చూపులు, మానవుని యొక్క డ్రస్సు అనగా వేషములు, ఇవన్నీ కూడా తన యొక్క నిజ స్వభావాన్ని నిరూపిస్తూ వస్తుంటాయి.
3: మ్యాన్స్ థాట్స్, మ్యాన్స్ వర్డ్స్, మ్యాన్స్ అపియరెన్స్, దే ఆల్ బిట్రే హిస్ ట్రూ ఇన్నర్ ఫీలింగ్స్.
2: కనుక మానవుని యొక్క తలంపులు చాలా పవిత్రమైనట్టుగా ఉంటుండాలి.
3: Man's thoughts should therefore be very sacred.
2: ఈ సభ్యుల యొక్క చూపులు చాలా పవిత్రమైనట్టుగా ఉండాలి.
3: The vision, the way the members of these organizations look at things should also be sacred.
2: ఈ సేవాదళముల యొక్క వారి పలుకులు చాలా పవిత్రమైనట్టుగా ఉండాలి.
3: The words of the members of the సేవాదళ should also be very sacred.
2: వారు వేసేటువంటి యొక్క డ్రెస్ కూడాను చాలా పరిశుద్ధమైనట్టుగాను గౌరవమైనటువంటిదిగా ఉంటుండాలి.
3: ది క్లోత్స్ ది వేర్, ది అపియరెన్స్ ది ప్రెజెంట్ షుడ్ ఆల్సో బి వెరీ సేక్రెడ్.
2: పరులను అనుసరించేటువంటి యొక్క అనుకరణలో మాత్రము సేవాదళం వారు ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
3: ది మెంబర్స్ ఆఫ్ ది సేవాదళ్ షుడ్ నో ఎక్స్టెంట్ అండ్ అండర్ నో సర్కమ్స్టెన్సెస్ షుడ్ ఇమిటేట్ వాట్ అదర్స్ ఆర్ డూయింగ్.
2: సేవాదళం వారికి ఏ విధమైనటువంటి ఆడంబరము కానీ అనుకరణ కానీ ఉండకూడదు.
3: ది మెంబర్స్ ఆఫ్ ది సేవాదళ్ షుడ్ నాట్
2: ఇది ప్రధానమైనటువంటి క్వాలిటీ.
3: They should not have any kind of exhibitionism or imitating others.
2: ఎవరో ఒక బెల్ బాటం వేస్తున్నారంటే తాను ఒక బెల్ బాటం వేసుకోవటం. ఇది బజార్ లంబడి ఊడుస్తూ పోతుంటాయి, ఇంక తానే ఊడ్చగలడు.
3: If someone is wearing a bell bottom, if the member of the సేవాదల్ also wears a bell bottom, it goes on cleaning and sweeping the bazaar.
2: ఆడంబర రహితమైనటువంటి యొక్క సేవకులుగా మనం తయారు కావాలి. అనేక మంది సేవాదళంలో వాళ్ళు కూడాను తలలు పెంచుకోవటము, సైడ్ బర్న్స్ పెంచుకోవటము, ఈ విధమైనటువంటి వికారమైన వేషాల లోపల వీరు సేవను ఏ రీతిగా చేయగలరు?
3: వీ షుడ్ రియల్లీ బికమ్ మెంబర్స్ ఆఫ్ ది సేవాదళ్ హూ హ్యావ్ నాట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇమిటేషన్ ఆర్ ఎగ్జిబిషనిజం. ఇఫ్ సమ్వన్ ఈజ్
2: కేవలం మమకార అహంకారములను పెంచుకునేటువంటి యొక్క మార్గములే తప్ప ఇది సేవా వృత్తులకు సంబంధించినటువంటి కావు.
3: If someone is growing long hair and sideburns, if you also grow long hair and sideburns, it will not be service. It will be only promoting your ego and your appearance.
2: Kaluka anukarana anetundi chaala pramadamainatundi.
3: Imitation is a very dangerous thing.
2: Imitation is human, creation is divine.
3: Imitation is human, creation is divine.
2: Kaluka manamu ee vidhamainatundi oka veshapasala endukani మన యొక్క చూపులు ఎందు కాని మాటలు ఎందు కాని పవిత్రమైనట్టుగా కూడా మనం రూపొందింప చేసుకున్నప్పుడే ఈ సేవాదళం లోపల తగినటువంటి అర్హత కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది.
3: ఇన్ అవర్ అపియరెన్స్, ఇన్ అవర్ వర్డ్స్ అండ్ ఇన్ అవర్ థాట్ అండ్ ఇన్ అవర్ యాక్షన్, ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వీ కెన్ డైరెక్ట్ దెమ్ ఇన్ ది ప్రాపర్ మేనర్ వీ విల్ బి ఎంటైటిల్డ్ టు బికమ్ మెంబర్స్ ఆఫ్ ది సేవాదళ.
2: నీ హృదయాన్ని నీవు అనుసరించు, నీ భావాన్ని నీవు అనుసరించు, అంతేకాని పరులను నీవు అనుసరించద్దు.
3: You follow your conscience, you follow your thought.
2: అందుకోసమే నేను అప్పుడప్పుడు చెప్తున్నాను కొన్ని సూక్తుల లోపల, ఫాలో ది మాస్టర్. నీ మాస్టర్ ఎవరు? నీ సూపర్ కాన్షియస్నెస్.
3: దట్ ఈస్ వై సమ్ టైమ్స్ అమంగ్స్ ది వేరియస్ సేయింగ్స్ ఐ యుటర్ దిస్ ఈస్ వన్, సర్వ్ ది మాస్టర్. హూ ఈజ్ యువర్ మాస్టర్? యువర్ మాస్టర్ ఈజ్ యువర్ ఓన్ కాన్షియన్స్.
2: ఫేస్ ది డెవిల్.
3: ది నెక్స్ట్ వన్ ఇస్ ఫేస్ ది డెవిల్.
2: ఫైట్ టు ది ఎండ్.
3: Fight to the end.
2: Finish the game.
3: Finish
2: ee naligintini meeru anusarinchinappude meeru sariyainatunte variga roopandipa chestuntaru.
3: It's only when you follow these four injunctions you will shape yourself into being a proper member.
2: Idi ee vidhamainatunte vratamu, ee vidhamainatunte pratigna seva dharmam lopala tappaka gattiga nilchali.
3: this ideal, this determination should without fail be in the minds of the members.
2: Adhe bhaktiki sariyante lakshanam.
3: That is the proper character for bhakti, for devotion.
1: Sai Ram, you just heard a divine talklet, a small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. Thank you and Sai Ram.
0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
4: This is Radio Sai Global Harmony. You will now hear a selection of devotional songs

దాది సారము కంటెను రుచ్యము పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము.

0: రామనామము
1: స్వీటర్ దాన్ షుగర్ మోర్ టేస్టీ దాన్ ద కర్డ్స్ అండ్ మోస్ట్ స్వీట్ మచ్ స్వీటర్ దాన్ హనీ ఇట్సెల్ఫ్ యాజ్ యు గో ఆన్ రిపీటింగ్ ఇట్ ఇన్ యువర్ ఓన్ మౌత్ అగైన్ అండ్ అగైన్ ఇట్ బ్రింగ్స్ నెక్టర్ ఇన్ ద మౌత్ అండ్ గివ్స్ ది టేస్ట్ ఆఫ్ ద ఇమ్మార్టల్ నెక్టర్ దేర్ఫోర్ డే ఆఫ్టర్ డే కంటిన్యూస్లీ అండ్ ఆల్ ద టైమ్ గో ఆన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ రామా ఫ్రమ్ ద కోర్ ఆఫ్ యువర్ హార్ట్ విత్ ఫుల్ మైండ్.
0: ప్రేమ స్వరూపులారే,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: రామాయణం అనగా కేవలము రాముని యొక్క చరిత్ర మాత్రమే కాదు.
1: వెన్ యూ రెఫర్ టు రామాయణ ఇట్ ఈస్ నాట్ ది స్టోరీ ఆఫ్ ఇండివిజువల్ రామా అలోన్.
0: ముచ్చటగా మూడు పట్టణాల గురించి ప్రబోధించినటువంటి చరిత్రలే.
1: దిస్ ఈజ్ ది స్టోరీ అండ్ హిస్టరీ విచ్ హాస్ టాట్ త్రీ ఇంపార్టెంట్ టౌన్స్.
0: మొదటిది మిథిలాపురం.
1: ద ఫస్ట్ టౌన్ ఈజ్ మిథిలాపుర.
0: రెండవది అయోధ్య.
1: ది సెకండ్ వన్ ఈజ్ అయోధ్య.
0: మూడవది లంక.
1: ద థర్డ్ వన్ ఈజ్ లంక.
0: మూడు నగరముల యొక్క విశిష్టతను దాని యొక్క అయనమును ప్రబోధించి నిరూపించినటువంటి స్వరూపము రామతత్వము.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ రామా ఈజ్ వన్ విచ్ హ్యాస్ గివన్ ద స్పెషాలిటీ ఆఫ్ దీస్ త్రీ టౌన్స్ అండ్ ప్రూవ్డ్ ద యునిక్నెస్ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ దీస్ త్రీ సిటీస్.
0: రాములు ధర్మస్వరూపము.
1: Rama is the very embodiment of dharma.
0: Lakshmana shraddha swarupam.
1: Lakshmana is the very embodiment of shraddha.
0: Bharatudu bhakti swarupudu.
1: Bharata is the very embodiment of devotion.
0: Shatrughnudu shakti swarupudu.
1: Shatrughna is the very embodiment of power and shakti swarupa.
0: Dharmamunaku anda shraddha.
1: The dharma depends and gives shelter to shraddha.
0: Bhakti ki kavachamu shakti.
1: The sheath which covers devotion is the power.
0: Kanukane Ramalakshmanulu oka vaipuna Bharata Shatrughnulu maroka vaipuna tama yanamunu prarambhinchi desha vyaptini gavistu vacharu.
1: It is in this context Rama and Lakshmana became a pair in themselves and Bharata and Shatrughna, another pair, they carried on their work in that particular fashion.
0: Ramulaku 16 samvatsaramu ainado ledu kani ade samayamulaku Vishwamitruni agamanam prarambhamaindi.
1: Even before Rama completed his 16 years, Vishwamitra happened to go over there.
0: Vishwamitruni agamamto రాముల యొక్క అయనము ప్రారంభమైంది.
1: విత్ ది ఎంట్రీ ఆఫ్ విశ్వామిత్ర ది స్టోరీ ఆఫ్ రామా అండ్ హిజ్ ఓన్ అర్త్లీ కెరియర్ కమెన్స్డ్.
0: అయనము రాక్షస సంహారము ప్రారంభించటం ప్రారంభించింది.
1: ది హిజ్ గోయింగ్ ఆన్ కమెన్స్డ్ విత్ కిల్లింగ్ ఆఫ్ రాక్షసాస్ అండ్ డెమన్స్.
0: విశ్వామిత్రునితో ప్రారంభమై
1: ఇట్ స్టార్టెడ్ విశ్వామిత్ర
0: యజ్ఞశాల సంరక్షణార్థమై
1: హీ వెంట్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ యజ్ఞశాల.
0: తిరిగి మిథిలాపుర ప్రయాణముతో
1: దెన్ హీ ప్రొసీడెడ్ టువర్డ్స్ మిథిలాపుర.
0: అహల్యశాప విమోచన చేసి
1: ఆన్ ద వే హీ గేవ్ డెలివరెన్స్ టు అహల్య ఫ్రమ్
0: మహామాయ శక్తి అయినటువంటి సీతను చేపట్టి
1: హీ మ్యారీ సీత హూ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ శక్తి
0: శివధనస్సును విరిచి
1: హీ బ్రోక్ ది బో ఆఫ్ శివ
0: పరశురామంతో పోరాడి
1: హీ ఫాట్ విత్ పరశురామ
0: అయోధ్యను ప్రవేశించి
1: దెన్ హీ ఎంటర్ అయోధ్య
0: తదుపరి అరణ్యములో ప్రవేశించి
1: దెన్ హీ ఎంటర్ ఫారెస్ట్
0: సీతాన్వేషణ సలిపి
1: హీ సర్చ్డ్ ఫర్ సీత
0: లంకా యాత్ర చేసి
1: హీ వెంట్ ఓవర్ టు లంకా
0: రావణ సంహారము జరిపి
1: హీ కిల్డ్ రావణ
0: తిరిగి అయోధ్యను చేరుకోవటం ఇంతవరకు కూడాను హాయి స్థాయి లేకుండా శ్రీరాముని అయనం ప్రారంభమైనది
1: అండ్ దెన్ హీ రీచ్డ్ అయోధ్య అంటిల్ దట్ టైమ్ వితౌట్ రెస్ట్ అండ్ ఎనీ టైప్ ఆఫ్ పీస్ హీ క్యారీడ్ ఆన్ హిజ్ వర్క్
0: అయనం అనగా ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈనాడు గుర్తించాలి
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అయనం హ్యాస్ టు బి రికగ్నైజ్డ్ టుడే
0: రమ్ అనేటువంటి ధాతువు నుండి ఉద్భవించినటువంటిదే రామ
1: ది వర్డ్ రామ హ్యాస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ది రూట్ వర్డ్ రమ్
0: ఈ అనేటువంటి ధాతువు నుంచి ఆవిర్భవించినటువంటిది అయనం
1: ఫ్రమ్ ది రూట్ వర్డ్ ఈ అయనం హ్యాస్ టేకన్ ఇట్స్ ఒరిజిన్
0: రామ అనగా రమించటం ఆనందించటం ఆనంద పెట్టడం ఆహ్లాదం చేయటం
1: రామ రెఫర్స్ టు గివింగ్ జాయ్ అండ్ ఎంజాయింగ్ థ్రిల్లింగ్ ఆల్ ద పీపుల్ అండ్ అట్రాక్టింగ్
0: చలనం గమనం
1: ఇస్ మూవ్మెంట్
0: ఈ మూడింటి యొక్క తత్వమే అయనం
1: ది కాంబినేషన్ ఆఫ్ మూవ్మెంట్ గోయింగ్ టువర్డ్స్ అండ్ ది స్పందన ఆల్ దీస్ త్రీ టుగెదర్ కాన్స్టిట్యూట్ అయనం
0: కనుక రా అనగా ఆత్మ
1: రా రెఫర్స్ టు ఆత్మ
0: మా అనగా మనస్సు
1: మా రెఫర్స్ టు మైండ్
0: మనసును ఆత్మతో చేర్చటమే రామతత్వము
1: జాయినింగ్ మైండ్ విత్ ఆత్మ ఈజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రామ
0: అనగా ఆనందం అనేటువంటి తత్వమును ప్రపంచ వ్యాప్తి గావించటమే రామ ఆయనం
1: రామాయణం మీన్స్ స్ప్రెడింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ జాయ్ విచ్ రామ కాన్స్టిట్యూట్స్ టు ది ఎంటైర్ వరల్డ్
0: ఆనందమును అనుభవించి
1: ఎంజాయింగ్
0: ఆనందమును పెంచి
1: అండ్ డెవలపింగ్ దట్
0: ఆనందం పంచటమే రామతత్వము
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ రామ ఈ స్ప్రెడింగ్ దిస్ జాయ్ టు ఆల్ అరౌండ్
0: అయనం అనగా సర్వవ్యాపకత్వాన్ని గావించినటువంటిదే అయనము
1: అయనం రెఫర్స్ టు ఆల్ పర్వేసివ్నెస్ స్ప్రెడింగ్ ఎ థింగ్
0: ఆహ్లాదమును సర్వవ్యాప్తిగా గావించటమే రామ యొక్క తత్వము
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ రామ ఈ స్ప్రెడింగ్ దట్ జాయ్ అండ్ థ్రిల్ ఆల్ అరౌండ్
0: కేవలం రాము మాత్రమే కాదు ఈ యొక్క వ్యాప్తిని గావించటం రామాయణము
1: ఇట్ ఈస్ నాట్ మెయిర్లీ రామ హూ హ్యాస్ జస్ట్ స్ప్రెడ్ ది
0: సీత అయనము కూడా ఉంటుండాలి
1: దేర్ ఇస్ సీత అయనం ఆల్సో
0: కనుక రామ రామయ అనే అయనమే రామాయణము అని
1: రామ అండ్ హిజ్ అయనం ఈజ్
0: రామ రామ అయనమే రామాయణము
1: రామ రామ అయనం ఈజ్ ఇట్సెల్ఫ్ రామాయణ
0: అనగా సీతకు కూడాను రామ అని పేరు
1: ఈవెన్ ఫర్ సీత దేర్ ఈస్ ఎ నేమ్ కాల్డ్ రామ
0: కనుకనే రామామణి అని కూడాను స్త్రీలను బోధిస్తుంటారు
1: సీత ఈజ్ ఆల్సో అడ్రస్డ్ యాజ్ రామామణి
0: అనగా రామ సీత రామ రాముడు
1: రామ రిఫర్స్ టు రామ అండ్ దేర్ ఈజ్ సీత ఆల్సో
0: లోకములో దాంపత్యం అనేటువంటిది భార్యాభర్తలు ఇరువురు ఒకే రూపమును ధరించి ఉండరు
1: ఇన్ ది వరల్డ్ వెన్ యూ జస్ట్ సీ ఎ కపుల్ బోత్ ది హస్బెండ్ అండ్ వైఫ్ విల్ నాట్ బి
0: రూపములందు కాని గుణములు ఎందు కాని భావములు ఎందు కాని సంకల్పములు ఎందు కాని నడతలు ఎందు కాని భిన్న భేదములు కనిపిస్తుంటాయి లోకంలో
1: దేర్ విల్ బి ఎ నంబర్ ఆఫ్ డిఫరెన్సెస్ బీట్ ఇన్ ద ఫార్మ్ ఇన్ దర్ క్వాలిటీస్ ఇన్ దర్ ఫీలింగ్స్ ఇన్ దర్ థాట్స్ అండ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దేర్ విల్ బి డిఫరెన్సెస్
0: కానీ సీతారాముల యొక్క దీనిలో రూపనామములు ఎందు కాని వారి ప్రవర్తనలు ఎందు కాని గుణగణములు ఎందు కాని భావ సంకల్పములు ఎందు కాని ఎట్టి భేదములు కూడా ఉండేటువంటివి కాదు
1: బట్ బిట్వీన్ రామ అండ్ సీత దేర్ వాజ్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బీట్ ఇన్ ద ఫార్మ్ ఇన్ ద క్వాలిటీస్ ఇన్ దర్ బిహేవియర్ ఇన్ దర్ థాట్స్ ఇన్ దర్ ఫీలింగ్స్ అండ్ ఎవ్రీ
0: ఒక చక్కని చిన్నది ఉదాహరణ.
1: దెర్ ఈస్ ఎ గుడ్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: ఇది స్వానుభవము.
1: దిస్ ఈస్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్.
0: హనుమంతుడు ఒక సమయంలో రాముడు లేని సమయంలో సీతను దర్శించాడు.
1: హనుమాన్ టుక్ దర్శన్ ఆఫ్ సీత వెన్ రామ వాజ్ నాట్ దేర్.
0: హనుమంతుడికి సందేహం కలిగింది.
1: హనుమాన్ గాట్ ఎ డౌట్.
0: శ్రీరామచంద్రుడే స్త్రీ రూపం ధరించి ఉన్నాడా, ఇతని శ్రీరాముడే కదా అని ఆ రూపాన్ని చూసి శ్రీరామచంద్రుడిగా భావిస్తూ వచ్చాడు.
1: హిజ్ డౌట్ వాజ్ వెదర్ రామ హింసెల్ఫ్ హాస్ టేకన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఉమెన్ అండ్ హీ బిగాన్ లుకింగ్ అట్ సీత ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రామ.
0: కన్నుల ఎందు కాని, ముక్కునందు కాని, పెదవుల ఎందు కాని, పండ్ల ఎందుకు కాని, చెవులు ఏ దీన్ని ఎందుకు రాములకు సీతకు ఎట్టి భేదములు కనిపించలేదు.
1: వెదర్ ఇట్ ఈస్ ఇన్ ది ఐస్ ఇన్ ద నోస్ ఇన్ ద టీత్ ఇన్ ద లిప్స్ ఇన్ ద ఇయర్స్ అండ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ హనుమాన్ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ రామ అండ్ సీత.
0: కనుక రామారామ స్వరూపమైనటువంటిదే సీతారాముల యొక్క స్వరూపాలు.
1: రామ అండ్ హిస్ ఫామ్, సీత అండ్ హర్ ఫామ్ ఆర్ సిమిలర్. ఇట్ ఈస్ వన్ అండ్ ద సేమ్.
0: ఇరువురు ఏక స్వరూపమే కానీ భిన్న స్వరూపములు కాదు.
1: బోత్ ఆఫ్ దెమ్ హ్యాడ్ ది సేమ్ ఫామ్. దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ డిఫరెంట్ ఫార్మ్స్ అట్ ఆల్.
0: ఇక్కడ మూడు పట్టణాల గురించి చక్కగా మనం విచారించినప్పుడు వీరి యొక్క స్వభావ స్వరూపాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి.
1: వెన్ వీ ఎన్క్వైర్ ఇన్ టు దీస్ త్రీ సిటీస్ అసోసియేటెడ్ విత్ రామాయణ వుడ్ బి ఏబుల్ టు రియలీ అండర్స్టాండ్.
0: మిథిలాపురం మొదటి పట్టణం.
1: ద ఫస్ట్ టౌన్ ఈజ్ మిథిలాపుర.
0: దీనికి రాజు జనక మహారాజు.
1: ద కింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సిటీ వాజ్ జనక.
0: ఇతను మహాత్యాగి.
1: హీ వాజ్ ఎ పర్సన్ హూ హాడ్ రినౌన్స్
0: బ్రహ్మజ్ఞాని.
1: He was a Brahmagnani.
0: రామరాకుపై నీరు వలె ఏ మాత్రం కూడాను జగత్తునకు సంబంధించినటువంటి భావములు అతని యందు కానరావు.
1: Like a lotus leaf on water, he did not have any attachment to the world.
0: కానీ కన్న బిడ్డలు లేరు.
1: He did not have his own children.
0: దొరకని బిడ్డనే తాను ప్రీతిగా సాకుతూ వచ్చాడు.
1: Whomsoever he found.
0: అతని రాజ్యంలో ఉండినటువంటి మహాశక్తివంతమైనటువంటి వస్తువులు రెండే.
1: There were two very powerful things in his kingdom.
0: Sita, Sivadhanasu, ivu rendu.
1: These two are Sita and the bow of Shiva.
0: Okanoka samayamuna Sita Sivadhanasunu avaleelaga etti avala pettindi.
1: Once upon a time it so happened, Sita took very easily and with all facility this bow of Shiva.
0: Ee drishyanni chusadu జనక మహారాజు.
1: జనక మహారాజ్ విట్నెస్ దిస్ పర్టికులర్.
0: శివధనస్సును ఎత్తినటువంటి వాడికే సీతను అనుగ్రహిస్తానని ఒక విధమైనటువంటి దృఢ సంకల్పం చేసుకున్నాడు.
1: హీ కేమ్ టు ఎ ఫర్మ్ రెజల్యూషన్ దట్ హీ వుడ్ బి గివింగ్ సీత ఇన్ మ్యారేజ్ ఓన్లీ టు దట్ పర్సన్ హూ కెన్ లిఫ్ట్ దిస్ శివ.
0: సీతకు తగినటువంటి వాడుగా ఉండాలి శివధనస్సును ఎత్తేవాడు.
1: ద పర్సన్ హూ లిఫ్ట్స్ ద బౌ ఆఫ్ శివ.
0: శివధనస్సును ఎత్తినటువంటి వాడే సీతకు సరి అయినటువంటి వాడు.
1: ఓన్లీ దట్ పర్సన్ హూ కెన్ లిఫ్ట్ ది బౌ ఆఫ్ శివ వుడ్ బి ఎ మ్యాజిక్.
0: ఈ సంకల్పాన్ని మనసునందు దృఢం చేసుకుని స్వయం వర్మనకు సర్వరాజులను కూడా ఆహ్వానం చేశాడు.
1: రిజాల్వింగ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ ఫార్మ్లీ హీ వెల్కమ్డ్ ది కింగ్స్ ఫార్ ది స్వయంవర.
0: రాములు ప్రవేశించి ఏ విధంగా సీత అవలీలగా ఆ శివధనస్సును ఎత్తి ఆవల పెట్టెనో అదే విధంగానే రాములు అవలీలగా ఎత్తాడు ఆ శివధనస్సును.
1: రామ లిఫ్టెడ్ ది బౌ ఆఫ్ శివ విత్ ది సేమ్ ఏజ్ విత్ విచ్ సీత లిఫ్టెడ్ ద బౌ ఆఫ్ శివ.
0: సీతారాముల యొక్క స్వరూపమే కాక గుణములే కాక శక్తి సామర్థ్యములు కూడాను సమత్వమైనటువంటి అనేటువంటి సత్యాన్ని గుర్తించాడు ఈ జనకుడు.
1: జనక రికగ్నైజ్ ఇన్ ది ఫార్మ్ ఇన్ ద క్వాలిటీస్ అండ్ నాట్ ఓన్లీ ఇన్ దీస్ టూ ఇన్ ద కెపాసిటీస్ అండ్ ద పవర్ రామ అండ్ సీత.
0: సీత సామాన్యమైనటువంటిది కాదు, మహామాయ స్వరూపిణి.
1: సీత ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ ఉమెన్, షీ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ మహామాయ.
0: ఈ మహామాయ తత్వాన్ని స్వాధీనపరుచుకున్నాడు రాముడు.
1: రామ కంట్రోల్డ్ అండ్ వన్ ఓవర్ దిస్ మహామాయ.
0: మహాశక్తి స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ఆమె ఆవరించింది సీత.
1: సీత వాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ దిస్ మహామాయ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ.
0: ఈ ఆత్మస్వరూపుడే రాముడు.
1: Rama is the very embodiment of Atma.
0: Maya swarupame Sita.
1: Maya is the very embodiment of Maya.
0: Atma Maya yokka sammilitamainatuvanti swarupame Sita Ramulu yokka swarupalu.
1: See, the forms of Sita and Rama are a combination of Atma and Maya illusion.
0: Itti Maya sahitamainatuvanti Sri Ramulu Ayodhyalo praveshinchadu.
1: Rama entered Ayodhya in order to just get over Sita.
0: Ayodhya anaga yodhulu cheraganatuvanti yokka pradesham.
1: Ayodhya refers to a town which cannot be conquered by
0: any soldier.
1: There is an inner meaning for this Ayodhya which refers to that
0: Maharaju.
1: The one who ruled over this Ayodhya was Dasaratha.
0: Ee Dasarathudu evaranaga dasendriyamulu rathamuga gavinchukunnatundi vaadu Dasarathudu dehame.
1: Dasaratha is one who made his 10 indriyas as his own chariot and ruled the kingdom.
0: Kanaka Dasarathudu anaga dehame Dasarathudu.
1: Therefore, Dasaratha refers to this body.
0: Aidu karmendriyamulu aidu gnanendriyamulato koodi dasendriyamulato rathamuga unnatundi vaade Dasarathudu.
1: 5 senses of action and 5 senses of cognition, these two. Together these 10 senses form this human body.
0: దశేంద్రియములకు 3 గుణములుగా స్పష్టంగా మనకు కనిపిస్తుంటాయి.
1: This Dasaratha had 3 qualities.
0: ప్రతి మానవుడు కూడాను ఇంద్రియములతో కూడినటువంటి మానవునకు సత్వరజోతమో గుణములు సహజంగా ఆవరించి ఉంటాయి.
1: Every human being who has a body has been influenced and subjected to 3 gunas.
0: దేహము గుణములే వరిస్తూ ఉంటాయి.
1: The body always is attached to these 3 gunas.
0: కనుకని ఈ దశరథుడు సత్వ రజో తమో గుణములైనటువంటి కౌసల్య సుమిత్ర కైకను రమించాడు.
1: That is the reason why Dasaratha loved the 3 wives, Sattva, Rajas and Tamos, who
0: కనుకరా కౌసల్య సుమిత్ర కైకేయులు గుణముల వంటి వారు.
1: కౌసల్య సుమిత్ర అండ్ కైకేయి మే బి కంపేర్డ్ టు దీస్ 3 qualities.
0: దశరథుడు దశేంద్రియ స్వరూపుడు.
1: Dasaratha was the embodiment of these 10 senses.
0: ఈ విధమైనటువంటి గుణ అభిప్రాయం ఉండినప్పుడు వాంఛాసిక్తమైనటువంటి యొక్క సంకల్పములు ఆవిర్భవిస్తుంటాయి.
1: When one is under the spell of gunas, one will be subjected to desires.
0: ఆ యొక్క వాంఛల యొక్క ఫలితములే రామ లక్ష్మణ్.
1: The 3 wives, Sattva, Rajas and Tamos, who
0: కనుకరా కౌసల్య సుమిత్ర కైకేయులు గుణముల వంటి వారు.
1: కౌసల్య సుమిత్ర

0: manifested itself in the form of Rama, Lakshmana, Bharata and Shatrughna.
1: ఈ నలుగురు పుత్రులు కూడాను చతుర్వేద స్వరూపుడు.
0: These four sons are the embodiment of four Vedas.
1: రాములు ఋగ్వేదం.
0: Rama represents Rugveda.
1: లక్ష్మణుడు యజుర్వేదము.
0: లక్ష్మణా యజుర్వేద.
1: భరతుడు సామవేదము.
0: భరత సామవేద.
1: శత్రుఘ్నుడు అధర్వణ వేదము.
0: శత్రుఘ్న అధర్వణ వేద.
1: ఈ ఋగ్వేదం అనేటువంటి యొక్క రామతత్వమే యజుర్వేదమునందు సామవేదమునందు అధికంగా కనిపిస్తుంటాయి.
0: The principle of Rugveda is found in both in Yajurveda and also in Samaveda.
1: Sarva Vedamulu yendu kudanu ee Rugvedam anetunti sammilitamai untadi.
0: Rugveda finds itself integrated with all the other types of Veda.
1: ఇది ధర్మ స్వరూపం అనేటువంటి.
0: దిస్ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ.
1: యజుర్వేదం అనేటువంటిది మంత్ర స్వరూపము.
0: యజుర్వేద ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్.
1: నిరంతరము రామచింతనయందే తాను కాలమును గడుపుతూ ఆ మంత్రమునే తాను రుచి ఎందు ఉంచుకుని దృష్టి ఎందు ఉంచుకుని కాలమును గడిపేటువంటి వాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ వాజ్ వన్ హూ కాన్స్టెంట్లీ కెప్ట్ రామా ఇన్ హిస్ మైండ్ and repeated all the mantras with the associated with
1: rama yogamunu bharinchukoleka sahinchukoleka nirantaram kudanu rama namamune ganam chesinatunte vaadu bharata.
0: Bharata was one who was not prepared to suffer the separation from rama and therefore he began constantly and continuously repeating the name of rama and lived a life.
1: Bharatudu samaveda swarupudu.
0: That is why Bharata may be described as the very embodiment of Samaveda.
1: Ratrim pagalu kuda nidraharamulu mani rama tattvani nirantaramu rakshinchukuntu tana yokka jeevita lakshyanga bhavinchukunnatunti vaadu lakshmanudu.
0: Lakshmana was one who day in and day out continuously remembered Rama and wanted to protect Rama and offer himself.
1: Rama lakshmana bharatulanu rakshinchukuni sarvashaktini upayoginchi సర్వసాధారణమైనటువంటి యొక్క అస్త్రశస్త్రములు కూడా నువ్వు ధరించి కాపాడుకున్నటువంటి వాడు శత్రుఘ్నుడు.
0: శత్రుఘ్న వాజ్ వన్ హూ విత్ ఆల్ ద పవర్స్ అండ్ వెపన్స్ అట్ హిస్ డిస్పోజల్ గేవ్ ప్రొటెక్షన్ అండ్ లుక్డ్ ఆఫ్టర్
1: శక్తిని ధర్మమును రక్షించుట నిమిత్తమై ఈ అస్త్రశస్త్రములను ధరించాడు.
0: హీ టుక్ టు వెపన్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ డివోషన్ అండ్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ the power and dharma.
1: Kanukane chaturvedamule entante rugveda yajurveda samaveda adharvana vedalu ayodhyalo dasharathuni inta pillala vale aadukuntu vachayi ee naalugu vedamulu.
0: The four vedas, rugveda, yajurveda, samaveda and adharvana veda took the form of four children, rama, lakshmana, bharata and shatrughna and played in the house of dasharatha.
1: Eppudu ఈ మాయాదేవితో కూడి అయోధ్యలో ప్రవేశించాడు రాముడు.
0: వెన్ రామ ఎంటర్డ్ అయోధ్య అకంపెనీడ్ బై దిస్
1: అప్పుడే జీవితం అనేటువంటి అరణ్యములో పోయాడు.
0: వెన్ హీ ఎంటర్డ్ అయోధ్య విత్ మాయాదేవి సీత దెన్ హీ ఎంటర్డ్ ది ఫారెస్ట్ ఆఫ్ లైఫ్.
1: ఈ మాయతో కూడినటువంటి వారికే ఈ యొక్క మర్మాలంతా.
0: The one who gets all the secrets is one who is associated with
1: maya. Maya to kudinatundi de janmamu.
0: Birth is associated with mind.
1: Karuka maya to kudinatundi ramulu aranyamulo janminchadu.
0: Rama accompanied by maya took his birth in the forest.
1: Eppudu aranyam aneetundi yokka deenlo thanu praveshinchano tachaname thana yokka బ్రహ్మజ్ఞానం అనేటువంటి దాన్ని కోల్పోతూ వచ్చాడు.
0: ది మోమెంట్ హీ ఎంటర్డ్ దిస్ ఫారెస్ట్ సంసార హీ ఫర్గాట్ హిస్ బ్రహ్మజ్ఞానం.
1: ఈ బ్రహ్మజ్ఞానం సీత స్వరూపాన్ని ధరించింది.
0: దిస్ బ్రహ్మజ్ఞాన హ్యాస్ టేకన్ ది ఫార్మ్ ఆఫ్ సీత.
1: ఈ బ్రహ్మజ్ఞాని తాను వియోగాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
0: హీ సఫర్డ్ సెపరేషన్ ఫ్రమ్ దిస్ బ్రహ్మజ్ఞానం.
1: ఈ బ్రహ్మజ్ఞాని తిరిగి తాను చేపట్టాలని అన్వేషణ జరుపుతూ వచ్చాడు.
0: He began searching in order to get back the Brahmajnana which he had lost.
1: Madhya margamu lopala
0: and on the way in his search
1: iruvuru sodarulu tamaku addu tagilaru.
0: Two brothers came in the way.
1: Vare Vali Sugrivulu.
0: Those two brothers are Vali and Sugriva.
1: ఈ వాలి సుగ్రీవుల లోపల దీనత్వము అవివేకము రెండింటి యొక్క దీని లోపల నిరంతరం కూడా పోరాటం జరుగుతూ వచ్చింది.
0: There was a quarrel between the discrimination and deenatva.
1: Deenatva

0: సంహరించే నిమిత్తమై వివేకమునకు సహాయం చేశాడు రాముడు.
1: రామ హెల్ప్డ్ డిస్క్రిమినేషన్ ఇన్ ఆర్డర్ టు కాంకర్ దీనత్వ,
0: అనగా సుగ్రీవునికి సహాయం చేసి వాలి అనే దీనత్వాన్ని సంహరించాడు.
1: హీ హెల్ప్డ్ సుగ్రీవ అండ్ హెల్ప్డ్ హిమ్ టు కిల్ వాలి,
0: కనుక సుగ్రీవుడైనటువంటి యొక్క వివేకం చేత సహాయం చేతనే అక్కడ ధైర్యము అనేటువంటి హనుమంతుడు స్నేహితుడయ్యాడు.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ డిస్క్రిమినేషన్ హీ మేడ్ ఫ్రెండ్షిప్ విత్ కరేజ్, విచ్ క్వాలిటీ వాజ్ రిప్రజెంటెడ్ బై హనుమాన్.
0: కనుక ఈ ధైర్యము వివేకము యొక్క సహాయం చేత తాను సీతాన్వేషణ జరుపుతూ పోయాడు, అనగా మహాజ్ఞానమును అన్వేషణ జరుపుతూ వచ్చాడు.
1: రామ విత్ ద హెల్ప్ ఆఫ్ డిస్క్రిమినేషన్ సుగ్రీవ కరేజ్ హనుమాన్ టుక్ సర్చ్ ఆఫ్ బ్రహ్మజ్ఞాన సీతాదేవి.
0: మధ్యలో మోహసాగరం అడ్డం వచ్చింది.
1: ఆన్ ద వే హీ ఫేస్ ద ఓషన్ ఆఫ్ ఇన్ఫాచ్యుయేషన్,
0: అదే లంక,
1: అండ్ దట్ ఈస్ లంక,
0: అది మోహముతో కూడినటువంటిది.
1: లంక ఈజ్ అసోసియేటెడ్ విత్ మోహ ఇన్ఫాచ్యుయేషన్,
0: కనుక ఈ మోహసాగరాన్ని దాటాడు.
1: హీ క్రాస్ ఓవర్ ద ఓషన్ ఆఫ్ ఇన్ఫాచ్యుయేషన్.
0: మాయను జయించినటువంటి రాముడు మోహాన్ని సాధించలేడా?
1: ద వన్ హూ హ్యాస్ కాంకర్డ్ మాయా కెన్ హీ నాట్ కాంకర్ ఇన్ఫాచ్యుయేషన్?
0: ఈ మోహసాగరం దాటిన తక్షణమే తిరిగి సప్తరజోతమో గుణమైనటువంటి మూడు గుణములు అడ్డు తగిలాయి.
1: ఆఫ్టర్ ఇట్ క్రాస్ ద ఓషన్ ఆఫ్ ఇన్ఫాచ్యుయేషన్ హీ ఫేస్డ్ దీస్ త్రీ గుణాస్ సత్వ రజస్ అండ్ తమస్.
0: సత్వగుణం అనేటువంటి విభీషణుడు,
1: విభీషణ రిప్రజెంటెడ్ సత్వగుణం.
0: రజోగుణం అనేటువంటి రావణాసురుడు,
1: రావణాసురు ఆ రిప్రజెంటెడ్ రజో.
0: తమోగుణం అనేటువంటి కుంభకర్ణుడు,
1: కుంభకర్ణ రిప్రజెంటెడ్ తమోగుణం.
0: ఈ తమోగుణ రజోగుణములను సంహరించి సత్వగుణమైనటువంటి విభీషణుడు పట్టాభిషేకం కట్టాడు.
1: హీ డిస్ట్రాయిడ్ రజోగుణ అండ్ తమోగుణ అండ్ మేడ్ విభీషణ ద కింగ్ ఆఫ్ లంక.
0: తిరిగి అనుభవ జ్ఞానమైన సీతను చూచాడు.
1: దెన్ హీ విట్నెస్డ్ ది అనుభవ జ్ఞాన ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సీత.
0: కనుక బ్రహ్మ జ్ఞానం అనేటువంటి సీత అనుభవ జ్ఞానంగా మారేటప్పటికి అయోధ్యలో ప్రవేశించాడు.
1: వన్ సీత హూ వాజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ జ్ఞాన వాజ్ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ అనుభవ జ్ఞాన.
0: ఈ విధంగా రావణ యొక్క తత్వము ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ విధమైనటువంటి గుణముల చేతను, ప్రవర్తనల చేతను, సహజమైనటువంటి యొక్క భావముల చేతను అయనము గావిస్తూ వచ్చింది.
1: రామాయణ హ్యాస్ డిస్క్రైబ్డ్ దిస్ పర్టికులర్ క్వాలిటీ ఆఫ్ రామ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దీస్ త్రీ సిటీస్.
0: ఇంకా లంక విషయము,
1: దెన్ వీ కెన్ టేక్ అప్ ద సిటీ ఆఫ్ లంక.
0: అక్కడ దశకంఠుడు దీనికి రాజు.
1: ద కింగ్ ఆఫ్ లంక వాజ్ 10-headed పర్సన్.
0: ఈ దశకంఠుడు అనేటువంటి వాడు నిరంతరము కూడాను సర్వశక్తులు ఉండినప్పటికీ తాను మోహములో మునిగినటువంటి వాడు.
1: దిస్ పర్సన్ 10-headed రావణ ఆల్దో హి హాడ్ ఆల్ ద పవర్స్ అండ్ ఆల్ ద కెపాసిటీస్.
0: ఇతని పేరు దశగ్రీవుడు అని పేరు. దశగ్రీవుడు
1: హీఈస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ దశగ్రీవ.
0: అయోధ్యలో దశరథుడుగా ఉంటే లంకలో దశగ్రీవుడు వెలిసాడు.
1: ఇన్ అయోధ్య ద కింగ్ వాజ్ దశరథ, ఇన్ లంక ద కింగ్ వాజ్
0: అనగా దశేంద్రియములు రథముగా ఉన్నటువంటి వాడు దశరథుడు. దశేంద్రియములను అనుభవించడానికి ప్రయత్నించేటువంటి వాడు ఈ యొక్క దశకంఠుడు.
1: దశరథ వాజ్ వన్ హూ హ్యాడ్ 10 senses యాజ్ 10 horses ఆఫ్ ఎ చారియట్.
0: ఎన్ని విద్యలు ఉండినప్పటికీ,
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యు మే హావ్,
0: ఎంత భుజబలము, బుద్ధిబలము, జనబలము, జనబలము ఉండినప్పటికీ,
1: వాట్ ఎవర్ ఇంటెలెక్చువల్ పవర్, ఫిజికల్ పవర్, ద పవర్ ఆఫ్ పీపుల్ అండ్ పర్సన్,
0: ఇంద్రియ నిగ్రహమే లేకుండినా,
1: ఇఫ్ యు డూ నాట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్,
0: వాడు నీచాతి నీచుడవుతాడు.
1: హీ వుడ్ బికమ్ ద మీనెస్ట్ ఆఫ్ ద మీన్.
0: ఈ యొక్క ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాడు ముల్లోకాలు జయించినప్పటికీ తన ప్రకృతిని మాత్రం తాను జయించలేకపోతాడు.
1: ఏ పర్సన్ who does not have control over his 10 senses might conquer all the 3 worlds but he would be a slave to his own nature.
0: తనను తాను సాధించలేని జయించలేనిటువంటి మానవుడు నిరుపయోగమైనటువంటి జన్మం.
1: Any human being who does not have control over himself and not conquered himself, he would be living a life full of waste.
0: కనుకనే ఈ లంకలో ప్రవేశించినటువంటి ఈ యొక్క రావణునికి యొక్క గుణములు అనేక విధములు గడువులు లంక వ్యాప్తి గావించినవి.
1: రావణ హూ హ్యాడ్ దీస్ క్వాలిటీస్, హూ వాజ్ ఎ స్లేవ్ ఆఫ్ హిస్ 10 senses, spread these particular qualities in the entire
0: land.
1: As the king, so the people, so the citizens.
0: Rajayi indrimulalo aneka vidhamulainatundi okka anubhutulu anubhavichundaga prajalu kuda danni anusaristu vacharu.
1: If king himself is indulging in the enjoyment of these 10 senses, the citizens also would indulge in the enjoyment of these 10 senses.
0: Kanuka Lanka antai kudanu indriyalato nindinatundi.
1: Lanka therefore is one where sense indulgence was rampant.
0: మానవత్వం అనేది ఏమిటో వారికి అర్థం కాదు.
1: దే డిడ్ నాట్ నో వాట్ హ్యుమానిటీ స్టూడ్ ఫార్.
0: దివ్యత్వం అనేటువంటిది మరింత అర్థం కాదు.
1: మచ్ లెస్ డిడ్ దే అండర్స్టాండ్ వాట్ డివినిటీ స్టూడ్ ఫార్.
0: దానవత్వమే వాళ్ళ యొక్క స్వభావం.
1: దేర్ నేచర్ వాస్ డెమోనిక్.
0: తినటము త్రాగటము ఇంద్రియాలను అనుభవించటం.
1: Eating, drinking and enjoying the senses was the only life they knew.
0: కానీ యాంత్రికంగా మాత్రము అనేక విధములైనటువంటి యొక్క పూజలు వ్రతములు యజ్ఞములు యాగములు జరుపుతుండేటువంటి వారు.
1: But they were doing many yagnas, yagas and various types of worship.
0: తెల్లవారి మొదలు ఈ అగ్నిజ్వాలలతో పల ప్రతి వీధి ఎందుకుడను హోమాలు జరుగుతుండేటువంటివి లంకలో.
1: In Lanka, right from the dawn of the day, throughout the day and throughout
0: Lanka pattanamu swarganni kudanu maripinchetuvanti oka andanga teechididdadu Ravanudu.
1: They were doing yagna and Ravana made Lanka equal to heaven itself.
0: ఈ రావణుడు సీతను అపహరించాడనేటువంటి యొక్క విషయాన్ని గుర్తించినటువంటి హనుమంతుడు లంకలో ప్రవేశించి ఆ లంకను ఒక్కతూరు దర్శించినప్పుడు సీ రావణుడు కాదు ఈ విధంగా సీతను అపహరించడం ఎవరో అపహరించినవచ్చు ఇతను ఇంద్రలోకములో ఉండేటువంటి వాడు ఇంద్రునకు ఇలాంటి గుణములు ఉండవు అని తనలో కొన్ని విధముల సందేహం ఏర్పడింది.
1: హనుమాన్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత వెంట్ టు లంకా అండ్ ఆఫ్టర్ సీయింగ్ లంకా ఇన్ ఆల్ ఇట్స్ గ్లోరీ ఫెల్ట్ దట్ రావణ హూ వాస్ ద కింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్లేస్ వుడ్ నాట్ హావ్ స్టోలన్.
0: ప్రతి వీధి లోపల కూడా యజ్ఞం జరుగుతూ ఉండాలి.
1: There was yagna being celebrated in every
0: street. Prati vyakti kudanu vedamantramu ucharistunnadu.
1: Every person was chanting vedamantras.
0: Aa gramamu chuste addam vale mahasuddhanga untundadi.
1: The entire city was clean, almost reflecting something like a mirror.
0: Alanti patram koodinatvanti raju ilanti durmargamulo praveshistada.
1: A king who rules such a fine country, can he undertake such an evil task?
0: కనుక రాముడు దుర్మార్గుడు అనేటువంటి విషయాన్ని విశ్వసించలేదు హనుమంతుడు.
1: హనుమాన్ దేర్ఫోర్ డిడ్ నాట్ బిలీవ్ దట్ రావణ వాజ్ ఎన్ ఈవిల్ పర్సన్.
0: ఈ విధమైనటువంటి యొక్క సౌందర్యంతో కూడినటువంటి ఈ లంకా పట్టణాన్ని దర్శించాడు హనుమంతుడు.
1: హనుమాన్ విట్నెస్ లంకా విచ్ ఇస్ సో బ్యూటిఫుల్ అండ్ గ్రాండ్.
0: సంత సంబున వీధి వీధులు దొంతిశాలలు వాడమేడలు రంతు చేసే దంజవర్ణలు కాంతకేడి గృహంబులర్చను ఈ విధమైనటువంటి అంతముతో కూడినటువంటి యొక్క భవనాలంతా కూడా దర్శించాడు హనుమంతుడు.
1: హనుమాన్ విట్నెస్డ్ ది స్ట్రీట్స్ విచ్ ఆర్ బ్యూటిఫుల్ విత్ ప్యాలెసెస్ అండ్ పెలేషియల్ బిల్డింగ్స్.
0: ఎక్కడ చూసినా కూడా అందమైనటువంటి యొక్క వనములు పువ్వులు.
1: ఎవ్రీవేర్ ఇన్ లంకా ఇట్ వాజ్ బ్యూటిఫుల్ విత్ ఫారెస్ట్ విత్ ఫ్లవర్స్ అండ్ ఆల్ ది
0: అనగా ఇట్టి సౌందర్యంతో కూడినటువంటి యొక్క లంక ఎందుకుడను జీవితానికి కళంకము గావించేటువంటి గుణములు కలిగినటువంటి వ్యక్తులు నివసిస్తూ వచ్చారు.
1: దట్ మీన్స్ టు సే ఈవెన్ ఇన్ సచ్ ఎ ఫైన్ సిటీ ఆఫ్ లంక విచ్ వాజ్ సో బ్యూటిఫుల్ దేర్ వర్ పీపుల్ హూ వర్ అషేమ్డ్ టు
0: లంక. అనగా కట్టకడపటికి హనుమంతుడు అనుకున్నాడు మేడిపండు వంటిది లంక అన్నాడు.
1: హనుమాన్ ఆఫ్టర్ సీయింగ్ లంక డిస్క్రైబ్డ్ అండ్ కంపేర్డ్ ఇట్ విత్ ఫారెస్ట్ ఫిగ్.
0: మేడి పండు చూడ మేలిమై ఉండును పొట్ట విప్పి చూడ పురుగులు ఉండు అంట. ఇది లంక చూస్తే చాలా మంచి సౌందర్యంగా కనిపిస్తుంది మేడి పండు వలె, కానీ లోపల చూస్తే చాలా దుర్మార్గమైనటువంటి గుణములతో కూడినటువంటి వ్యక్తులు ఉంటున్నారు.
1: లంక వాజ్ లైక్ ఎ ఫారెస్ట్ ఫిగ్ విచ్ హ్యాడ్ విత్ ఇన్ ఇట్స్ స్టమక్ ఆల్ టైప్స్ ఆఫ్ వర్మ్స్ బట్ అవుట్ సైడ్ ఇట్ వుడ్ లుక్ సో బ్యూటిఫుల్. Such is the nature of the fruit.
0: ఇలాంటి లంకా పట్టణం యొక్క చరిత్రను పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వంగా మార్చగలిగినటువంటి ఆయనమే రామాయణం.
1: రామాయణ ఈజ్ వన్ విచ్ ట్రాన్స్ఫార్మ్డ్ లంకా విచ్ వాజ్ సో ఫుల్ ఆఫ్ స్టైల్స్ అండ్
0: దానవత్వాన్ని దైవత్వంగా కూడా తీర్చిదిద్దినటువంటి యొక్క ఆయనము రామాయణము.
1: రామాయణ ఈజ్ అన్ ఆయన which transformed demonic nature into human nature.
0: రామ లక్ష్మణులు రాక్షసుతో యుద్ధం చేసే సమయమునందు లక్ష్మణుని యొక్క బాణము ఒక గృహిణి ఒక చిన్న బిడ్డను చేతిలో పట్టుకుని ప్రయాణమైపోతున్నటువంటి ఆ గృహిణి యొక్క చేతిలో ఉన్నటువంటి బిడ్డ పైన పడింది.
1: When Rama and Lakshmana were waging the war and fighting, the arrow left by Lakshmana fell upon the chain which was being carried by the mother.
0: బిడ్డ మరణించి కింద పడినప్పటికీ నీ బిడ్డను వదిలిపెట్టి తల్లి తన రక్షణ కోసం పరిగెత్తుండాలి.
1: When that arrow killed the child, the mother left the child. In spite of the fact the child was killed, she began running in protection of her own
0: life. Rama, chuchitiva rakshasulu yokka gunamu biddakai talli pranamulaina vadaltundi gaani bidda pranamulu vadalaga tana pranamu rakshinchukune nimittame ee tallulu prayatistunnaru. Idi rakshasa gunamu yokka swabhavam annaru.
1: Lakshmana addressed Rama and said, Rama, have you seen the scene wherein mother, for the protection of her own life, has left the child which was dead and she was running? Whereas, actually mother is prepared to give up her life for the sake of the life of the child. This is the demonic nature.
0: Ramulu Lakshmanu shantaparchadu. Lakshmana, tondara padaku. Vicharinchu. Nijamuga aame yokka hrudayamu pavitramainatuvanti hrudayamu.
1: Rama counseled Lakshmana to be patient. Don't be in haste in drawing any definite conclusions.
0: Na darshanam kavatam cheta aame yokka bhavamulu pavitranga mari poyinayi.
1: The moment she had a darshan of me, her heart was purified, feelings were purified.
0: Sarvasanga parityagiga marindi.
1: She renounced, she became a person who renounced the entire.
0: Aame ni pilichi endu nimittame thanu swayam rakshana kosam parigettundadi idi swarthama leka parartama ani prashninchavallaadu.
1: Rama asked Lakshmana to call her and find out why she was running, whether it is on account of selfishness or whether it is on account of the aspirations to reach the ultimate.
0: Oka vaaruni pampinchi aa rakshasa streeni teppinchadu. ఆమెను అడిగినప్పుడు ఆమె చెప్తుండాలి, రామచంద్ర, నా బిడ్డ పైన ప్రేమ లేక కాదు నేను, కాని ప్రాప్తి లేనిటువంటి వారు పోయారు, కాని నేను బ్రతకగలిగాను. నేను ఇంకా నా ప్రాణాన్ని కాపాడుకుంటూ ఉంటే శ్రీరామచంద్రుడు ఈ రావణ్ణి జయించి ఈ లంకలో ఉండేటువంటి రాక్షసులందరినీ అయోధ్యలో పెట్టుకున్నప్పుడు మేము కూడా శ్రీరామచంద్రుని యొక్క సేవను చేయవచ్చును కదా అని దానిని ఆశించి నేను నా ప్రాణాన్ని రక్షించుకోవటానికి ప్రయత్నించాను.
1: A servant was sent to fetch that lady. She came and she addressed Rama and said, well, it is not as if I was not interested in my child. The time was such that she had to lose her life, but somehow I am saved. A time will come when Rama would conquer, kill Ravana, and I would be left with the life to serve Rama and to enjoy.
0: ఏనాటికైనా ఈ లంక ప్రజలను శ్రీరామచంద్రుడు అనుగ్రహించి అయోధ్యలో ప్రవేశపెట్టుకుంటాడు, అప్పుడు మేము ఈ అయోధ్యలో అంతఃపురంలో రామసేవలంతా చేసుకుంటూ ఎంతో ఆనందాన్ని అనుభవించాలని ఆశతో నేను జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నాను.
1: Rama, out of his compassion, one day or the other will allow all these people of Lanka to go to Ayodhya. I may get an opportunity of serving Rama personally, and therefore I would like to save my life. Therefore I began running.
0: Kanuka manchilo chedda, cheddalo manchi kudanu untuntadi.
1: There is always bad in good and good in bad also.
0: Pavitramulo apavitramu, apavitramulo pavitram kuda untadi.
1: Unsacredness in sacredness and sacredness in unsacredness also is integrated.
0: Anduvalane bhagavantudu ekkada manaku kanipistadante ashantiloni prashanti, prashantiloni prakanti, prakantiloni paranjyoti, paranjyote paramatma tattvam annadu. Ashantilone untuntadante prashanti.
1: Therefore if you are asked the question, where do you find God? God is found in the entire process of ashanti leading to paranjyoti.
0: అయితే అశాంతి శాకుతం సుఖం అన్నారు. అశాంతికి సుఖం లేదనుకుంటారు, అది చాలా పొరపాటు.
1: దేర్ ఇస్ ఎ పర్టికులర్ సేయింగ్ విచ్ గోస్ టు సే దట్ ఫర్ ఎ పర్సన్
0: విశాల హృదయం లేనటువంటి వాడు అశాంతిని మాత్రమే దర్శిస్తాడు.
1: ఎ పర్సన్ హూ ఇస్ నాట్ బ్రాడ్ మైండెడ్ విల్ ఆల్వేస్ బి హ్యావింగ్ ల్యాక్ ఆఫ్ పీస్.
0: వివేక హృదయం కలిగినటువంటి వాడు అశాంతిలో ఉన్నటువంటి ప్రశాంతిని చూస్తూ వస్తాడు.
1: A person who is bestowed with discrimination will always find prashanti in ashanti itself.
0: Kanuka prashantini aashinchetu yokka vyaktiga manam tayaru kavali.
1: Therefore we should develop ourselves into people who can see prashanti in ashanti.
0: Ee oka tumbler, ee tumbler lo adda bhagam neeru untunnayi.
1: Here is a tumbler, there is water up to half of it.
0: అశాంతి పరుడు ఏం చూస్తాడు? అయ్యో అర్థం నీళ్లే ఉంటున్నాయే టెంబ్లర్ లో అని అనుకుంటాడు.
1: ఎ పర్సన్ హూ ఇస్ గివెన్ టు అజిటేషన్ అండ్ రెస్ట్లెస్నెస్ విల్ సే దట్ వెల్ దిస్ టెంబ్లర్ కంటైన్స్ ఓన్లీ.
0: కానీ ఆట పరుడు ఏమంటాడు? అర్థం నీళ్లైనా ఉంటున్నాయి అంతే చాలు అనుకుంటాడు.
1: ఎ పర్సన్ హూ లివ్స్ ఇన్ హోప్ వుడ్ సే వెల్ దేర్ ఇస్ స్టిల్ హాఫ్ ఎ కప్ ఆఫ్ వాటర్.
0: నిరాశ పరుడు అర్థాన్ని ఖాళీగా చూస్తాడు.
1: A person who is given to despair will always
0: ఆశపరుడు అర్థాన్ని నీళ్లగా చూస్తాడు.
1: And the other person who is given to hope would just see half full of water.
0: ఆశపరుడు గులాబీని చూస్తాడు.
1: The person who always is hopeful in his attitude will see
0: నిరాశపరుడు గుండను చూస్తాడు.
1: The person who is desperate can only find the thorn behind the rose.
0: ఆశపరుడు ఎయిర్‌ప్లేన్ కనిపెట్టాడు.
1: ద పర్సన్ హూ ఈస్ ఆల్వేస్ హోప్ఫుల్ విల్ బి ఏబుల్ టు
0: నిరాశపరుడు ప్యారాచూట్ కనిపెట్టాడు.
1: ద పర్సన్ హూ ఈస్ గివెన్ టు డిస్పెయిర్ విల్ ఫైండ్ అవుట్ ఓన్లీ ప్యారాచూట్.
0: ప్లేన్ లో పోదామని ఆశపరుడు చూస్తే దాంట్లో పడతామో ఏమో అని నిరాశపరుడు దానికి ప్యారాచూట్ గురించి కనిపెట్టాడు.
1: ఎ పర్సన్ హూ ఆల్వేస్ లివ్స్ ఇన్ హోప్ విల్ బి థింకింగ్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ గోయింగ్ అండ్ ట్రావెలింగ్.
0: కాబట్టి జగత్తులకు ఆశపరుడు నిరాశపరుడు ఇరుకుడును ఉపకారంగానే ఉంటుంటారు.
1: ఫర్ ద వరల్డ్ దేర్ ఫోర్ ఎ పర్సన్ హూ లివ్స్ ఇన్ హోప్ హూ ఇస్ డెస్పరేట్ బోత్ ఆర్ యూస్ఫుల్.
0: ఆశపరుడు నిరంతరం కూడాను నక్షత్రాన్ని పైకి చూస్తుంటాడు.
1: The person who is given to hope will be looking to the sky and
0: నిరాశపరుడు తల వంచి మట్టిని మాత్రమే చూస్తుంటాడు.
1: A person who is given to despair he always looks down and sees only the mud.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఆశపరుడుగా మనం తయారు కావాలి.
1: Every human being therefore should
0: ఏ ఆశపరుడు?
1: What type of hope and
0: లోక సంబంధమైన ఆశలు కాదు.
1: It is not the desires associated with
0: ఆత్మ సంబంధమైన ఆశ.
1: It is the aspirations for the atma.
0: Kanuka itti lankari endu kudanu aatmanveshana sarpeetuvanti oka rakshasulu kuda unnaru.
1: Even in this Lanka which was full of demons there were people who were in search of atma.
0: Ayodhyalo andaru bhaktulu gaane andaru vyaktulu gaane andaru kudanu maha tyagulu gaane kanipinchadu.
1: In Ayodhya it appeared as if there were only devotees, people who are having good qualities, who have sacrificed everything and who are great.
0: Kani atti pavitramaina Ayodhya nagaramulandu kudanu alpa buddhulu kaligi daivamulandu kudanu doshalni vetikeetuvanti vaallu unnaru.
1: Even in such a sacred place like Ayodhya there were people who were mean minded, who searched for faults even in divinity.
0: Ee chakale vaadu ramulu yandu doshalni vetike kada సీతను అరణ్యానికి పంపించగలిగాడు.
1: ది వాచ్మన్ హూ ఫౌండ్ ఫాల్ట్స్ ఇన్ సీత వాజ్
0: రెస్పాన్సిబుల్ ఫర్ లంకలో ఉండేటువంటి ఒక సీతను రాముడు సిగ్గు లేకుండా తెచ్చిపెట్టుకున్నాడు. నేను అట్లాగా నా భార్యని ఒప్పుకోనన్నాడు.
1: దిస్ వాచ్మన్ డిక్లార్డ్ దట్ రామ బ్రాట్ బ్యాక్ సీత హూ వాజ్ విత్ రావణ ఫర్ 10 మంత్స్. వెల్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు కీప్ మై వైఫ్ back at my home like that if she had lived elsewhere.
0: Asuyaku anasuyaku undinatvanti vyathyasani nirupistu vachadu hanumantudu.
1: Hanuman proves this way the difference that exists between people who are jealous and who are free.
0: Hanumantudu samanyudu kadu.
1: Hanuman was not an ordinary person.
0: Maha gunavantudu.
1: He was a person with
0: maha balavantudu
1: great strength.
0: Atane hanumantudu.
1: That is Hanuman.
0: ఈ రామతత్వాన్ని చక్కగా గుర్తించినటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమాన్ వాజ్ వన్ హూ రికగ్నైజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్
0: ఈ రామతత్వాన్ని చక్కగా గుర్తించినటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమాన్ వాజ్ వన్ హూ అండర్స్టూడ్ ది ప్రిన్సిపల్స్ అండ్ ది సీక్రెట్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
0: రెండో వ్యక్తి సుమిత్ర.
1: ద సెకండ్ పర్సన్ వాజ్ సుమిత్ర.
0: మూడవ వాడు విశ్వామిత్ర.
1: ద థర్డ్ వన్ వాజ్ విశ్వామిత్ర.
0: ఈ ముగ్గురు మాత్రమే సీతారాముడి యొక్క తత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ దీస్ త్రీ పీపుల్ హూ హ్యావ్ అండర్స్టూడ్ ద నేచర్ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్
0: సత్యగుణమైనటువంటి ఒక కౌశల్య కూడాను రాముడు సరిగా అర్థం చేసుకోలేదు.
1: Kausalya, who was full of sattvaguna, also did not understand Rama clearly.
0: Ramulu aranyaniki velle samayalo kanneeru minnuruga yedchindi paapu Kausalya.
1: Kausalya cried profusely when Rama had to go to forest.
2: Ramanni vadalleka annapanadalu vadalindi.
1: She gave up food and drink as she was not able to bear separation.
2: కానీ సుమిత్ర ఆ విధంగా చేయలేదు.
1: సుమిత్ర డిడ్ నాట్ డూ దాట్.
2: తన కుమారుడైన లక్ష్మణ్ కూడాను రాముల వెంట పంపింది.
1: షీ వాజ్ వన్ హూ సెంట్ హర్ ఓన్ సన్ లక్ష్మణ.
2: నాయన రామతత్వం అందరికీ అర్థం కాదు.
1: His address is son and said, well child, it is difficult to understand.
2: రాముడు లేని అయోధ్య మాకు అరణ్యము. రాములు ఉన్నటువంటి అరణ్యమే నీకు అయోధ్య. రామ సేవ ఎందు ఎట్టి లోపము లేకుండా అదే తల్లిదండ్రుల సేవగా నీవు భావించి వెళ్ళమనింది.
1: She told Lakshmana, Ayodhya, where Rama doesn't exist, is real forest. Forest where Rama exists, that is real Ayodhya. So you serve Rama wholeheartedly.
2: Ramulu samanyamaina pittivadu kaadu.
1: Rama is not an ordinary
2: human being. Sakshat Narayanudu nayana ani Lakshmanuku bodhinchindi.
1: He is the very embodiment of Narayana itself. She told and preached to
2: Lakshmana. Atani bhagame neevu.
1: She told Lakshmana that you are an aspect of Rama.
2: Karanam emanaga?
1: What is the reason you may ask me?
2: Ee putraga meshi yagam prarambhinchadu Dasharathudu.
1: Dasharatha undertook putraga meshi yaga.
2: Andulo Bhagavat anugraha swaroopamentundi payasam patra labhinchindi.
1: In the process of yaga, Dasharatha got a vessel full of పాయసం.
2: ఈ పాయసంను రెండు భాగములుగా విభజించాడు వశిష్ఠుల వారు.
1: వశిష్ఠ డివైడెడ్ దిస్ స్వీట్ ఇంటూ టూ పార్ట్స్.
2: ఈమె పట్టపురాణి కౌసల్య.
1: కౌసల్య వాస్ ది ప్రైమ్ క్వీన్ ఆఫ్ దట్
2: పర్టికులర్. పరమ ప్రీతికి పాత్రురాలైనటువంటిది కైక.
1: దశరథ లవ్ వెరీ మచ్ కైకే.
2: కనుక వీరిద్దరికి మాత్రమే దీన్ని భాగాలుగా పంచించాడు.
1: Vasishtha divided this sweet into two to be distributed between Kausalya and Kaikeyi.
2: Karanam emanaga Kausalyaku puttinatuvanti kumarunike rajyam nenu pattabhishekam chestanani garbhuni topala ee Kaikeyi rajunuku pramanam chesadu Dasharathudu.
1: Dasharatha gave a word to the king Kaikeyi stating that the son who was born to Kaikeyi would be made the king of Ayodhya.
2: ఒకవేళ పట్టపురానికి బిడ్డలైనాడంటే పట్టపురానికి తప్పగా తప్పనిసరిగా పట్టాభిషేకం చెయ్యాలి. ఈ కైకకో లేక కౌసల్యకో కుమారులు పుట్టినప్పుడు రాజులుగా కావడానికి అవకాశం ఉంది. కానీ సుమిత్రకు కొడుకులుగా వచ్చినప్పటికి ఆమెకి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: ద మేల్ చైల్డ్ బోర్న్ ఎయిదర్ టు కైకేయి ఆర్ టు కౌసల్య దే హావ్ ఎ ఛాన్స్ ఆఫ్ బికమింగ్ ది కింగ్ బట్ నాట్ టు ద
2: రాణి. ఆ కాలము లోపల ఈ సంవత్సరం లోపల కూడా ఎంతో ప్రేమ అన్యోన్యతలు కలిగి ఉండేటువంటి వారు.
1: ఇన్ దోస్ డేస్ ఫర్ ది సిస్టర్స్ హూ వర్ జస్ట్ దే హ్యాడ్ ఎ మ్యూచువల్ లవ్ అండ్ అఫెక్షన్.
2: ఈ సుమిత్ర యొక్క బాధను గుర్తించి కైక తన పాయసంలో అర్ధ భాగాన్ని కౌసల్య తన పాయసంలో అర్ధ భాగాన్ని కలిపి ఈ సుమిత్ర కూడాను ఇచ్చారు.
1: రికగ్నైజింగ్ ది పెయిన్ అండ్ ద హర్ట్ ఆఫ్ సుమిత్ర కైకేయి గేవ్ హాఫ్ ఆఫ్ ది హర్ షేర్ అండ్ కౌసల్య గేవ్ హాఫ్ ఆఫ్ హర్ షేర్ టు సుమిత్ర.
2: కనుక ఈ సుమిత్రకు రెండు భాగములు చేరిపోయినాయి.
1: సుమిత్ర గాట్ టూ షేర్ బోత్
2: కనుక కౌసల్య గర్భంలో ఉండినటువంటి రాముని యొక్క భాగము లక్ష్మణుడిగా ఇక్కడ చేరిపోయాడు. కైక గర్భంలో ఉండినటువంటి యొక్క భరతుని యొక్క భాగము అనగా శత్రుఘ్నుడి యొక్క భాగము ఇక్కడ చేరిపోయినాడు.
1: Lakshmana was an aspect of Rama who was born to Kausalya.
2: Kalukane Bharata Shatrughnulanta oka vaipuna Rama Lakshmanulu oka vaipuna cheripoyaru.
1: It was in this context Rama Lakshmana they were always together and Bharata Shatrughna they were also always together.
2: Ee Sumitraku puttinappadu munchi kudanu Lakshmanudu Shatrughnudu nirantaramu yedupuli.
1: Lakshmana and Shatrughna right from the moment of birth they were always crying, weeping.
2: ఎన్ని మంత్రములో కట్టారు, ఎన్ని యంత్రములో కట్టారు, ఎన్ని విధములైనటువంటి మందులో అంచారు, ఏమాత్రం కూడా వీరి ఏడుపులు మానలేదు.
1: They were not keeping quiet, they continuously cried in spite of all the efforts made and all the
2: విద్యాహారములు మానినారు.
1: దే గేవ్ అప్.
2: నిరంతరము రోదన చేస్తూ వచ్చారు.
1: దే వర్ ఆల్వేస్ క్రైయింగ్.
2: ఈ బాధను భరించుకోలేక సుమిత్ర వశిష్ఠ వారి దగ్గరికి వెళ్ళింది.
1: సుమిత్ర నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ దిస్ కైండ్ ట్రబుల్ అండ్ ప్రాబ్లమ్,
2: కడుపు నొప్పు, ఏ ఇది నొప్పో, ఏ బాధలో, ఏ రోగమో ఏమో అని అనేక విధములుగా కూడాను మందులు మాకు ఇప్పించారు.
1: దే గేవ్ ఆల్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ పాసిబుల్ ఇన్ ఆర్డర్ టు క్యూర్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఫిజికల్ ఎయిల్మెంట్ ఆర్ డిసీజ్.
2: దేనికి బాధలు నయం కాలేదు.
1: బట్ ఇట్ వాజ్ నాట్ క్యూర్డ్ బై ఎనీ మెడిసిన్.
2: వశిష్ఠుల వారు ఒక 5 నిమిషములు కూర్చొని ధ్యానంలో చూచారు.
1: వశిష్ఠ వెంట్ ఇన్ టు మెడిటేషన్ అండ్ హ్యాడ్ ఎ విజన్.
2: అమ్మా సుమిత్ర, నీవు బాధపడనక్కర్లేదు. ఈ లక్ష్మణుడు తీసుకెళ్లి ఈ రాముడి తొట్టులో పండబెట్టు. ఈ శత్రుని తీసుకెళ్లి ఈ యొక్క భరతుని తొట్టులో పండబెట్టు.
1: వశిష్ఠ కేమ్ బ్యాక్ ఫ్రమ్ హిస్ మెడిటేషన్ అండ్ అడ్రస్ సుమిత్ర అండ్ సెడ్, వెల్ సుమిత్ర, యూ డోంట్ బాదర్ మచ్, టేక్ లక్ష్మణ అండ్ పుట్ ఇన్ ద క్రేడిల్ వేర్ రామా ఈజ్ లైయింగ్ అండ్ సిమిలర్లీ టేక్ భరత అండ్ పుట్ ఇట్ విత్ అలాంగ్ విత్ శత్రుఘ్న.
2: ఈ రాము తొట్టు లోపల కొంచెం స్థలం తీసుకుని అతని ప్రక్క లోపల లక్ష్మణ్ణి పండబెట్టింది పాప సుమిత్ర.
1: సుమిత్ర
2: కౌసల్య పరిమితి తీసుకుని
1: సుమిత్ర టుక్ లక్ష్మణ, టుక్ ద పర్మిషన్ ఆఫ్ కౌసల్య అండ్ ఇన్ ద క్రేడిల్ వేర్ రామ వాజ్ లయింగ్
2: లోపల శత్రుఘ్నుడి పండబెట్టింది.
1: షీ ఆల్సో మే
2: ఎప్పుడు అక్కడ పండబెట్టారో ఇంకా ఏడుపు లేదు, నవ్వులే నవ్వులే నవ్వులే. ఆనందంగా ఆహారం లేనప్పటికీ వారు చాలా సంతృష్టిగా పుష్టిగా కూడా పెరుగుతూ వచ్చారు.
1: వన్స్ భరత వాజ్ పుట్ బిహైండ్ శత్రుఘ్న ఇన్ ద క్రేడిల్, లక్ష్మణ వాజ్ పుట్ బిహైండ్ రామ ఇన్ ద క్రేడిల్, దే వర్ ఆల్ స్మైల్స్, దేర్ వాజ్ నో క్రయింగ్ అట్ ఆల్.
2: అనగా వారి వారి స్వస్థానములు వారికి చేరేంత వరకు కూడాను ఈ ఆవేదన తప్పదు.
1: దిస్ మీన్స్ టు సే దాట్ సో లాంగ్ యాజ్ పీపుల్ డు నాట్ రీచ్ దేర్ రియల్ హోమ్.
2: సముద్రానికి అంశము నది,
1: రివర్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ వాటర్.
2: తిరిగి సముద్రాన్ని చేరేంత వరకు కూడా ఈ నదికి ఎక్కడే కాని శాంతి కాని ప్రశాంతి కాని విశ్రాంతి కాని ఉండదు.
1: అంటిల్ దిస్ రివర్ రీచెస్ ఇట్స్ ఒరిజినల్ హోమ్ ఓషన్ ఇట్ డజంట్ హ్యావ్ రెస్ట్, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ రెస్ట్ పాయింట్.
2: జలమునకు అంశము చేప,
1: ఫిష్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ వాటర్.
2: ఎన్ని భౌతికమైనటువంటి సదుపాయాలు చేసినప్పటికీ తన స్వస్థానమైన జలానికి పోయేంత వరకు ఈ చేపకు ఏమాత్రం కూడా శాంతి లభించదు.
1: వాట్ ఎవర్ అదర్ ఫిజికల్ ఎక్స్టర్నల్ కంఫర్ట్స్ యు గివ్ టు దిస్ ఫిష్ ఇట్ వుడ్ నాట్ బి హ్యాపీ అంటిల్ ఇట్ రీచెస్ ద వాటర్.
2: అంశము బిడ్డ,
1: చైల్డ్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ మదర్.
2: తల్లి దగ్గర పోయేంత వరకు నువ్వు ఎంతమంది ఎత్తుకున్నా కానీ ఆ బిడ్డ ఏడుపు మానదు.
1: హూ ఎవర్ ఫాండ్స్ దిస్ పర్టికులర్ చైల్డ్ అంటిల్ ది చైల్డ్ గోస్ బ్యాక్ టు ద మదర్ షుడ్ నాట్ బి హ్యాపీ.
2: అదే విధంగానే చెట్టుకు కొమ్మ అంశము,
1: సిమిలర్లీ బ్రాంచ్ ఇస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ట్రీ.
2: చెట్టు నుంచి ఈ కొమ్మను తెగ్గొట్టేస్తే కొన్ని నిమిషాల లోపల ఎండిపోతుంది.
1: ద మోమెంట్ యు సెపరేట్ ఎ బ్రాంచ్ ఫ్రమ్ ద ట్రీ.
2: అదే విధంగానే జీవుడు దేవునికి అంశము,
1: సిమిలర్లీ జీవ ఇస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్.
2: కనుక ఈ జీవుడు ఇంతకాలము ఈ సౌఖ్యములతో సంతోషములతో ఆనందములతో భోగములతో ఉండినప్పటికీ ఈ అశాంతి మాత్రం అతన్ని వెంటాడుతూనే ఉంటాడు.
1: వెన్ దిస్ జీవ ఇస్ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్ వాట్ ఎవర్ ఫిజికల్ కంఫర్ట్స్ హి మే హావ్ హి వుడ్ స్టిల్ బి హావింగ్.
2: ఈ నిజమైన శాంతి ఎప్పుడు లభిస్తుందంటే తిరిగి తన స్వస్థానమైన దైవంతో కూడినప్పుడే ఈ శాంతిని అనుభవిస్తాడు.
1: When does he get real peace and happiness? Only when he gets back to his original home and that is God.
2: Ganukane prati jeevi kudanu bhagavantude swasthanam.
1: Therefore, for every individual human being, God is swasthana, original home.
2: Ganuka ee swasthanamunu cherchukune nimittame Ramulu ayanava swaroopudai poi sarvatra taanu sancharistu vachadu.
1: Rama took that particular form of ayana and moved all over in order to attract people back.
2: అన్న దమ్ములు లోపల కూడా ఎంత సహనము, ఎంత త్యాగము, ఎంత ఔదార్యము,
1: వాట్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్, వాట్ సాక్రిఫైస్, వాట్ జెనరాసిటీ బిట్వీన్ ది బ్రదర్స్.
2: ఈ యొక్క చిత్రకూట పర్వతం పైన భరతుడు తన రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరినీ తీసుకుని వెళ్లి శ్రీరాముల పాదం పైన పడ్డాడు.
1: భరత టుక్ ఆల్ హిస్ సిటిజన్స్ టు ది మౌంటైన్ చిత్రకూట. Fell at the lotus feet of his brother Rama.
2: Tameva Raja Dharmagna annadu.
1: He addressed Rama and said that you are the very embodiment of Dharma.
2: నీవే ధర్మస్వరూపుడు, నీవే ఈ రాజ్యము చేయదగినటువంటి అర్హుడు.
1: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ, యు అలోన్ హ్యావ్ ది అథారిటీ. ఐ డోంట్ హ్యావ్ ది అథారిటీ.
2: ఈ విధంగా ఎన్నో విధములుగా ప్రార్థించినప్పుడు తిరిగి రాముని కూడా అదే చెప్తూ వచ్చాడు, నీవే దీనికి అధికారి, నీవే దీనిని పాలించాలి, నీకే ఈ ధర్మస్వరూపం తెలుసు అన్నాడు.
1: రామ ఆఫ్టర్ హియరింగ్ ది ప్రేయర్స్ ఆఫ్ భరత హీ సెడ్ వెల్ యు అలోన్ నో ది కరెక్ట్ ధర్మ.
2: ఒకరిని ఒకరు ఈ విధంగా నీకంటే అర్హులు లేడని అతను, నీకంటే అర్హులు లేడని ఇతను, ఈ విధంగా కూడా ప్రార్థిస్తూ ఉండే సమయం లోపల వశిష్ఠుల వారు ప్రవేశించాడు.
1: When Bharata was telling, there was no person greater than Rama who had the authority to rule over the kingdom. Rama began telling
2: Bhagavatuni manasunu yematram kudanu noppinchakoddu ani Bharatunaku bodhinchadu.
1: Vasistha entered at that particular point of time and told Bharata that you should not hurt Rama, who is the very embodiment of
2: Bhagavanti. Bhagavanti noppi padeyatunti vaadu kaadu ainappatikini మన స్థాయి నుండి కూడాను మనం ఏ విధంగా కూడాను భగవంతునికి కించిత్ కూడాను అశాంతి కలగనివ్వకుండా చూసుకోవాలి అన్నాడు.
1: వశిష్ఠ సెడ్, వెల్ ఇట్ ఇస్ నాట్ లైక్లీ దట్ ది డివినిటీ విల్ బి హర్ట్, బట్ ఫ్రమ్ అవర్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఫ్రమ్ అవర్ ఓన్ స్టాండ్ పాయింట్
2: ఈ వాదనతో మనకు ఏమాత్రం కూడా శాంతి లభించదు.
1: బై ఆర్గ్యుమెంటేషన్ వీ వుడ్ నాట్ గెట్
2: సత్యము తేలదు.
1: యు వుడ్ నాట్ గెట్ అట్ ద
2: సర్వస్వుడైనటువంటి భగవంతునికే సర్వస్వము అర్పించు.
1: You offer everything to God who is omniscient.
2: అతని ఆజ్ఞను నీవు శిరసావహించు.
1: Obey his command implicitly.
2: అంతేకాని నీవు ఏదో ఒక సోదరభావం చేత, ఆవేదన చేతను, అశాంతి చేతను రాముల మనసును నొప్పించడానికి ప్రయత్నించకద్దు అన్నాడు.
1: You should not indulge in acts which are likely to hurt Rama with the feeling that he is your brother.
2: ఈనాడు నీవు తెలియక అతని నొప్పించినప్పుడు నీవు తెలియకుండా ఇంతకు వెయ్యింతలు ఎంతో బాధపడవలసి వస్తుంది అన్నాడు.
1: ఈవెన్ నాట్ నోయింగ్లీ ఇఫ్ యు హర్ట్ హిమ్ టుడే యు హావ్ టు సఫర్ ఎ థౌజండ్ ఫోల్డ్ లేటర్ ఆన్.
2: అదే విధంగానే ఈనాడు మానవులు నవ్వుతూ నవ్వుతూ అనేక కర్మలను, దుష్కర్మలను ఆచరిస్తూ వస్తుంటారు.
1: టుడే ఇన్ ద సేమ్ వే ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ అండర్టేక్ టు డూ ఈవెన్ డేస్ in number of
2: gani tirigi yedustu yedustu deeni phalitanni anubhavinchavalsu vastundi.
1: If you go on doing these things smilingly, you have to suffer.
2: Navutu chesinatundi paapam yedustu anubhavinchavalsu vastundi.
1: For the sins committed with a smile will have to be paid back with all
2: kanuka paapamulake nee vamattamu palubadavaddu annadu.
1: He advised that don't do anything which
2: Sri Ramuni yokka hrudayamu sunnitamainatundi.
1: Sri Rama's heart is
2: అతను సాక్షాత్ ధర్మపరుడు.
1: హీఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ.
2: సత్యస్వరూపుడు.
1: హీఈస్ ది వెరీ ఎంబాడిమెంట్
2: ఆఫ్ ధర్మ. మహాత్యాగి. తనకు ఈ లోకంతో కావలసినది ఏదీనూ లేదు.
1: హీ డజంట్ వాంట్ ఎనీథింగ్ అట్ ఆల్ ఇన్ దిస్ వరల్డ్.
2: కానీ లోక సంరక్షణార్థము,
1: ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ద వరల్డ్,
2: ధర్మ సంరక్షణార్థము,
1: ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ధర్మ,
2: పరిపాలన నిమిత్తము,
1: ఫర్
2: తాను ఈ స్వరూపాన్ని ధరించినాడు.
1: ఫర్ ద సేక్ ఆఫ్ ట్రూత్ హి హస్ టేకెన్ దిస్ హ్యూమన్ ఫామ్.
2: కనుక అతని ఆజ్ఞను నీవు శిరసావహించు, నీ మాటలు మానివేయమన్నాడు.
1: దేర్ఫోర్ యు ఇంప్లిసిట్లీ ఒబే హిస్ కమాండ్, డోంట్ ఎంటర్ ఇన్ టు ఆర్గ్యుమెంట్.
2: అతనికి అధికారం పైన ఆంక్ష లేదు.
1: హీ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్
2: స్వార్థం అసలే లేదు.
1: దేర్ ఇస్ అబ్సల్యూట్లీ
2: వ్యక్తిత్వానికి మితిమీరినటువంటి వాడు.
1: He has always transcended the individual limitations.
2: Alanti Ramuni daggara neevu ee vidhamainatundi vaadana veyatamu idi nirupayogam annadu.
1: With such divinity as Rama, entering into arguments is futile and simple.
2: Ramulaku badulu Ramulu paadamaina naaku anugrahinchamani koraadu.
1: Then Bharata prayed, Rama may not be able to come, but let me have the standards of Bharata. Prakkane
2: undinatti lakshanudu chaala sukshma buddhi gala vaadu.
1: Lakshmana was extremely intelligent person.
2: ఈ భరతుడు రామ పాదములను అనగా పాదరక్షణను కోరుతుండే సమయం లోపల తెలివి తక్కువ వాడ, ఈ అరణ్యములో సంచరించేటువంటి యొక్క రాములకు పాదరక్షలు కూడా లేకుండా చేస్తున్నావా నువ్వు అని అతన్ని మందలించాడు.
1: లక్ష్మణ అడ్రస్ భరత, రామ హూ ఈజ్ మూవింగ్ ఇన్ ద ఫారెస్ట్, ఇఫ్ యు టేక్ అవే ద శాండల్స్ ఆఫ్ రామ, యుల్ మేకింగ్ రామ వితౌట్ శాండల్స్ ఈవెన్.
2: ఈ విధమైనటువంటి రాజ్యమే లేకుండా చేయటమే కాకుండా అరణ్యములో కఠినమైనటువంటి ముండల్లో రాళ్లలో సంచరించేటువంటి రాముల పాదరక్షలు కూడా లేకుండా చేస్తున్నావు, రాజ్యం నుంచి తల్లి తరం కొట్టింది, ఈ అరణ్యంలో నానా అవస్థలకు నీవు గురి చేస్తున్నావు, ఇది నీకు తగినటువంటిది కాదని బుద్ధి చెప్పాడు.
1: నాట్ మియర్లీ You have deprived Rama of the kingdom. Mother sent Rama away from the kingdom, denying him the kingdom.
2: ఈ అన్నదమ్ముల లోపల ఈ విధమైనటువంటి యొక్క సౌమ్యత, ఈ విధమైనటువంటి అన్యోన్యత, ఈ విధమైనటువంటి యొక్క సహనభావములు ఈనాడు లోకంలో ఎక్కడా కనిపించదు.
1: All these things explain the type of love, affection and mutual cooperation and appreciation they had among the brothers in those days.
2: ఈ సీతాంబిక సమయం లోపల కబంధుడు ఎదురు తగిలాడు.
1: When they were searching for Sita, they came across Kabandha.
2: మహా పెద్ద బాహువులు కలిగినటువంటి వాడు కబంధుడు.
1: హీ హ్యాడ్ వెరీ బిగ్,
2: అతనికి శిరస్సు లేదు, పొట్ట మాత్రమే ఉంటుండాలి.
1: హీ డిడ్ నాట్ హ్యావ్ హెడ్ అట్ ఆల్, హీ హ్యాడ్ ఓన్లీ
2: పొట్టమైనే కన్నులు ఉంటుంటాయి.
1: ఆన్ ద స్టమక్ దేర్ వర్ టూ ఐస్.
2: అతి దూరంలో ఉండేటువంటి రామలక్ష్మణ్ ఇద్దరిని కూడా సంఖలో ఖర్చుకున్నాడు.
1: రామ అండ్ లక్ష్మణ హూఆర్ అట్ ఎ గ్రేట్ డిస్టెన్స్ వర్ టేకన్ ఇన్ టు హిజ్ ఆర్మ్స్ బై హిమ్.
2: అప్పుడు లక్ష్మణుడు చాలా బాధపడ్డాడు.
1: లక్ష్మణ్ వాస్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రైటెన్డ్.
2: నేను పోయినప్పటికీ పర్వాలేదు, మీరు తప్పించుకుని ఉండండి, ఈ కబంధుడికి నేను ఆహారంగా పూర్తి త్యాగం చేసుకుంటాను, మీరు కొంచెం దూరం పోండి అన్నాడు.
1: లక్ష్మణ అడ్రస్ రామా అండ్ సెడ్, ఐ డోంట్ మైండ్ బికమింగ్ ఫుడ్ ఫర్ దిస్ కబంధ, రామా యూ ప్లీజ్ గో అవే.
2: రాముడు చెప్పాడు, లక్ష్మణ నీవు తప్పించుకుని పో, నేను ఈ కబంధుడికి ఆహారంగా నేను తయారవుతాను.
1: రామా టోల్ లక్ష్మణ, లక్ష్మణ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
2: ఈ విధంగా ఒకరి రక్షణ కోసమే మరొకరు అనేక విధములుగా కూడా పాటు పడ్డారు.
1: ఇన్ దిస్ ఫ్యాషన్ ఈచ్ బ్రదర్ వాజ్
2: వరీడ్. ఇంతటి వాడు రామలక్ష్మణుడు.
1: దిస్ వాజ్ ద టైప్ ఆఫ్ అఫెక్షన్ అండ్ మ్యూచువల్ లవ్ విచ్ రామ అండ్
2: లక్ష్మణుడు ముచ్చిన సమయం లోపల రాముడు లక్ష్మణ్ దగ్గరకు వచ్చేసేసి, సీతాటువంటి వారైనా జగత్తులో వేలకు మంది సంపాదించుకోవచ్చును, కన్నతల్లి వంటి కైక కౌశల్యను కూడా నువ్వు సంపాదించుకోవచ్చును, కానీ లక్ష్మణుడు వంటి సోదరుడు నాకు ఈ జగత్తులు చిక్కడు చిక్కడు అని బాధపడ్డాడు.
1: అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎ వెపన్, వెన్ లక్ష్మణ బికేమ్ అన్కాన్షియస్, రామ వెంట అడ్రస్ లక్ష్మణ, ఐ మే బి ఏబుల్ టు గెట్ ఈ వైఫ్ లైక్ సీత, బట్ ఐ మే నాట్ బి ఏబుల్ టు గెట్ ఏ బ్రదర్ లైక్ యూ. హీ బిగాన్ క్రయింగ్ బిఫోర్.
2: కనుక ఈ బ్రదర్స్ లోపల ఇంత అభిమాన ఆనందాలతో కూడినటువంటివి.
1: ది అఫెక్షన్ బిట్వీన్ బ్రదర్స్ వాజ్ ఇన్ సచ్ ఎన్
2: ఎగ్జాంపుల్ వే. జగత్తుకు ఆదర్శవంతమైనటువంటి దానిని అందిస్తూ వచ్చినటువంటి వారు.
1: దే ఆల్వేస్ హెల్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ద వరల్డ్.
2: భరతుడు అంతేను, తిరిగి శ్రీరామచంద్రుడు అయోధ్యకు వచ్చేంత వరకు నేను అయోధ్యలో కాలు పెట్టనని చెప్పిన నంది గ్రామం లోపల శ్రీరామచంద్రుడు వలె జటాదూతం ధరించి ఈ నారవస్త్రములతో తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు.
1: భరత వాజ్ ఆల్సో లైక్ దాట్. అంటిల్ రామా కమ్స్ బ్యాక్ టు అయోధ్య, ఐ డోంట్ వాంట్ గో బ్యాక్ టు అయోధ్య. హీ హ్యాడ్ ఏ హట్ ఇన్ నంది గ్రామ అండ్ హీ వోర్ ది అసిటిక్ రోబ్స్, బిగాన్ రిపీటింగ్ ది నేమ్ ఆఫ్ రామా అండ్ లివింగ్ ది లైఫ్.
2: రామాయణం లోపల తల్లి బిడ్డల యొక్క సంబంధం ఎలాంటిది, భార్యాభర్తల సంబంధం ఎలాంటిది, అన్నదమ్ముల సంబంధం ఎలాంటిది, ప్రజాపాలకుని యొక్క సంబంధం ఎలాంటిది అనేటువంటి విషయాన్ని చక్కగా కూడాను రామాయణము ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చింది.
1: రామాయణ హోల్డ్స్ అవుట్ ఎగ్జాంపుల్స్ యాజ్ టు వాట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ మదర్ షుడ్ హ్యావ్ విత్ ద చిల్డ్రన్, ద హస్బెండ్ అండ్ ద వైఫ్, ద బ్రదర్స్ అండ్ ద బ్రదర్స్ అండ్ ఫాదర్ అండ్ ద చిల్డ్రన్ and all types of relationships.
2: ప్రభువుకు దాసునికి ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని కూడాను చక్కగా ఆదర్శంగా నిరూపించింది.
1: ఇట్ హాస్ ఆల్సో హెల్డ్ అవుట్ యాజ్ ది ఎగ్జాంపుల్ ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ది మాస్టర్ అండ్ సర్వెంట్ షుడ్ హ్యావ్.
2: ఈ సీతను అపహరించి పోయే సమయ లోపల జటాయువు సీతను రక్షించే నిమిత్తమై ఎన్నో విధములుగా పోరాడి రావడంతో కడకు తన ప్రాణాన్ని వదులుకుంది.
1: వెన్ సీత వాస్ అబౌట్ టు బి టేకన్ అవే బై రావణ, ది బర్డ్ జటాయు ఫాట్ విత్ రావణ ఇన్ ఆర్డర్ టు సేవ్ సీత.
2: నా నిమిత్తమే ప్రాణమును వదిలినటువంటి ఈ జటాయువులకు సద్గతి కలిగించాలని చెప్పని తాను తొడపైన పెట్టుకుని దాన్ని అనేక విధములుగా ఓదార్చి తన యొక్క ప్రాణమునకు తగినటువంటి యొక్క ధన్యత్రమును అనుగ్రహించాడు.
1: రామ టుక్ సింపతి ఆన్ దిస్ జటాయు హూ వాస్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ ఇట్స్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ రామ. హీ టుక్ దాట్ పర్టికులర్ బర్డ్ ఆన్ హిస్ ల్యాప్ అండ్ హీ వాంటెడ్
2: రాముని నమ్మినటువంటి వాడు, రామవాక్యాన్ని పరిపాలన గావించినటువంటి వాడు, రాముని యొక్క ప్రేమకు పాత్రులైనటువంటి వారిని ఏ క్షణమునందైనా కూడాను తాను ఏనాడు కూడాను దూరం చేయలేదు.
1: రామ వుడ్ నాట్ మేక్ ఎనీ పర్సన్ అవే ఫ్రమ్ హిమ్. ఇఫ్ ఏ పర్సన్ హ్యాస్ ఒబేడ్ హిస్ కమాండ్స్, ఇంప్లిమెంటెడ్ హిస్ వర్డ్స్ అండ్ క్యారీడ్ అవుట్ హిస్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆల్వేస్ లవ్డ్ హిమ్.
2: లంకా పట్టణంలో చేరుడికి పూర్వము విభీషణుడు వచ్చి రామా నేను నీ శరణాగతుణ్ణి అని పాదములు పెరబడ్డాడు.
1: విభీషణ కేమ్ టు రామా అండ్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ రామా అండ్ సెడ్ ఐ హావ్ సరెండర్డ్ మైసెల్ఫ్ టు యూ రామా.
2: లక్ష్మణుడు చెప్పాడు, అన్నా మీరు త్వరపడి వీరిని శరణాగతునిగా మీరు అంగీకరించకూడదు అన్నాడు.
1: లక్ష్మణ్ అడ్రస్ రామా అండ్ సెడ్ బ్రదర్ యు షుడ్ నాట్ గివ్ షెల్టర్ అండ్
2: రాక్షస జాతి
1: లైక్ విభీషణ. హీ కమ్స్ ఫ్రమ్ ది
2: రావణుని బ్రదర్.
1: హీస్ ద బ్రదర్ ఆఫ్ రావణ.
2: ఏదో ఒక స్వార్థ నిమిత్తమై మీ దగ్గరకు వచ్చి చేరిపోతున్నాడు.
1: అవుట్ ఆఫ్ సమ్ సెల్ఫిష్నెస్ హీ ఈస్ టేకింగ్ షెల్టర్ అండర్ యూ.
2: ఈ గుడ్డగూబులు చీకటినే ఆశిస్తాయి కానీ వెలుతురుని ఏనాడు కూడా ఆశించవు.
1: ది బర్డ్ ఆయిల్ ఆల్వేస్ టేక్ షెల్టర్.
2: ఈ రావణుని స్వార్థంలోనే మునుగుతారు కానీ పరాత్మని ఏనాటికి వారు ప్రార్థించరు.
1: డెమన్స్ ఆల్వేస్ డిజైర్ టు హ్యావ్ దేర్ ఓన్ సెల్ఫిష్.
2: కాబట్టి ఏదో ఒక విధమైనటువంటి సంకుచిత భావం చేత నీ పాదముల పైన పడుతున్నాడు. నీవు తక్షణమే దానికి అభయం చంకూరుతూ ఉన్నాడు.
1: విత్ సమ్ క్రికెట్ ఫీలింగ్ అండ్ సమ్ థాట్స్ ఆఫ్ డిసీట్ హీ హాస్ అప్రోచ్డ్ యూ. డోంట్ గివ్ హిమ్ షెల్టర్.
2: అప్పుడు రాముడు చెప్తుంటాడు.
1: దెన్ రామ టోల్డ్ లక్ష్మణ దస్.
2: నాయన ఎవరైతే నాకివి నా పాదముల పైన పడి స్వామి నేను శరణాగతుణ్ణి అని అనుకున్నప్పుడు వారు ఎవరైనా సరే నేను రక్షిస్తానన్నాడు. నీ వాడని ఒక పరియన ఏ వాడైనను ఏమి ఏలుదువాని. స్వామి నేను నీవాడు అని ఒక్కతూరి పాదముల పైన పడ్డాడు. వారు ఎవరైనా సరే నేను వాడు నా వాడే, నేను వాడి వాడే, ఇది నేను తప్పక అభయమిస్తానన్నాడు.
1: లక్ష్మణ Say, whoever he be, he will fall at my feet and seek shelter under me, surrenders himself. I am prepared to give him protection and shelter. He should say, I am yours and surrender himself. Once he says, I am yours,
2: నేను నీ వాడు అని ఒక్కతూరి ఒక్క మాట వింటే చాలు, ఇంక వాడిని ఎవడైనా సరే నాకు అపకారం చేసేవాడైనా సరే నేను అభయమిస్తానన్నాడు.
1: Whoever he be, even if he has got the scheme of deceiving me, he will fall at my feet.
2: ఏకవాక్యము.
1: రామ హ్యాడ్ ఓన్లీ వన్ వర్డ్.
2: ఏక పత్ని,
1: వన్ వైఫ్,
2: ఏకాస్త్రం,
1: వన్ బౌ.
2: కనుకనే రామాయణం యొక్క తత్వం లోపల ఈ రామజననములు సంవత్సరములకు ఒక పర్యాయం చేసుకుంటుంటారు.
1: బర్త్ ఆఫ్ రామ ఈజ్ సెలబ్రేటెడ్ వన్స్ ఇన్ ఎ ఇయర్.
2: సూర్యుడు మేషరేఖ పైన పడినప్పుడు చంద్రుడు కర్కాట రేఖములో పైన ఉంటాడు.
1: వెన్ సన్ కమ్స్ ఆన్ ది లైన్
2: పునర్వస నక్షత్రంలో ప్రవేశిస్తాడు.
1: హీ గెట్స్ ఇన్ టు ది పునర్వస స్టార్.
2: అది శుభలగ్నము రామజన్మమునకోని.
1: దట్ ఈస్ ఎ సేక్రెడ్ మూమెంట్ వెన్ రామ టుక్ హిస్ బర్త్.
2: అదే చైత్ర శుద్ధ నవమి.
1: దట్ ఈస్ చైత్ర.
2: ఈనాడు సూర్యుడు మేషలేఖంలో ఉంటాడు. మేషలేఖంలో
1: టుడే సన్ విల్ బి ఫౌండ్ ఇన్.
2: చంద్రుడు కర్కాటకంలో ఉన్నాడు.
1: మూన్ విల్ బి ఇన్.
2: ఈ రెండింటి యొక్క సంధి సమయంలో ఉంటూ రామజననం జరిగింది.
1: వెన్ దీస్ టు కమ్ టుగెదర్ రామ వాస్ బోర్న్.
2: సంవత్సరంలో ఒకసారి రామజననం చేసుకోవచ్చు, తప్పు లేదు.
1: వన్స్ ఇన్ ఎ ఇయర్
2: కానీ మూర్ఖులైనటువంటి వారు, అజ్ఞానులైనటువంటి మానవులు సంవత్సరంలో ఒక పర్యాయము రామ కళ్యాణము రామ పట్టాభిషేకం చేసుకుంటారు.
1: బట్ ద వన్స్ హూ ఆర్ గివెన్ టు ఫూలిష్నెస్ విల్ బి పర్ఫార్మింగ్ రామ కళ్యాణం.
2: రామునికి కళ్యాణం ఒక్క పరే, సంవత్సరానికి ఒకటూరు పెళ్లి చేయకూడదు అతనికి.
1: రామ వాజ్ మ్యారీడ్ ఓన్లీ వన్స్. ఎవ్రీ ఇయర్ యూ కెనాట్ గో ఆన్
2: కండక్టింగ్ చెప్పుకుంటూ సంవత్సరానికి ఒక కూతురు పెండ్లి, ఇంకా తిరుపతిలో పోతే దినము పెండి ఉంటే దినము పెండి, ఇదంతా బుద్ధి తక్కువ చేసేటువంటి పనులు. రాముని యొక్క కళంకానికి, రాముని యొక్క విశిష్టతకు మనం చాలా దోషాలు కలిగిస్తున్నారు.
1: కండక్టింగ్ ది మ్యారేజ్ ఆఫ్ రామ వన్స్ ఇన్ ఎయిర్ ఇస్ ఎన్ యాక్ట్ ఆఫ్ ఫూలిష్నెస్. రామ మ్యారీడ్ ఓన్లీ వన్స్. దిస్ ఆర్ ఆల్ అవర్ ఓన్ ఇమాజినేషన్. ఇఫ్ యూ గో టు తిరుపతి ఎవ్రీ డే ఎ మ్యారేజ్ ఇస్ సెలబ్రేటెడ్.
2: పట్టాభిషేకం కూడా ఒక్కతూరు అవుతుంది కానీ దినము పట్టాభిషేకం చేస్తుంటారా?
1: Coronation also is done only once. Can it be done every day?
2: జననము కూడా సంవత్సరంలో ఒకసారి జన్మం ఉండదు, కానీ అది ఒక చిహ్నంగా తీసుకుని ఉంటుంటారు.
1: ఈవెన్ బర్త్ ఎవ్రీ ఇయర్ దెర్ విల్ నాట్ బి బర్త్ బట్ దట్ హ్యాస్ ఎ సింబాలిక్ మీనింగ్.
2: కనుక ఇది ఏ బర్త్ అనగా నా ఆత్మ సామ్రాజ్యం లోపల ఆత్మారాముని యొక్క బర్త్డే అనేటువంటి భావాన్ని మనం అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో ది ఫీలింగ్ దట్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ మై హార్ట్ There is the birth of Rama.
2: దశరథ కుమారుని యొక్క రాముడు కాదు.
1: హీ ఈజ్ నాట్ ద సన్ ఆఫ్ దశరథ, కింగ్ దశరథ.
2: కనుక నా ఆత్మ రాముడు.
1: హీ ఈజ్ రామ ఆఫ్ మై ఆత్మ.
2: రాముడు నిరంతరం కూడా నిన్ను రంజింపజేస్తూ ఉన్నాడు లోపల.
1: హీ ఈజ్ ఆల్వేస్ గివింగ్ మీ ద జాయ్ అండ్ డిలైట్ ఫ్రమ్
2: రమేతీతి రామ. మనసును రమింపజేసేటువంటిది రామతత్వము.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ రామ ఈజ్ వన్ విచ్ గివ్స్ డిలైట్ అండ్ జాయ్ టు మైండ్.
2: కనుక ఈ దశరథమైనటువంటి యొక్క దేహమునందు ఆవిర్భవించినటువంటిది రామతత్వం, ఆత్మతత్వం.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ రామ విచ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఆత్మతత్వ ఈజ్ ఇన్ సైడ్ దిస్ ఫిజికల్ బాడీ విచ్ మే బి కంపేర్డ్ టు దశరథ.
2: కనుక ఇలాంటి ఆత్మరాముణ్ణి విశ్వసించి
1: యూ వుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ఆత్మరామ.
2: ఆయన మనగా ఆనందంతో ప్రయాణం సలిపి
1: అండ్ యూ హ్యావ్ టు మేక్ దిస్
2: ఆహ్లాదంతో దీనిని అంత్యం గావించుకోవాలి.
1: యూ హ్యావ్ టు మేక్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ట్రావెల్ విత్ జాయ్ అండ్ ఎండ్ అప్
2: అహంకారంతో దీనిని ఏమాత్రం కూడాను అంత్యము కావించరాదు.
1: యూ షుడ్ నాట్ ఎండ్ అప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విత్ అహంకార ఆర్ ఈగో సెన్స్.
2: కనుక అహంకారం పెరిగినటువంటి వానికి గోయి అన్నారు.
1: ఫర్ ఎ పర్సన్ హూ హెస్ డెవలప్డ్ హిజ్ ఈగో సెన్స్ హీ విల్ గెట్ ఇన్ టు ది వెల్ అండ్
2: అహంకత్వాన్ని గుర్తించుకున్నటువంటి వానికి హాయి అన్నాడు.
1: A person who has developed and identified the principle of soham, he would always be happy.
2: Aham anetunte bhavam nunchi soham anetunte bhavamlo manam praveshinchali.
1: Therefore we have to travel from the aham idea to
2: the manavudu koham idea. Soham koham koham ani puttutunnadu.
1: Every person is born with a question, koham, who am I?
2: కోహం కోహం, నేనెవరు నేనెవరు నేనెవరు అంటున్నాడు.
1: కోహం మీన్స్ హూ ఆమ్ ఐ వెన్ ఇస్ బార్న్.
2: ఆ విధంగా పుట్టినటువంటి మానవుడు తిరిగి చచ్చేటప్పుడు కూడా కోహం కోహం అని పెట్టి చచ్చేసి ఇంతకాలం తిని జీవించి చదివి ఇంత పెద్ద అయిపోయి ఏమి ప్రయోజనము?
1: ఫర్ ఎ పర్సన్ హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ బార్న్ విత్ ద ఫీలింగ్ హూ ఆమ్ ఐ ఆల్సో ఎండ్స్ అప్ హిస్ లైఫ్ అండ్ డైస్ అగైన్ విత్ ద ఫీలింగ్ హూ ఆమ్ ఐ.
2: కాలేజీలో చేరిపోయి ఎన్ని సంవత్సరములైనా ఒకే క్లాస్ లో ఉంటుంటే వీడు ఎంత మొద్దురా చెప్ప, ఎంత చెప్పండి. ఇలాంటి మూర్ఖుడు ఇంక కాలేజీకి ఎందుకు పోవాలి?
1: ఇఫ్ ఎ పర్సన్ జాయిన్స్ ఎ కాలేజ్ అండ్ కంటిన్యూస్ టు రిమైన్ ఇన్ ద సేమ్ క్లాస్ ఫర్ ఎనీ నంబర్ ఆఫ్ ఇయర్స్, వాట్ ఏ స్టూపిడ్ పర్సన్ హి షుడ్ బి.
2: అదే విధంగానే కోహం కోహం అనేటువంటి వాడు ఈ ప్రపంచంలో ప్రవేశించి ఎన్నో సంవత్సరములు జీవించి కడాదరి కోహం కోహం అనే చచ్చేస్తే వీడి జీవితం వ్యర్థమే కదా.
1: ఇన్ ద సేమ్ వే ఇఫ్ ఎ పర్సన్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ ద వరల్డ్ విత్ ది క్వశ్చన్ హూ ఆమ్ ఐ ఎండ్స్ అప్ హిస్ లైఫ్ ఆల్సో విత్ హూ ఆమ్ ఐ, హౌ టు స్పెండ్ ఇన్ సో మెనీ ఇయర్స్ ఇన్ దిస్ వరల్డ్.
2: జన్మించి సోహంతో అంత్యం కావాలి.
1: వన్ హ్యాస్ టు బి బోర్న్ విత్ కోహం హూ ఆమ్ ఐ అండ్ ఎండ్ అప్ హిస్ లైఫ్ విత్ సోహం. కోహం
2: ప్రశ్న,
1: కోహం
2: ఎవరు అని ప్రశ్నించాడు.
1: Who am I is the question.
2: Soham is the answer.
1: Soham is the answer.
2: Nenu atma tattvamu ani answer cheppi kannulu muyyala.
1: He has to give up his life answering himself that I am atma principle itself.
2: Ide manavudu pradhanamaina rahasyam.
1: This is the great secret of human life.
2: Okay, prarambhamu rendavudi antyamu.
1: One is the beginning and the other is the end.
2: Kanuka rama ayanamu ప్రారంభం నుంచి కూడా ఆనందంతో సత్య ధర్మాలతో పల్లె దీని అంత్యం గావించాడు.
1: ఇన్ రామాయణ రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్ దేర్ వాస్ ఆల్వేస్ జాయ్ అండ్ డిలైట్.
2: ఎన్ని కష్టములు, ఎన్ని నష్టములు, ఎన్ని నిందలు, ఎన్ని నిష్ఠూరములు, ఎన్ని బాధలు కలిగినప్పటికి తన యొక్క సత్య ధర్మాన్ని ఏనాడు కూడా నువ్వు వదలలేదు.
1: వాట్ ఎవర్ ట్రబుల్స్, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్, వాట్ ఎవర్ డిఫికల్టీస్, వాట్ ఎవర్ పెయిన్స్, వాట్ ఎవర్ హార్ట్ వన్ మే హావ్ ఎక్స్పీరియన్స్, హి హస్ నెవర్ గివెన్ అప్ హిస్ డిలైట్ విచ్ హి ఇస్.
2: కనుక సీతను చూసిన తర్వాత కూడాను కేవలము రాములు, సీత రాములు మాత్రమే చూస్తుండట అగ్ని ప్రవేశములో.
1: వెన్ షీ వాజ్ ఎంటరింగ్ ఇన్ టు ది ఫైర్ ఎగ్జామినేషన్ ఆర్ అగ్ని పరీక్ష, షీ వాజ్ లుకింగ్ అట్ రామా అండ్ ఎంటరింగ్ ఇన్
2: టు రాములు మాత్రమే కనిపిస్తున్నాడు.
1: ఫర్ సీత షీ వాజ్ ఏబుల్ టు సీ,
2: కానీ రాములకు లోకం కూడా కనిపిస్తుండట.
1: But Rama was seeing Sita, but at the same time the world also.
2: ఇక్కడ ఏమి కారణం అది?
1: What is the reason for this kind of difference?
2: కేవలం నేను కూడాను సీతనే చూస్తే లోక సంరక్షణ ప్రధానమైనది కదా, లోకం ఏమనుకుంటుందో అనేటువంటి ఉద్దేశంతో లోకము పైన దృష్టి పెట్టి సీత కంటే లోకమే నాకు ప్రధానం అన్నాడు.
1: Rama was interested in just looking to the welfare of the world. వాటి
2: వాటి నెలలు లంకలో ఉండినటువంటి సీతను పరీక్ష చేయకుండా తెచ్చుకోవటం వల్ల ఎంత అపనిందల పాలైపోతాం, ఎంత ఆదర్శానికి విరుద్ధంగా ఉంటాము అనేటువంటి దృష్టితో తాను ఆదర్శప్రాయుడిగా ఉండాలని పరీక్ష చేసి అగ్నిదేవుడు కూడాను ఈమె సాక్షాత్ పవిత్రత అనేటువంటి వాక్యం తీసుకుని తాను వెళ్లినాడు.
1: రామ కండక్టెడ్ దట్ పర్టికులర్ టెస్ట్ ఫర్ సీత ఇన్ ఆర్డర్ టు షో టు ద వరల్డ్ దాట్ after satisfying himself regarding the chastity of Sita alone, he has accepted. Even the fire god also declared that Sita is a very chaste woman
2: and sacred one and divine one. Ramo vigrahavan dharmaha annadu.
1: At that point of time, even fire god declared that Rama,
2: dharma swarupudu Rama annadu.
1: Rama is the very embodiment of dharma.
2: Endukati nee dharmame lokam anusaristundi.
1: Fire God declared that the world will follow your own dharma.
2: అక్కడ కూడాను రాముడు my life is my message అని నిరూపించాడు.
1: Even there, Rama proved to the world that his life is his message.
2: కనుకనే రామతత్వం అనేటువంటిది ప్రతి మానవుడికి కూడాను ఒక మెసేజ్, ఆదర్శవంతమైనటువంటిది.
1: The principle of Rama and the life of Rama always held out a message for every individual, every human being.
2: కనుక అలాంటి రామతత్వాన్ని హృదయపీఠం పైన ప్రతిష్ఠించుకొని మానవత్వం అనేటువంటి దైవత్వంగా మార్చుకోవటానికి తగిన ప్రయత్నం చేయటమే రామ జననమునకు సరైన కృతజ్ఞత.
1: ది కరెక్ట్ గ్రాటిట్యూడ్ విచ్ కెన్ బి పేడ్ టు ద బర్త్ ఆఫ్ రామ అండ్ రిమెంబరెన్స్ ఆఫ్ రామాస్ బర్త్ ఈస్ ఎస్టాబ్లిష్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రామ ఆన్ ద థ్రోన్ ఆఫ్ ద హార్ట్ అండ్ లివ్ అప్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ రామ అండ్ టేక్ దట్ మెసేజ్ ఆఫ్ రామాస్ లైఫ్.
2: శ్రీమద్రవికులమందు జనించి సీతాదేవిని ప్రీతి వరించి ప్రేమనహల్య

0: Sairam. Dearest Swami, with your divine grace, we, the devotees from the Anakapalli district, have come to the divine abode of Prashanti Nilayam to celebrate our 2 days Parthiyatra. Today, we humbly offer a musical program titled Sai Gana Lahari, a divine stream of melodies flowing in praise of the divine. May every melody carry with it the gratitude of every heart that has been touched by your divine love. O Sai Ma, accept this humble offering and bless us with your immense love and grace.
1: Om Shri Sai Ram. Swami, మీ చల్లని అనుగ్రహ ఆశీసులతో అనకాపల్లి జిల్లా నుండి పరమ పావనమైన మీ దివ్య సన్నిధి ప్రశాంతి నిలయమునకు చేరుకున్నాము స్వామి. ఈనాడు సాయిగాన లహరి అను సంగీత సుమమాలను మీ పాదాల చెంత సమర్పించుకుంటున్నాము స్వామి. ప్రేమతో స్వీకరించి మీ అపార అనుగ్రహ ఆశీస్సులు మాపై కురిపించమని ప్రార్థిస్తున్నాము స్వామి. జై సాయిరాం.
2: కార్య సిద్ధికి కారణభూతుడు పార్వతీ పరమేశ్వరుల ప్రీతమ పుత్రుడు సకల విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని స్మరణయే ప్రతి కార్యానికి శ్రీకారం. జ్ఞానానికి వివేకానికి ప్రతీకగా నిలిచే ఆ గణనాథుని అనుగ్రహం ఉంటే మన సంకల్పాలు సఫలమవుతాయి. సకల శుభాలను ప్రసాదిస్తూ భక్తుల హృదయాలలో కొలువుంటున్న ఆ గణనాథుణ్ణి మనపూర్వకంగా ప్రణమిల్లుతూ భక్తి శ్రద్ధలతో స్తుతించుకుందాము.

ధర్మ సంపాదనార్థాయ సంభవామి యుగే యుగే అని త్రేతాయుగాన శ్రీరాముడిగా ద్వాపరంలో గోపాలుడిగా ఆవిర్భవించిన ఆ పరమ పురుషుడే ఈ కలికాలమున పర్తివాసుడే అవతరించాడు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలు పునాదిగా నా జీవితమే నా సందేశం అని చాటి సమస్త మానవాళిని ప్రేమ మార్గం వైపు నడిపిన ఆ సాయేశ్వరుని పద సన్నిధిని చేరి సదానంద సాగరంలో తేలియాడుదామా.

అనంతమైన ఈ భవసాగరమును దాటేందుకు ఒక్కటే మార్గం, స్వామి దివ్య పాదాలను ఆశ్రయించడం. మన స్వామి పాదాలు వేద స్వరూపాలు, బ్రహ్మదేవునిచే అభిషేకింపబడి, పరమశివునిచే ధ్యానింపబడి, అహల్యకు శాప విమోచనం ప్రసాదించి, సమస్త పాపాలను హరించి, ప్రేమను పరిమళింపజేసే ఆ పావన పాద పద్మములే మనకు శరణం, గమ్యం.

పరమతపు నిధులకైనా కనుగోన అలవి కాని అపరిమితమైనది మన స్వామి మహిమ. ఆ దివ్య లీలలు అర్థం చేసుకోలేక కొందరు మాయలో చిక్కుకుంటుంటే మరికొందరు ఆయనను శరణు కోరి ఎన్నో దివ్య మహిమలు దర్శించారు. సాయి అని తలచినంతనే ఓయి అని పలికి కంటికి రెప్పలా కాపాడే కరుణామయుడైన మన స్వామి ప్రేమను ఇప్పుడు స్మరించుకుందాము.

त्वमेव माता पिता त्वमेव, त्वमेव बन्धुश्च सखा त्वमेव, त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव. స్వామి మీరే మా తల్లి తండ్రి సకుడు సర్వస్వము. మా అణువణువున నిండి ఉన్న దైవమే మీరు. జన్మ జన్మలకు మీ సన్నిధియే మాకు శరణము స్వామీ.

వేద శాస్త్ర విజ్ఞానానికి దివ్య ప్రేమ చైతన్యానికి నిలయమై నారాయణుడే నరుడై నరడైన పవిత్ర పుణ్యక్షేత్రము మన ప్రశాంతి నిలయము. శాంతికి నిలయంగా, సేవకు స్ఫూర్తిగా, మానవత్వానికి మార్గదర్శిగా బాసిల్లుతున్న మన ప్రశాంతి నిలయ వైభవాన్ని గళమెత్తి చాటుదామా.

స్వామి దర్శనం ఎన్ని జన్మల పుణ్యఫలమో కదా. ఆ దివ్య రూపాన్ని ఎన్ని మార్లు దర్శించుకున్నా తనివి తీరదు. సుందర సుమనోహర రూపముతో చిరుమంద హాసముతో కూడిన ఆ దివ్య సౌందర్యాన్ని ఆస్వాదించడానికి 1000 కన్నులు చాలవు. ఏ పూర్వజన్మ సుకృతమో కలియుగ వైకుంఠమైన ఈ పుట్టపర్తికి చేరుకున్నాము. భవబంధాలను తొలగించి అభయముసగే మన స్వామిని మనసారా ప్రార్థించుకుందామా.

భగవన్నామము ముక్తికి మార్గము, రాతినైనా నాతిగా మార్చగల దివ్యశక్తి రామనామానికుంది. తల్లి, తండ్రి, గురువు, తోడు, నీడ అన్నీ భగవంతుడే అనే భావనతో చేసే నామస్మరణ మనల్ని దైవానికి అతి దగ్గరగా చేస్తుంది. చక్కెర కంటే తీపి, దదిసారము కంటే రుచ్యమౌను అని ఎంతో సరళముగా రామనామములోని మాధుర్యమును స్వామి చెప్పారు. చిత్తశుద్ధితో మనమంతా నీలమేఘ శ్యాముడైన ఆ కోదండరాముని నామస్మరణ చేద్దాం. రండి.

ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం మనలోని అహంకారాన్ని కరిగించి అంతరంగంలో శాంతిని వెలిగించే దివ్యజ్యోతి. మన మనోలయమున ఉన్న భ్రాంతిని బాపి అజ్ఞాన అంధకారమును నిర్మూలించే ఆ శివ సంకల్ప బీజాన్ని స్మరిస్తూ మనమందరము అందామా, నమో భగవతే రుద్రాయ, శరణం శరణం నమ శివాయ.

స్వామి, సిరులు వద్దు, భోగాలు వద్దు, ఐశ్వర్యాలు, ప్రాపంచిక సుఖాలు ఏమీ వద్దు. నీ చల్లని చూపు ఒక్కటి ఉంటే చాలయ్యా. దివ్య ప్రేమతో కూడిన నీ అండ ఉంటే చాలు. అదే మాకు కొండంత బలం, అపారమైన సంపద. స్వామి, చల్లని నీ దయతో నీ చెంతకు చేర్చుకుని మాకు అన్నీ నీవై మమ్ములను లాలించి పాలించి తేనె వంటి ప్రేమను కురిపించావు. ఇంకేమి కావాలి స్వామి? నీ ప్రేమను పొందిన మా జన్మ ధన్యము. దండాలయ్యా, నీకు శతకోటి దండాలు.

0: are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Radio Sai now presents a divine discourse delivered by Bhagavan Baba on the 22nd of November 2002 on the 21st convocation of Baba's University, the Sri Satya Sai Institute of Higher Learning.
2: Prachina Rushulaku Patamu Chappanga Charina Vedanta Saravitudu Prachina Rushulaku పాఠము చెప్పంగా చాలిన వేదాంత సారయితులు నిర్జీవశిలలతే నాట్యమాడింపంగా నిర్జీవ శిలలతో నాట్యమాడింపంగా నేర్పు కలిగిన సదా చారులతలు బహువీర సుతులచే పాడింప నేర్చిన బహువీర శిరముతే పాడింప నేర్చిన నేర్పు కలిగిన కళా నిపుణుడతడు ఎందరుండియు ఏమి ఫలము ఒక్కరును కూడా వారి ఆర్తనాదంబు వినరు ఇంతకంటెను వేరెత్తి ఎరుగపరతూ సాధు సద్గుణగణ్యులవు సభ్యులార
3: ఏన్షియంట్ సేజెస్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ వేదాంతిక్ నాలెడ్జ్ టు డిసిమినేట్ టు స్టూడెంట్స్ అండర్ దేర్ కేర్ దేర్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ కంట్రీ హూ కుడ్ మేక్ లైఫ్లెస్ బోల్డర్స్ ఈవెన్ డాన్స్ There are people of fine arts, music in particular, an expert with all this. What is it that one achieves? No one is prepared to hear that prayer appeal out of yearning. What more is to be conveyed other than this?
2: Vidyarthi, vidyarthi, Lara.
3: Students, boys and girls.
2: Vidyanaga emiti.
3: What is education?
2: ఎట్టి విద్యను మనం అభ్యసించాలి?
3: What sort of education should we acquire?
2: విద్య యొక్క ప్రమాణములు ఏమిటి?
3: What is the standard of education?
2: మానవ అభ్యుదయమునకు మార్గదర్శకమైనటువంటి విద్య ఏది?
3: What is that really ideal to mankind?
2: ప్రస్తుత విద్య వల్ల మనకు లభించేటువంటి ఫలితం ఏమి?
3: What is the result out of this modern education?
2: ఈ పంచతంత్రముల యొక్క ప్రభావాన్ని ఆలోచించి విలసించి దాన్ని విపులంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తియే నిజమైన విద్యార్థి.
3: హీఈస్ ఏ ట్రూ స్టూడెంట్ ఇఫ్ హెస్ గాట్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ దీస్ ఫైవ్ ఫార్మ్స్ ఆఫ్ ద ఫైన్ ఆర్ట్స్ అండ్ దర్ ఇంపాక్ట్.
2: కేవలము విజ్ఞానము ప్రజ్ఞానం అనేటువంటిది విద్యార్థి వల్ల ఏర్పడినటువంటిది కాదు.
3: This awareness and the spiritual knowledge are not of your making.
2: విద్యయొక్క సంస్కారం చేతనే ఈ పవిత్రమైనటువంటి శక్తులు మానవులకు చేకూరుతున్నది.
3: Man acquires these potentialities because of the culture that he gets out of this education.
2: సంస్కృతి అనగా ఏమిటి?
3: What is సంస్కృతి, culture?
2: ఇది ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధన కాదు.
3: It is not any stipulation.
2: నిత్య జీవితంలో మానవుడు అనుభవించే అసత్యమైనటువంటి మార్గము, అప్రమాణమైన మార్గము, అనిత్యమైనటువంటి మార్గము, వీటిని సత్యనిత్యములుగా మార్చుకొని దివ్యత్వంగా తాను జీవించడానికి ప్రయత్నించటమే సంస్కారం.
3: ద కల్చర్ మెంట్ టు బి అవే ఫ్రమ్ ద అన్ట్రూత్, దాట్ విచ్ ఇస్ నాట్ ఐడియల్, దాట్ విచ్ ఇస్ ఎఫీమరల్ అండ్ ఫ్లీటింగ్, అండ్ టు రీచ్ ద స్టేట్ ఆఫ్ ఎటర్నిటీ అండ్ ఇమ్మోర్టల్ ట్రూత్.
2: ఇట్టి పవిత్రమైన దివ్యత్వము ఎక్కడ ఉన్నది?
3: Where do you find such sacred divinity?
2: ప్రతి మానవుని దగ్గర కూడాను ఈ దివ్యత్వము సత్యస్వరూపమై తాండవమాడుతున్నది.
3: In every man there is divinity latent dancing within.
2: పుడమేకైగల ప్రతి వ్యక్తికి దగ్గర కూడాను ప్రత్యక్ష దైవమైనటువంటిది సత్యము.
3: It is the truth that is God present in everyone.
2: మీరు కాపాడవలసినటువంటిది దేశమును కాదు, పోషించవలసినటువంటిది దేశము కాదు. సత్యధర్మమును మీరు పోషిస్తే దేశము సత్యధర్మం చేతనే కాపాడబడుతుంది.
3: వాట్ యు ఆర్ సపోజ్ టు డూ ఈజ్ నాట్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ, నాట్ టు సేఫ్ గార్డ్ ఐదర్, ప్రొటెక్ట్ అండ్ అప్ హోల్డ్ సత్య ట్రూత్ ధర్మ రైచియస్నెస్, దాట్ ఈస్ ఇనఫ్.
2: సత్యధర్మమును కాపాడినప్పుడే జగత్తంతైకుడును సుక్షేమంగా ఉంటుంది.
3: When satya and dharma are upheld, the welfare of humanity is ensured.
2: ఈ జగత్తంతైకుడును సత్య ధర్మములపైనే ఆధారపడి ఉన్నది.
3: The entire universe rests on satya and dharma.
2: సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందనగే సర్వ సృష్టి.
3: The entire universe has truth as its origin, and finally the universe merges back into the truth.
2: Satyamahimaleni stalamedi kanugunna shuddha satvamidiye chudarayya.
3: Is there any place where there is no truth, but in fact it is that unsullied truth which is present everywhere if you are keen to observe.
2: Prati manavudu kudanu ee satyam paine aadharapadi untunnadu.
3: Every man has truth as his foundation.
2: ఈ సత్య ధర్మమే జగత్తును కాపాడుతూ ఉన్నది.
3: సత్య అండ్ ధర్మ ప్రొటెక్ట్ ది ఎంటైర్ వరల్డ్.
2: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక అనేక విధములుగా కూడాను విలసిల్లుతున్నాడు.
3: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దిస్ ట్రూత్ అండ్ దేర్ ఫోర్ హీ సఫర్స్.
2: ప్రేమ స్వరూపులారా,
3: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
2: విద్య అనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క కసరత్తు కాదు.
3: ఎడ్యుకేషన్ definitely is not an exercise.
2: Neka jeevanopadhi nimittamai erpadetvanti oka vidya kadu.
3: Education is not for a living.
2: Idi jeevita paramapadhi nimittamai erpadinatvanti ga bhavinchali.
3: We have to consider that education is for life and not for a living.
2: Vidyarthulara,
3: students,
2: meer ekkada nunchi vacharu?
3: Where from have you come?
2: Kevalamu pavitramaina Bharatadesamlone puttaru.
3: You are born here in the sacred land.
2: Ekkada unnaru? Bharatadesamunde unnaru.
3: Where are you? You are in Bharat.
2: Itti pavitramaina Bharat tattvanni gurtinchukolalekapothunnaru.
3: You are not able to know the sanctity, the sacredness of Bharat.
2: Putti periginatvanti ee bhoomi ende mee yokka punya tattvanni gurtinchukolalekapothunnaru.
3: You are not able to know your own land of merit where you are born.
2: Bharata bhoomi kevalamu కర్తవ్యం నిర్వర్తింపజేసేటువంటి కర్మభూమి.
3: భారత్ వాంట్స్ యూ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ, సో దిస్ ద ల్యాండ్ ఆఫ్ యాక్షన్.
2: కర్తవ్యాన్ని నిర్వర్తించి పుణ్యమును ప్రోగు చేసేటువంటిది భారత భూమి.
3: భారత్ వాంట్స్ యూ టు అక్రూ ద మెరిట్ బై డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీ.
2: కనుకనే దీనిని పుణ్యభూమి అని పిలుచుతూ వచ్చారు.
3: సో ఇట్ ఈస్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, పుణ్యభూమి.
2: ఈ భరత భూమి యందు మానవత్వాన్ని త్యాగం చేసి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రేమతత్వాన్ని పంచే నిమిత్తమై ఏర్పడినది సత్యాన్ని గుర్తించుకోవాలి.
3: వన్ హ్యాస్ టు రియలైజ్ ది ట్రూత్ దట్ ది హ్యూమన్ లైఫ్ ఈస్ గిఫ్టెడ్ టు ఎక్స్పీరియన్స్ ది డివినిటీ విదిన్ అండ్ షేర్ ద లవ్ ఇన్ ద నైబర్హుడ్.
2: కనుకనే ఇట్టి పుణ్యత్వాన్ని పోషించుకునే నిమిత్తమే ఏర్పడేది కనుక పుణ్యభూమి అని పేరు పెట్టారు.
3: ఫర్ దట్ రీజన్ దిస్ ఇస్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, పుణ్యభూమి.
2: ఈ భూమికి భగవంతునికి ఉన్నటువంటి సన్నిధి సంబంధం ఏమిటి?
3: What is the intimate relationship between God and this earth?
2: ఇది చేయి.
3: This is hand.
2: ఇది కాలు.
3: Is the leg.
2: ఇది తల.
3: Is the head.
2: ఇది కడుపు.
3: Is the stomach.
2: ఈ అన్ని అంగములు కూడాను దేహంతో చేరినటువంటివి.
3: All these parts, organs belong to the same body.
2: కనుక అనేక అంగములతో కూడినటువంటిది ఈ దేహము.
3: Body is the combination of different organs.
2: ఈ దేహము మానవత్వంతో కూడినటువంటిది.
3: This body is basically human.
2: కనుక ఈ మానవత్వం దేనికి సంబంధించినటువంటిది?
3: This humanness, how is it related?
2: సంఘముతో చేరినటువంటిది, సమాజంతో కూడినటువంటిది.
3: It is related to the community or society.
2: సమాజము దేనితో కూడినటువంటిది?
3: Society, how is it comprised?
2: ప్రకృతితో కూడినటువంటిది.
3: It is in nature, ప్రకృతి.
2: ప్రకృతి దేనితో కూడినటువంటిది?
3: What is the composition of ప్రకృతి?
2: ప్రకృతి పరమాత్మతో కూడినటువంటిది.
3: This nature is divine.
2: కనుకనే ప్రకృతి పరమాత్మని యొక్క అంగము.
3: So nature is a part of God.
2: మానవత్వం ప్రకృతి యొక్క అంగము.
3: Human life is a part of nature.
2: ప్రకృతి సమాజం యొక్క అంగము.
3: The nature is a part of society.
2: సంఘము మానవత్వం యొక్క అంగము.
3: And this society is a part of humanity.
2: కనుక ఈ అంగముల యొక్క తత్వాన్ని గుర్తించుకుని వర్తించినప్పుడే దివ్యత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
3: When once we understand the intimate interrelationship between the different organs of the body, we can carry on the life so
2: just
3: embodiments of love.
2: ఇంకా ఎవరికి వారు కన్నులు మూసుకొని విచారించినప్పుడు దివ్యత్వం అనేటువంటిది మానవత్వాన్ని నడిపిస్తూ ఉంటుంది.
3: If you investigate and inquire deep enough, you will know the divinity within.
2: దివ్యత్వమే లేకుండా ఒక క్షణమైనా కూడా మానవుడు జీవించలేడు.
3: Man cannot live without divinity.
2: కానీ తాను జీవించగలననేటువంటి అహంకారం చేత కొంతవరకు గడుపుతూ ఉన్నాడే గాని కాలమును గడిపినంత మాత్రం కర్మ సార్థకం కాదు.
3: Man is egoistic and spends his life, but he doesn't work for his redemption.
2: కర్తవ్యము మొదల లేక కర్మను మొదల అనేటువంటి విషయాన్ని విచారించుకున్నప్పుడు,
3: when we investigate, is the duty first?
2: చాలా మంది మాకు రైట్ రైట్ రైట్ అని పోతుంటారు.
3: Many people proceed along the direction of right.
2: ఈ రైట్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
3: How do you get these rights?
2: కర్తవ్యమే లేకుండినా ఈ యొక్క రైట్ నీకు చిక్కదు.
3: Without duty, there cannot be rights.
2: కనుకనే కర్తవ్యాన్ని ఆచరించినప్పుడే కర్తవ్య ఫలమైనటువంటి యొక్క రైట్ నీకు ప్రాప్తిస్తుంది.
3: Likewise, if you discharge your duty, you will have your right.
2: తల్లియ లేకుండినా బిడ్డకు ఏమాత్రము క్షేమం లేదు.
3: Without the mother, child is not safe.
2: అదే విధంగానే కర్మని లేకుండినా కర్తవ్యమునకు ఏమాత్రం కూడా గుణకరం రాదు.
3: Likewise, when there is no duty, rights have no value.
2: కనుకనే డ్యూటీ అనేటువంటిది మొదలు కాదు ఇది.
3: So duty is not there in the beginning.
2: నా రైట్ అనేటువంటిది మొదలు కాదు ఇది.
3: Right doesn't.
2: మానవునికి ఎట్టి రైట్ కూడా లేదు.
3: Man has no right whatsoever.
2: తన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే ఈ కర్మ యొక్క ఫలితము రైట్ గా మారుతుండాలి.
3: The discharging the duty fructifies by giving you.
2: ప్రవాహం మొదల వర్షం మొదల అని చక్కగా విచారణ చేసినప్పుడు వర్షం మొదలు.
3: If you inquire, is it the ceaseless flow that comes first or rain? It's the rain that occupies first position.
2: వర్షం వచ్చినప్పుడే ప్రవాహం ఏర్పడుతుంది.
3: Because of the downpour of rain, the flow can go on.
2: వర్షమే లేకుండా ప్రవాహమే ప్రవహించదు.
3: Without rain, the flow will never continue.
2: కాబట్టి ప్రవాహం అనేటువంటిది కేవలం రైట్ వంటిది.
3: This ceaseless flow is like a right.
2: కానీ రెయిన్ అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క బాధ్యత కలిగినటువంటిది.
3: రెయిన్ రిప్రజెంట్స్ డ్యూటీ.
2: ఆ ప్రధానమైనటువంటి యొక్క రైట్ లేకపోయినప్పుడు ఈ అప్రవాహమైనటువంటి యొక్క రైట్లు ఏ విధంగా నీవు కాదించాలి?
3: Without this rain of duty, how do you expect the flow to continue the right?
2: విద్యార్థులారా,
3: విద్యార్థినీయులారా, స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
2: చదువుతున్నారు మీరు.
3: You are educated.
2: గొప్ప గొప్ప డిగ్రీలు పొందుతున్నారు.
3: You have high degree.
2: కానీ ఎన్ని పొందినప్పటికీ మానసికమైనటువంటి శాంతి లభించటం లేదు.
3: In spite of all this, you don't have mental peace.
2: ఇహమనసుకింప హేమతారక విద్య, పరమనసుకింప బ్రహ్మ విద్య.
3: To be happy in this world, one should have secular knowledge.
2: ఇహ విద్యను కోసం నిమిత్తమై ఈ భౌతిక విద్యను నేర్చాలి.
3: You have this physical knowledge to be happy and comfortable.
2: పరవిద్య కోసం కొంత విచారణ శక్తిని చెరపాలి.
3: Enquiry is needed to acquire spiritual knowledge.
2: కనుకని స్పిరిచువల్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం ఈ విద్యతో లభ్యించేది కాదు.
3: You don't get spiritual knowledge out of this formal education.
2: ఆధ్యాత్మిక విద్య విద్యానాం అన్నారు.
3: Of all the forms of education, spiritual is the correct one.
2: సా విద్య యా విముక్తయే.
3: The education is for liberation.
2: కనుకనే మన విద్యా విషయం లోపల మనం అనేక విధములుగా కూడాను కొంచెం సందేహాలతో ప్రవేశిస్తున్నాము.
3: As students, you have so many doubts.
2: ఈనాటి మానవత్వము దివ్యత్వంతో కూడినదనే సత్యాన్ని విద్యార్థులు గుర్తించుకోలేకపోతున్నారు.
3: Students are not able to understand the immanent latent divinity within them.
2: కనుక మొట్టమొదట ఈ విద్యార్థులు నేనెవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
3: Students must first of all know their true nature by putting a question, who am I?
2: కర్తవ్యమా మొదలు లేక రైటా మొదలు అనేటువంటి దాన్ని గుర్తించుకోవడానికి తల్లిదండ్రులే మనకు తగినటువంటి ప్రధాన పాత్రలు.
3: The parents play a major role if you want to know whether duty comes first or the right.
2: Right and responsibility lopala right mukhyamu.
3: Among the two, right and responsibility, the responsibility
2: comes
3: first.
2: Kani responsibility ye matramu ledani bhavistunnaru.
3: But we just dismiss our responsibilities.
2: Talli idanlu yokka sattvame mee endu lekundina meer ee vidhanga ee jagatlo jeevistunnaru.
3: Without parents putting their strain, how do you expect to live here today?
2: Kanukane talli idanlu yokka right ni meer kaapartu raavali.
3: So you have to safeguard the rights of your parents.
2: Ee right ni meer kaapartu vachinappude talli idanlu mee yokka baadhyathanu gurtinchi vartistaru.
3: Then once you know the rights of your parents, parents will discharge their duty according.
2: భారతీయ సంస్కృతి యందు మాతృదేవో భవ పితృదేవో భవ అని మొట్టమొదటి మాతాపితృలకు తగినటువంటి స్థానం అందించారు.
3: Therefore, for that reason, as per the culture of Bharat, mother is held as God, so also the father.
2: ఈనాడు సైన్స్ గొప్పది.
3: Today, science is at high level.
2: ఈ సైన్స్ ఏ విధంగా వచ్చింది ఈ గొప్పతనము?
3: How do you expect this greatness attached to science?
2: కేవలం ఇది భౌతికమైనటువంటి విద్యలతో ఏర్పడినటువంటిది మాత్రమే కాని లౌకికమైనటువంటిది అతీతమైనటువంటి కాదు.
3: It is just limited to the earth and the life here is not transcendental.
2: ఈ సైన్స్ యొక్క ప్రభావం ఏమిటి?
3: What are the effects of science?
2: ఈ ప్రభావము ప్రకృతి యొక్క పరిస్థితిని వివరించి చెప్తుంది.
3: The effects of science will speak of fluctuations, changes in
2: nature. ప్రకృతి యొక్క విషయాన్ని విపరీతంగా చెప్పడం చేతనే ఇది ఒక సైన్స్ గా మారిపోయింది.
3: The science explains clearly the mysteries of nature.
2: ఎట్లా పెరిగింది, ఎట్లా నడుచుకుంటుండాలి అనేటువంటి సత్యాన్ని ఈ ప్రకృతి మనకు ప్రబోధిస్తూ ఉంటుండాలి.
3: Nature teaches the principles of birth, growth, development, progress.
2: కానీ దీనికి ఆధారమైనటువంటి యొక్క తత్వం ఒకటి ఉన్నది.
3: But there lies a foundational principle.
2: అది ఆధ్యాత్మికము.
3: The foundation is
2: అంటే ఆధ్యాత్మిక ఆధారమే లేకుండా ఈ సైన్స్ ప్రభావము జగత్తుకు ఏమాత్రము గోచరించదు.
3: Without spiritual foundation, none can understand the influence of science.
2: Man has conquered all, అన్నాడు చర్చి.
3: Churchill said, man has conquered all.
2: But he has not conquered himself. తనం తాను మాత్రం తెలుసుకోలేకుండా పోతున్నాడు మానవుడు.
3: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో హింసెల్ఫ్.
2: అన్నింటినీ తెలుసుకుంటున్నాడు మానవుడు.
3: మ్యాన్ నోస్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
2: ప్రయోజనం ఏమిటి?
3: వాట్ ఈస్ ది యూజ్ దెన్?
2: తనం తాను తెలుసుకోలేనప్పుడు ఇన్ని తెలుసుకునే ఉపయోగం ఏమిటి?
3: ఇఫ్ యూ డోంట్ నో యువర్ నేచర్, వాట్ ఈస్ ది యూజ్ బై నోయింగ్ ద హోల్ వరల్డ్?
2: కనుకనే ఈనాటి మానవుడు జగత్తులో ఉన్నటువంటి సర్వమును గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
3: మ్యాన్ ఈజ్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ఎవ్రీథింగ్ ఆఫ్ ద వరల్డ్.
2: ఈ సైన్స్ ద్వారా ప్రకృతి యొక్క శీలమునే గుర్తించడానికి
3: ప్రయత్నిస్తున్నాడు. విత్ ది హెల్ప్ ఆఫ్ ద సైన్స్ హీ ఎక్స్ప్లోర్స్ నేచర్.
2: కానీ మొట్టమొదట నీవెవరు, నీ శీలతత్వం ఏమిటి అని ప్రధానంగా విచారిస్తే అప్పుడు తాను తెలకబడుతున్నాడు.
3: ఫస్ట్ అండర్స్టాండ్ హూ యు ఆర్, యువర్ నేచర్.
2: కనుకనే మొట్టమొదట తన శక్తిని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
3: టు బిగిన్ విత్ యూ హ్యావ్ టు నో యువర్ పొటెన్షియాలిటీ, యువర్ కెపాసిటీ.
2: పూర్వమంతా కూడాను ఈ యొక్క కాన్వకేషన్ జరిగినప్పుడు పెద్ద స్నాతకోత్సవం అని చెప్పి 10 మందిని చేర్చి అందరికీ చక్కగా బోధించేటువంటి వారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి ఆధారాలు ప్రబోధిస్తూ వచ్చారు.
3: Earlier days, at the time of the convocation, they used to give sacred teachings by telling that mother is God, father is God, teacher is God, guest is God.
2: నీ తల్లియే లేకుండా నీవే విధంగా పుట్టావు.
3: Without your parents, how do you expect to be here?
2: తల్లి తండ్రిని చూపుతుండాలి.
3: It's the mother who directs you to
2: father. తండ్రి గురువుని చూపుతున్నాడు.
3: Father takes you to teacher.
2: గురువు ఈనాడు దైవాన్ని చూపుతున్నాడు.
3: And the teacher takes you to God.
2: కానీ ఈనాడు దైవాన్ని చూపేటువంటి గురువులు చాలా తక్కువగా ఉన్నారు.
3: Today there are very few teachers who will direct you towards God.
2: ఈ పరిస్థితిని ఏ విధంగా మారినప్పటికీ తల్లి మాత్రం తండ్రిని చూపుతుండాలి.
3: Whatever may be the changes మదర్ సర్టన్లీ డైరెక్ట్స్ యూ టువర్డ్స్ యువర్ మదర్.
2: తండ్రిని చూపేటువంటి అధికారం ఒక తల్లికి మాత్రమే ఉన్నది, కానీ మరి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు.
3: ఇట్స్ ఓన్లీ ద మదర్ హు హస్ ద రైట్ టు షో ద ఫాదర్, నో వన్ హస్ ఎనీ రైట్.
2: కనుకొని అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క మాతృభూమిని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
3: We have forgotten that eternal principle of our motherland.
2: ఇలాంటి సత్యనిత్యమైనటువంటి మాతృ దేశాన్ని మనం విస్మరిస్తున్నాము.
3: You have forgotten the eternal principle of your motherland.
2: కనుకొని ఈ మాతృతత్వాన్ని ఈ యొక్క పిల్లలు చక్కగా గుర్తించి వర్తించాలి.
3: Everyone must understand the principle of the mother in relation to motherland.
2: విద్యార్థులారా,
3: స్టూడెంట్స్,
2: ఈనాడు మీరు డిగ్రీ తీసుకుంటున్నారు, బయటకు వెళుతున్నారు.
3: Today you receive your degrees and leave.
2: మన భారత దేశం లోపల 200 యూనివర్సిటీస్ ఉన్నాయి.
3: In Bharat there are 200 universities.
2: 8000 హై కాలేజీలు ఉన్నాయి.
3: There are thousands of colleges.
2: ఈ ప్రతి సంవత్సరం కూడాను ఈ యూనివర్సిటీస్ వల్ల అనేక వేల మందిని డిగ్రీలు ఇచ్చి పంపుతున్నారు.
3: దీస్ కాలేజెస్ యూనివర్సిటీస్ సెండ్ ఫోర్త్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్.
2: కానీ ఈ యొక్క పోయినటువంటి విద్యార్థులు ఏం చేస్తున్నారు?
3: What is the outgoing students are doing?
2: ఇంత చదువులు చదివి వీరికి జీవనోపాధి ఏమిటి?
3: With all this high education, how about their living?
2: పూర్వమంతా కూడాను ఉద్యోగాల నిమిత్తమై విద్య నేర్పించేటువంటి.
3: Earlier days, you are taught for a job.
2: ఈనాడు విద్యల కోసమని ఉద్యోగాలు నేర్పాలి.
3: Therefore, the jobs have got to be taught to you, and therefore the education must be
2: taught. కనుక ఉద్యోగాలు చిక్కటం లేదు.
3: Today you don't have employment.
2: దానివల్ల ఏం చేస్తున్నారు విద్యార్థులు?
3: What is that students?
2: విదేశాలకు ప్రయాణం అయిపోతున్నారు.
3: Students go abroad.
2: విదేశాలకు పోయి ఏం చేస్తున్నారు?
3: What do they do there?
2: విదేశం లోపల చేయరాని సేవలు చేస్తున్నారు.
3: They do all that service that cannot be mentioned.
2: ఆ సేవలు స్వభూమిలో నువ్వు ఎందుకు చేయకూడదు? స్వధర్మమైనటువంటి భారత భూమిలో ఎందుకు చేయకూడదు?
3: Why don't you serve your own country? Why don't you extend services here in your own motherland?
2: ee naati vidyarthulu chaduvulu chadivi tama maatrudevaki aadharam cheyaleyatam ledu.
3: Students today, they don't serve their mothers and
2: motherland. Maatrubhumiki serving cheyatam ledu.
3: They don't serve their motherland.
2: Idar deshalakanta service chestunnaru.
3: They serve in foreign countries.
2: Idi sariyainatundi kaadu.
3: It's not proper.
2: Idi vidyane kaadu.
3: It is not education.
2: Nee putti perigineatundi yokka deshamlo nee yokka jeevithanni daarapoyali.
3: In fact, you have to dedicate your life to the land where you are born.
2: Jeevitha sangramam lopala manavudu vidyavantulaipoyi nilchi dheerudai vijayanni saadhinchali.
3: And man must be victorious and triumphant by serving his own country and educated.
2: కాని ఈ నాటి విద్యార్థి పనికి ఏ మాత్రము ముగించట్లేదు.
3: Student is not prepared to work today.
2: Work is important.
3: Work is important.
2: చదవటం గొప్పది, డిగ్రీ తీసుకోవటం గొప్పది కాదు.
3: Nothing great in earning degrees.
2: ఇప్పుడు ఇంతమంది చదివారు.
3: So many are educated.
2: ఇన్ని విధానాలు కూడాను మన స్వరాజ్యం వచ్చేసేసి 50 సంవత్సరాలు పైనయింది.
3: And 50 years, even more, after the principle of independence.
2: ఎన్ని వేల మందో ఎన్ని లక్షల మందో డిగ్రీలు తీసుకున్నారు పిల్లలు.
3: Thousands and lakhs received their degrees.
2: వీరందరూ ఇప్పుడు దేశానికి ఏం చేస్తున్నారు?
3: All the lakhs of students, what is it they are doing?
2: సమాజ సేవలో ఏమాత్రమూ పాల్గొనటం లేదు.
3: They are not ready to serve the society.
2: దేశం యొక్క ఔన్నత్యాన్ని ఏమాత్రమూ పాటించడం లేదు.
3: They don't follow the tradition and culture of this country.
2: మొట్టమొదటి దేశం యొక్క పవిత్రతను గుర్తించాలి.
3: One has to know the culture and heritage of the country.
2: తన ఇంటిని తాను కాపాడుకోలేనిటువంటి వాడు బయట ఇంటిని ఏ విధంగా కాపాడుకోగలడు?
3: ఇఫ్ యూ కెనాట్ సేవ్ గాడ్ యువర్ ఓన్ కల్చర్ అండ్ ట్రెడిషన్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు కీప్ అప్ ద ప్రిన్సిపల్స్? సో స్టూడెంట్స్,
2: పరదేశ ప్రయాణం మానుకోండి.
3: గివ్ అప్ ది ఐడియా ఆఫ్ గోయింగ్ అబ్రాడ్.
2: ఏ ఉద్యోగం చిక్కకపోయినా కానీ కేవలం ఒక దాసత్వమైన ఈ స్వభావంలో చేయండి.
3: If you don't get any job, at least serve in your own residence.
2: కేవలం నీ యొక్క సమాజం లోపల నీవు సేవ చేసుకో.
3: సర్వ్ ద సొసైటీ.
2: నీ యొక్క సమాజం నీవు కీర్తివంతంగా కాపాడుకో.
3: అండ్ సీ దట్ యూ హ్యావ్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
2: నీ జన్మభూమి అయిన భారతదేశానికి పవిత్రమైన కీర్తిని సాధించు.
3: గెట్ ఎ గుడ్ నేమ్ టు యువర్ మదర్ ల్యాండ్ భారత్.
2: ఈ విద్యార్థి కర్మవీరుడు, సాధన వీరుడు అనేటువంటి కీర్తిని సంపాదించుకో.
3: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ దట్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్, దట్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ డ్యూటీ.
2: కనుకనే ఈనాడు దైవము తన యొక్క స్వభూమిని కాపాడుకుంటూ రావాలి.
3: దేర్ఫోర్ వీ హావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఓన్ మదర్ ల్యాండ్.
2: నీకందరికీ తెలుసును, కలాం ఉన్నాడు, ఆయన ఇప్పుడు భారతదేశానికి ప్రెసిడెంట్ అయినాడు.
3: We have here amidst us His Excellency Kalam, who is the President of Bharat.
2: ఆయన ఇంతవరకు కూడా విదేశాలకు పోలేదు.
3: Till this day He has not gone abroad.
2: తాను నేర్చవలసినటువంటి సైన్స్ అంతా కూడా భారతదేశం నుండి నేర్చుకున్నాడు.
3: He has learnt all the expertise of science and technology.
2: భారతదేశంలో లేనిది ఇతర దేశంలో ఏమిటి?
3: What is not present here is not available
2: anywhere. Enna bharate tanna bharata annadi.
3: What is not present here is not present
2: anywhere.
3: What you don't notice here, you don't find
2: anywhere.
3: In fact, all capacities, capabilities, resources are here in Bharat. High reputation is here in this country. You have forgotten the pristine glory of this country.
2: డ్రై ల్యాండ్ కంతా నీవు పోయి ఏమి నువ్వు చేయగలవు?
3: వాట్ ఈస్ దట్ యూ డిరైవ్ బై గోయింగ్ టు ద డ్రై ల్యాండ్?
2: ఇదంతా కేవలము ఒక విధమైనటువంటి నాటకంగా చూస్తుంటున్నారు.
3: దిస్ ఆల్ అపియర్స్ టు బి ఎ డ్రామా.
2: నేర్చినటువంటి విద్యలు కూడా నువ్వు అక్కడ దారబోస్తున్నారు.
3: అండ్ యూ డెడికేట్ యువర్ ఆల్ యువర్ నాలెడ్జ్.
2: నువ్వు ఎంత విద్యను నేర్చినారో అంత స్వదేశంలో నీవు వినియోగించు.
3: All your knowledge in education must be beneficial to your country. You serve your elders. And then you take care of your family. Then your parents will get good name. Therefore, first bend your body.
2: You
3: should be a man of action. It is not proper to carry on your life sojourn by pomp and show and aggrandizement.

0: దేహాన్ని ముందు ఉంచి పని చేయించాలి.
1: టు గెట్ ఎ గుడ్ నేమ్ ఫస్ట్ బెండ్ యువర్ బాడీ అండ్ వర్క్.
0: పెద్ద వృక్షం కావాలంటే విత్తనం ఏం చేస్తుంది భూమిలో పోయి?
1: For a gigantic tree to grow, what is that seed
0: does? రూపాన్ని నాశనం చేసుకుంటుంది.
1: The seed loses its entity,
0: identity. అది ఒక రూపంగా బయలుదేరుతుంది.
1: It sprouts.
0: అది ఏ వృక్షంగా మారుతుంది.
1: It grows into a gigantic
0: tree. ఆ వృక్షం నుండి ఫలమంతా అందిస్తుంది.
1: And then it carries its
0: తన అహంకారాన్ని నిర్మూలం కావించుకున్నప్పుడే అందులో నిజమైన ఫలితం మనకు లభిస్తుంది.
1: When you kill your ego, you will have positive results.
0: ఆ విత్తనం తన రూపాన్ని పూర్తి నాశనం చేసుకుంది.
1: The seed destroys its form and name.
0: కనుక దేహాభిమానం వదలాలి.
1: సో గివ్ అ బాడీ అటాచ్
0: దేశాభిమానం పట్టాలంటే దేహాన్ని ముందు ఉంచి పని చేయించాలి.
1: టు గెట్ ఎ గుడ్ నేమ్ ఫస్ట్ బెండ్ యువర్ బాడీ అండ్ వర్క్.
0: పెద్ద వృక్షం కావాలంటే విత్తనం ఏం చేస్తుంది భూమిలో పోయి?
1: ఫార్ ఎ జైజెంట్

0: సినిమా సాంగ్స్ కావాల్సిందని వాళ్ళకి తెలుసు.
1: దే డోంట్ నో పేట్రియాటిక్ సాంగ్స్,
0: కానీ నేషనల్ సాంగ్ తెలియదు.
1: వై, వాట్ ఇస్ ద రీజన్?
0: జనగణమన అధినాయక జయహేని ఈ భగవంతుని యొక్క తత్వంలో ఈ నేషన్ యొక్క కీర్తిని ఎందుకు సాధించకూడదు?
1: ద నేషనల్ యాంథమ్ క్యారీస్ విత్ ఇట్ ద డివైన్ ప్రిన్సిపల్.
0: ఈనాడు తన మాతృభూమి యొక్క తత్వాన్ని ఏమాత్రమో గుర్తించుకోవటం లేదు.
1: టుడే వీఆర్ నాట్ అండర్స్టాండింగ్, రికగ్నైజింగ్ ద వాల్యూ ఆఫ్ అవర్ కంట్రీ.
0: విద్యార్థులారా, విద్యార్థిని ద్వారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: దేశం యొక్క గౌరవాన్ని మనం కాపాడుతూ రావాలి.
1: See that the flag of the nation flies high.
0: ఆత్మగౌరవాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: We should improve upon the present.
0: ఆత్మగౌరవాన్ని విసర్జించి ఇంక ఏ గౌరవాన్ని నీవు సాధిస్తావు?
1: If you lose your self respect, what for is the life?
0: ఆత్మగౌరవం పోగొట్టుకున్నటువంటి వాడు ఏ చిన్న కీర్తిని కూడా సాధించలేడు.
1: A man who loses his self respect can never win esteem.
0: ఈనాడు మీరు సాధించవలసినటువంటిది ఆత్మగౌరవం.
1: What you should achieve today is self respect.
0: అది ఒక ఆధ్యాత్మిక నుండి బయలుదేరుతుంది, కానీ మరొక మార్గంలో మనకు చిక్కదు.
1: Out of spiritual awareness you can gain self respect.
0: ఈనాటి ప్రజలంతా, విద్యార్థులంతా కూడాను కేవలము కలిమి, బలిమి, చెలిమి ఈ మూడింటిని కోరుకుంటున్నారు.
1: Today what are our desires? Kalimi the wealth, chelimi the friendship, and balimi the strength.
0: Gunam ekkada poyindi?
1: How about the guna, character?
0: Gunam lenetunti vaaniki ee balamu stalamu gunamu undi em prayojanam?
1: Without guna, the character, what for is friendship, the physical strength?
0: Kalimi balamu undinappudiki gunam lekapothe prayojanam ledu.
1: With all the wealth, the friendship, without quality character, they are useless.
0: Chelimi andaru hello hello hello friendship avutunnaru.
1: In the name of chelimi,
0: friendship lopala sarayina gunamnu pettukovali.
1: We say hello hello, but we should have proper conduct.
0: లోపలంతా హాలోనే,
1: బట్ వీ సే హలో బట్ హాలో ఇన్ సైడ్.
0: కనుకనే మనం మొట్టమొదట గుణములు తీసుకోవాలి.
1: సో ఫస్ట్ క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఎదుటి మనిషిని మనం గౌరవించాలి.
1: వీ షుడ్ రెస్పెక్ట్ అదర్ మ్యాన్.
0: అప్పుడే మనల్ని ఇతరులు గౌరవిస్తారు.
1: దెన్ యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
0: నన్ను ఎవరు గౌరవించడం లేదే అని విచారం చేస్తే నీవెవరిని గౌరవిస్తున్నావు?
1: If you question why you are not respected, know that how many you are respected.
0: ఇతరులను గౌరవించు.
1: First you respect others.
0: ఇతరులను నీవు సేవించు.
1: Serve others.
0: తిరిగి ఇతరులు నిన్ను గౌరవిస్తారు, ఇతరులు నిన్ను సేవిస్తారు.
1: Then others will respect you and serve you.
0: మనం ఏ ఫలము కావాలని ఆశిస్తున్నామో ఆ ఫలాన్ని మొట్టమొదట ఇతరులకు చేసి చూపించాలి.
1: Whatever the results you want, you expect, first render service.
0: అప్పుడే రియాక్షన్ వచ్చేస్తుంది.
1: Then it comes back to
0: the reaction. అప్పుడే రిసౌండ్ వస్తుంది.
1: Then you listen to the sound.
0: అప్పుడే రిసెర్చ్ చేస్తుంది.
1: And then you will have the results.
0: కనుకనే నీవు మొట్టమొదట నీ ఇతరులను గౌరవించడాన్ని నేర్చుకోండి.
1: First learn to respect others.
0: పక్కింటి వారిని గౌరవించండి.
1: And respect your neighbors.
0: పక్కింటి వారి ప్రతి పరిస్థితి ఏ గతి ఉన్నదో నీవు ఏమాత్రం యోచించుకోవటం లేదు.
1: Today you are not bothered of your neighbors.
0: కానీ నీ సత్తాన్ని మాత్రమే నీవు గొప్పగా విచారించుకుంటున్నావు.
1: You are self-centered and think too much of it.
0: అది మంచిది కాదు.
1: It is not proper.
0: చుట్టుపక్కల పరిసరముల వారిని చక్కగా గౌరవించాలి.
1: You should respect the entire neighbor.
0: ధనం ఉండొచ్చును, గొప్పవాడు కావచ్చును, కానీ తిండి తీర్థాదులకు లోటు లేకపోవచ్చును.
1: You may be wealthy, rich enough. The neighbor may be poor.
0: తిండి తీర్థాలతో కాదు మన గౌరవం వచ్చేది.
1: You are not respected because of food and drink.
0: శీలము, సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస ఈ మానవత్వాన్ని యుగాలను తప్పక మీరు సాధించాలి.
1: You will be reputed if only you have truth, righteousness, peace, love and self respect.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మానవత విలువను నీవు సంపాదించుకోలేకుండా నీవు మానవుడని చెప్పుకుంటే ఏ విధంగా ఒప్పుకుంటారు?
1: Without human values, how can you call yourself human?
0: నీవు మానవుడే కాదు.
1: You are not human.
0: విలువలు ఉండటం చేతనే నీవు మానవుడిగా వెళ్ళేస్తున్నావు.
1: Because of these human values, you can call yourself a human.
0: ఎదుటివాణ్ణి ఏ విధంగా గౌరవించాలనేటువంటి మానవత్వమే నీలో లేదు.
1: You don't have basic human quality of respecting
0: others. ఎదుటివారు నిన్ను ఏ రీతిగా గౌరవించగలరు?
1: How do you expect to be respected?
0: కనుక మొట్టమొదట మానవతా విలువలను కాపాడుకోవాలి.
1: First, we should keep up, maintain human values.
0: ఈ మానవతా విలువలంటే మానవత్వంతో కూడినటువంటి విలువలు.
1: The human values have got the humanness.
0: దైవం యొక్క గుణము.
1: They are divine qualities.
0: ఆ డివైన్ క్వాలిటీని మనం పోవాలి, కానీ ఇలా డివైన్ క్వాలిటీకి పోవటం లేదు.
1: Today we are not proceeding towards divine qualities.
0: ఆ దివ్యత్వమైనటువంటి గుణంతో మనం ఎంత కాలమైనా సాధించవచ్చు.
1: With the divinity you can accomplish anything in this world.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: అందరి యందు ఉండినటువంటిది ప్రేమ ఒక్కటి.
1: లవ్ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఆల్.
0: ప్రత్యక్ష దైవం సత్యం ఒక్కటి.
1: ట్రూత్ ఈజ్ వన్ ఇన్ ఎవ్రీవన్స్ హార్ట్.
0: సత్యం నీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే ఉంటుంది, అన్ని విధాలా కాపాడుతుంటుంది.
1: ట్రూత్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ అండ్ ప్రొటెక్ట్స్ యూ.
0: ఎక్కడో దైవం అనేటువంటి దైవానికి మీరు వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎల్సెవేర్.
0: సత్యమే నీ ప్రత్యక్ష దైవము.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: ఈ సత్యాన్ని నీ వదలకుండా చూసుకోవాలి.
1: నెవర్ గివ్ అప్ ద ట్రూత్.
0: ఎలాంటి పరిస్థితుల్లోనైనా సత్యాన్ని నీ మారకూర్చు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.

0: Truth will never change.
1: ప్రాణం పైన అపాయం జరిగినప్పటికీ నీవు సత్యాన్ని మాత్రం వదలొద్దు.
0: Body may face danger, but just don't give up truth.
1: సత్యమే నిత్య సత్యమైనటువంటి సత్యమే నిజమైన దైవత్వము.
0: It is the eternal truth which is essentially divine.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఒకరు బిగ్గర్ కావచ్చు, ఒకరు బెగ్గర్ కావచ్చు.
0: One may be a bigger, other may be a beggar.
1: కానీ ఇద్దరు ఎందు ఉన్నటువంటి సత్యం ఒక్కటే.
0: But the truth is same in both.
1: కానీ ఆ సత్యాన్ని మనం కాపాడుకుంటే అందరూ ఒక్కటే అయిపోతావు.
0: When once you understand this truth, you understand unity.
1: ఈ ఏకత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
0: We should acquire this unity.
1: అందరి ఎందు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం సాధించినప్పుడే నిజమైన దైవత్వాన్ని పొందగలము.
0: When once we attain that unity, you can experience divinity.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడండి.
0: Let us see the unity in diversity.
1: చూడండి, ఇప్పుడు ఎన్ని బల్బ్స్ అంతా ఉన్నాయి ఇక్కడ.
0: You find so many bulbs here.
1: అనేకంగా ఉంటున్నాయి.
0: There are many.
1: అనేకంగా ఉన్నటువంటి బల్బ్ లోపల కరెంట్ ఒక్కటే.
0: Bulbs are many, but current is one.
1: కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించుకో.
0: So think of that unity in diversity.
1: కనుకనే ప్రతి విషయంలో కూడాను భారతీయ సంస్కృతి యందు ఒక చక్కని ఆదర్శం చెప్పింది.
0: ది కల్చర్ హెస్ టాట్ యూ ఎ వెరీ గుడ్ ఐడియా.
1: సర్వం కలివిదం బ్రహ్మ.
0: ఇట్ సెడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: అన్నిటి యందు ఉన్నటువంటిది అదే తత్వము.
0: ద సేమ్ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ కామన్.
1: అదే నిజమైన సత్యము.
0: దట్ ఇస్ ట్రూత్.
1: అట్టి సత్యతత్వాన్ని కొనుకునేటప్పుడు అన్ని సౌభాగ్యాలు మనకు వెంటబడుతున్నాయి.
0: వెన్ వన్స్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్, the rest will follow.
1: సౌభాగ్యాల కోసం నీవు పాటుపడవద్దు.
0: Don't struggle for prosperity.
1: నీ సౌభాగ్యం నీ వెంటనే ఉంటుంది.
0: In fact, the affluence
1: నీ సౌభాగ్యం నీలోనే ఉంటుంది.
0: Prosperity is in you.
1: ఎవరు ఎత్తుకుని పోవడానికి వీలు కాదు.
0: You don't need to go anywhere.
1: ఎవరు దీన్ని దొంగిలించడానికి సాధ్యం కాదు.
0: These riches cannot be stolen.
1: కనుకని ఆ యొక్క దివ్యత్వం అనేటువంటి సౌభాగ్యాన్ని నీవు కాపాడుకో.
0: You have got the wealth of divinity within you.
1: మంచి మాటలు నేర్చుకోండి.
0: Learn good words.
1: ఎవరిని కఠినమైనటువంటి మాటలతో నొప్పించకండి.
0: Don't hurt anybody by using harsh words.
1: ఎవరి మనసును కూడా నువ్వు బాధ పెట్టకండి.
0: Never hurt anybody.
1: అందరి మనసును ఆనందపరిచేట్టుగా నువ్వు సంభాషించు.
0: And speak such a way as to make everybody happy.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of
1: మాటలు మంచివైతే మన చేతనంతా మంచి అవుతాయి.
0: Your words are good, your actions are
1: cannot always
0: oblige,
1: but you can speak always obligingly.
0: You cannot always oblige, but you can speak obligingly.
1: ఈ obligingly నీవు మాట్లాడినప్పుడు నీవు ఎంత అభివృద్ధి పొందుతావు.
0: If you talk obligingly, you will come up in life.
1: నిన్ను సమాజమే గౌరవిస్తుంది.
0: The society will respect.
1: సమాజంలో నీవు గొప్ప గౌరవాన్ని పొందుతావు.
0: You will have high name, esteem in society.
1: లింకన్ మీకు తెలుసు కదా చెప్పాను.
0: You know the story of Lincoln.
1: ఈ లింకన్ చదువుకోవడానికి కూడా కాసు లేదు.
0: Lincoln didn't have money for education.
1: బజార్లో స్ట్రీట్ లైట్ లో కూర్చొని చదువుకునేటువంటి వాడు.
0: He had his learning by sitting under street lights.
1: అలాంటి చాలా బీదవాడు చదువుకోవడానికి కూడా బుక్కులు లేకపోతే స్నేహితుల దగ్గర నుంచి తీసుకుని రాత్రి చదివి తెల్లవారుదలకి వారికి ఇచ్చేవారు.
0: లింకన్ బారోడ్ బుక్స్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్ అండ్ స్టడీడ్ అండర్ స్ట్రీట్ లైట్స్.
1: ఒకనాడు ఆ యొక్క స్నేహితులందరూ కూడా ఇటువంటి బెగ్గర్ ఏ విధంగా చదవగలడు అని చాలా హేళన చేశారు.
0: వన్ డే హిస్ ఫ్రెండ్స్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దిస్ మ్యాన్ టు రీడ్.
1: ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు.
0: Lincoln returned home crying.
1: అప్పుడు తల్లి దగ్గరికి పిలిచి, నాయన ఎందుకు ఏడుస్తున్నావు, దీనికి కారణం ఏమిటి అని అడిగింది.
0: Mother asked him to come close to her and said, why do you cry?
1: నా దగ్గర ఒక కాసు లేదు.
0: Mother, I have no money.
1: ఇంత టీ తాగడానికి కూడా కాసు లేదు.
0: I have no money to have any tea.
1: స్ట్రీట్ లైట్ దగ్గర కూర్చొని చదువుతున్నాను.
0: I am reading under the street lights.
1: నా స్నేహితుల దగ్గర ప్రార్థించి బుక్కులు తెచ్చుకొని చదివి తిరిగి వాళ్ళకి క్షేమంగా ఇస్తున్నాను.
0: I borrow books from my friends and return next day.
1: మన ఇంటి పరిస్థితి మాకు తెలుసును.
0: I know the position of my family.
1: నీకు ఎట్టి శక్తి లేదు. నాన్నగారికి ఏమాత్రము కార్పెంటర్ తో జీవిస్తున్నాడు.
0: And father is a carpenter. He has not enough of money.
1: ఈ తల్లి ఏం చేస్తుండది, ఇతరుల పాత గుడ్డలంతా తెచ్చి కుట్టి వారికి చక్క చేసి ఆ గుడ్డలు వాళ్ళకి ఇచ్చి దాంతో డబ్బును తీసుకుంటుండది.
0: Mother served as a tailor, stitching the old garments and returning to people.
1: ఈ కష్టపడినంత కష్టము ఎంతకు వచ్చింది, కష్టపడి అదే గౌరవాన్ని తీసింది.
0: And this hard work gave him all the name.
1: నీవు నా ఇంటి పరిస్థితి నీవు తెలుసుకుని వర్తిస్తున్నావు.
0: The mother said, you are behaving in full knowledge
1: of the position of the family.
0: You are bound to be successful because you know of family condition. Never give up your self-respect at any point of time. Struggle hard to uphold your self-respect. That self-respect will make you triumphant
1: and victorious. కుట్టి ఈ విధంగా సేవ చేస్తూ వచ్చాడు.
0: While keeping up his self-respect, he did all kinds of jobs, the menial, the low.
1: క్రమక్రమేణా తల్లి మాటలను అంగీకరించి ఆత్మగౌరవాన్ని పెంచుకుంటూ వచ్చాడు.
0: Finally, what happened? He developed Himalayan self-respect.
1: ఈ ఆత్మగౌరవాన్ని పెంచుకున్న తర్వాత సొసైటీలో అతనికి మంచి పేరు వచ్చింది.
0: అండ్ హీ వాస్ వెరీ వెల్ రిసీవ్డ్ అండ్ అప్రిషియేటెడ్ బై ద కమ్యూనిటీ.
1: ఈ లోపల తనకు ఒక చిన్న ఉద్యోగం కూడా చిక్కింది.
0: ఇన్ ద మీన్ టైమ్ హీ గాట్ ఎ జాబ్.
1: ఆ దాంతోనే తండ్రిని పోషించుకుంటూ తాను జీవిస్తూ వచ్చాడు.
0: విత్ ద లిమిటెడ్ లాట్ హీ కుడ్ టేక్ కేర్ ఆఫ్ ద మదర్ అండ్ ఫాదర్.
1: ఈ విధంగా ఇతరులకు అంతా కూడా మంచి పేరు సంపాదించుకోవడం చేతనే అందరూ అతన్ని చాలా ప్రేమిస్తూ వచ్చారు.
0: బికాస్ ద గుడ్ నేమ్ హీ గాట్ హీ వాస్ and he was respected.
1: ee lopala konni election lu vachinayi.
0: It was the time of elections.
1: Aa election lopala ee sneetulandar kudanu nivu chaala satyanni palikeetunti vaadu, ee gauravam kosam paatu padutunnavu, nivu nilisthene tappaku memantha vote vestam annaru.
0: All friends approached and said, you are respected, you are loved by everybody, now you contest in the election, they said.
1: సరే, వారి మాటలు నమ్మి తాను నిలిచాడు.
0: He had full faith in his friends and contested.
1: గౌరవం కోసం తాను నిలిచాడు.
0: And only for respect.
1: I want only gauram, respect to, I don't want money.
0: He said, I want only self-respect, not money.
1: స్నేహితులు కూడా సహాయం చేస్తూ వచ్చారు, మీ సహాయం నాకు అక్కర్లేదని.
0: He denied the help from his friends.
1: అంత కష్టపడి చేయటం వల్లే అతను అమెరికాకు ప్రెసిడెంట్ గా అయిపోయినాడు.
0: బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ హీ కుడ్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
1: ఎక్కడ పిచ్చివెత్తుతూ వచ్చినటువంటి క్లింటన్ ఆ ఆత్మగౌరవాన్ని పెంచుకోవటం చేత ఈ అమెరికా ప్రెసిడెంట్ కావటం ఎంత గౌరవము.
0: ఫ్రమ్ ది ప్లేస్ ఆఫ్ పవర్టీ హీ బికేమ్ ప్రెసిడెంట్.
1: ఈ గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యూ గాట్ ఇట్?
1: ధనం వల్ల రాలేదు, పదవుల వల్ల రాలేదు, ఆత్మగౌరవం వల్లనే వచ్చింది.
0: ఇట్ ఈస్ ఓన్లీ అఫిలియేషన్.
1: విద్యార్థులారా, మీరు ఎక్కడ పోయినప్పటికి, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికి ఆత్మగౌరవాన్ని మాత్రం వదలకండి.
0: ఎనీవేర్ వేర్ ఎవర్ యూ గో నెవర్ గివ్ అప్ దిస్.
1: ఐఆమ్ మ్యాన్ నాట్ అనిమల్ అనేటువంటి దీంతో మీరు పోషించుకొని రావాలి.
0: జస్ట్ నో యువర్ సెల్ఫ్ ఆల్వేస్ బై టెలింగ్ దిస్ ఐ మ్యాన్ నాట్ అనిమల్.
1: సంచరిస్తున్నాడు,
0: మ్యాన్ ఈస్ మూవింగ్ లైక్ ఎ వెగబాండ్.
1: కనుక ఈ విషయాత్తి లోపల సంచరిస్తున్నాడు.
0: బీయింగ్ ఎ వెగబాండ్ ఈస్ ఆఫ్టర్
1: భౌతికమైన సుఖాలు మీకు ఎంత వరకు వస్తాయి?
0: ది ఫిజికల్ ప్లెజర్స్ వోంట్ ఫాలో యు.
1: ప్రయోజనం లేదు.
0: నో.
1: కనుక ఈ భౌతిక భోగభాగ్యాలంతా క్షణంలో పోతాయి.
0: ది ఫిజికల్ సెన్షువల్ ప్లెజర్ విల్ వానిష్ ఇన్ ఎ మోమెంట్.
1: కనుక దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మగౌరవాన్ని నువ్వు పెంచుకో.
0: సెల్ఫ్ రెస్పెక్ట్ విచ్ ఇస్ డివైన్.
1: ఆత్మగౌరవాన్ని పెంచుకున్నప్పుడే నీవు దేశానికంతా కూడా గౌరవాన్ని పొందుతావు.
0: విత్ సెల్ఫ్ రెస్పెక్ట్ యూల్ బి రెస్పెక్టెడ్ బై ద హోల్ కంట్రీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినిలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరిద్దరు కూడాను ఈ దేశానికి ఒక విధమైనటువంటి చక్కని క్యాండిల్స్ మాదిరి తయారు కాండి.
0: బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ బి క్యాండిల్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఈ క్యాండిల్స్ ని పట్టుకుని ఈనాడు సాయంకాలం మా విద్యార్థులు ఒక డ్రామాను ప్రదర్శిస్తారు.
0: This evening you are going to witness a drama to be enacted by our students.
1: ఈ సాక్షాత్ విల్టన్ యొక్క స్థితికి వచ్చేస్తుంది.
0: It is all the story of Lincoln.
1: మా ఒక విద్యార్థి డాక్టర్ చదవాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్నాడు.
0: And one student wanted to be a doctor.
1: కానీ డాక్టర్ చదవడానికి బుక్కులు కొనడానికి కూడా శక్తి లేదు.
0: He didn't have enough of money to buy books.
1: కానీ ఏం చేస్తుంది, తల్లి చెప్పింది, నాయనా నీవేం భయపడవద్దు.
0: Others said, don't be afraid.
1: ఒక భగవంతుడు ఉన్నాడు.
0: There is God.
1: సర్వ విధాలా రక్షణ చేసేటువంటి వాడు తానే.
0: God protects you.
1: కాబట్టి వీళ్ళ కోసం వాళ్ళ కోసం ఏమని పాటుపడద్దు.
0: So don't worry about others.
1: అని చెప్పేటప్పటికి ఆ నమ్మకం చేత ఒకనాడు కూర్చొని దైవానికి ఒక లెటర్ రాస్తున్నాడు.
0: With that faith, he wrote a letter to God.
1: దైవమా,
0: ఓ గాడ్,
1: నువ్వు ఎక్కడ చూసినా ఉన్నావట. మా తండ్రి గారు చెప్పారు, మా తండ్రి గారి మాటలు నేను చక్కగా విశ్వసిస్తున్నాను. ఆ విశ్వసిస్తున్నప్పుడు నీ ఉంటే నాకెందుకు దయ చేయకూడదు, నాకెందుకు దర్శనం ఇవ్వకూడదు.
0: He said, oh God, my father told me that you are everywhere. If you are existent, why don't you help me?
1: భగవంతునికి ఒక లెటర్ రాస్తున్నాడు.
0: He was writing a letter to God.
1: బెల్ కొట్టింది కాలేజీలో.
0: And the bell is given there at the college.
1: బెల్ కొట్టేటప్పటికి కాలేజీ పోవాలని అదంతా మర్చి వచ్చిన ఈ జాబ్ అక్కడ కూలిపోయింది.
0: While collecting his books, the letter dropped on the way.
1: దాన్ని పెట్టుకున్నానని ఉద్దేశంతో పోయినాడు పాపం.
0: Thinking the letter was with him, he returned.
1: జారిపోయింది.
0: But the letter dropped.
1: దాని వెనకనే ఒక పుణ్యాత్ముడు నడుచుకొని వస్తున్నాడు.
0: A virtuous man was passing by.
1: ఏదో పిల్లవాడు పాపం, ఏదో రాస్తున్నటువంటి వాడు కింద పోగొట్టుకున్నాడే అని దాన్ని తీసుకుని చదివాడు.
0: సమ్ ఇన్నోసెంట్ బాయ్ మస్ట్ హావ్ డ్రాప్డ్ ఇట్. హీ కలెక్టెడ్ ద లెటర్ అండ్ రెడ్.
1: ప్రారంభంలోనే ఉంటున్నది మై డియర్ గాడ్ అని.
0: దేర్ ద లెటర్ బిగాన్ దిస్ వే, మై డియర్ గాడ్.
1: ఎవరు దేవునికి రాశాడట అని చదివితే చూస్తే, నీవు దేవుడు, నువ్వు ఎక్కడ చూసినా ఉన్నావట, నువ్వు సర్వులను కాపాడుతావట, నేను ఆ నమ్మకాన్ని పెట్టుకుని నీకు ప్రార్థిస్తున్నాను, నన్ను కాపాడు, నాకు డాక్టరేట్ డిగ్రీ ఇప్పించు అనుకుంటున్నాను.
0: దిస్ నోబుల్ మ్యాన్ has gone through the whole letter. Oh God, you are everywhere, that you are capable of helping everybody. Please make me a doctor.
1: తాను మెడికల్ కాలేజ్ చదవడానికి పోయాడు.
0: And he was
1: ఆ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా చాలా మంచివాడు.
0: The principal of the medical college is a noble man.
1: ఆయన, నీకు చాలా తెలివితేటలు ఉంటున్నాయి, నువ్వు చాలా గొప్ప విద్యావంతుడు అవుతావు, నీవు తప్పక నీకు సీటు చిక్కుతుంది, నేను ఇస్తాను సీటు, కానీ ఫీజు కట్టుకోవాలి అన్నాడు.
0: The principal of the medical college said, you stood first in the examination, I'll give you admission, but you must pay fees.
1: ఫీజు కట్టేటువంటి శక్తి లేనప్పుడు వాడిని ఎవరు అంగీకరించారు?
0: You may be highly intelligent, if you don't pay fees, you cannot be admitted.
1: నేను ఎలాంటి వాడినైనా కానీ సరే సీట్ ఇవ్వాలి.
0: But because of his rank, he must be admitted.
1: వాళ్ళ డబ్బుతో నాకు అవసరం లేదు.
0: And he said, I'm not bothered.
1: ప్రేమతోనే నాకు అవసరము.
0: It is love that is important. వాళ్ళ
1: ప్రేమతో సంపాదించలేనటువంటిది దేనితోనూ సంపాదించలేరు.
0: If you don't acquire through love, it's not possible to get it by any way. And he could get seat.
1: సీట్ చిక్కేటప్పటికి ఆనందంగా ఉంటున్నాడు.
0: The boy was happy.
1: కానీ లోపల మాత్రం బాధగా ఉంటుండాలి. దీనికి నిత్యము ప్రతి నెల కూడా దీనికి ఫీజు కట్టాలి.
0: బట్ హీ వాస్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ఫీజ్ మస్ట్ బి పెయిడ్.
1: ఎక్కడి నుంచి తెచ్చింది నేను?
0: వేర్ ఫ్రమ్?
1: నయా పైసా లేదు నా దగ్గర.
0: ఐ డోంట్ హ్యావ్ ఎనీ పై.
1: చెప్పులు కుట్టేటువంటి వాళ్ళ దగ్గరైనా కొద్ది నయా పైసాలు ఉంటాయి.
0: ఈవెన్ ఎ కాబ్లర్ విల్ హావ్ సమ్ మనీ.
1: పైసా లేదే అన్నాడు.
0: హీ హాడ్ నో మనీ విత్ హిమ్.
1: కానీ ఆ జాబు ప్రిన్సిపల్ దగ్గర పోయి చేరింది ఎప్పుడే.
0: బట్ దిస్ లెటర్ ఆల్రెడీ రీచ్డ్ ప్రిన్సిపల్.
1: ఆ యొక్క జాబును చూసుకునేటువంటి వాడు తన మనసు కూడా మారినది.
0: And the mind of the principal changed, transformed.
1: నాయనా, నీవేమి యోచన పెట్టుకోవద్దు, దైవాన్ని నమ్ముకున్నావు, తప్పక నీకు దిగ్విజయం జరుగుతుంది అన్నాడు.
0: The principal said, boy, you have full faith in God, he will never betray you.
1: ఇంత జరిగింది. ఈ జాబును ఒక శ్రీమంతుడు చిక్కినాడు. ఆ శ్రీమంతుడు తీసుకుని పోయి ఈ పిల్లవాడు చాలా మంచివాడని అతనికి 5 సంవత్సరం కూడా జరగవలసినటువంటి ఫీజు అంతా ఒకే తూరి కట్టేశాడు.
0: This letter to God is picked up by a noble rich man and he paid the fees for the whole period of 5 years of his study in the medical college.
1: అప్పుడు ప్రిన్సిపల్ ఒకనాడు పిలిచాడు ఈ యొక్క బిడ్డను.
0: Principal called that boy one day.
1: నాయనా, నీవేం వరీ చేయవద్దు.
0: He said, oh boy, don't worry.
1: నీ యొక్క ఫీజు అంతా కూడా నాకు ముందుగానే అందిపోయింది.
0: Your fees is already paid up.
1: ఎట్లా అందింది? ఏ విధంగా అందింది? చాలా ఆశ్చర్యపడుతున్నాడు.
0: హీ వాస్ వెరీ మచ్ మిస్టిఫైడ్. హౌ కుడ్ యూ గెట్ ద మనీ?
1: ఇప్పుడు నీకు తెలియదు, డిగ్రీ వచ్చిన తర్వాత చెప్తాను అన్నాడు.
0: యూ విల్ నాట్ నో నౌ, ఆఫ్టర్ గెటింగ్ ద డిగ్రీ ఐ విల్ టెల్ యూ.
1: ఈ విధంగా కష్టపడి పూర్తి తన డిగ్రీ తీసుకున్నాడు.
0: అండ్ హీ గాట్ హిస్ డిగ్రీ ఫైనల్.
1: డిగ్రీ తీసుకున్నటువంటి వాడు కట్టగలబడి ఈ యొక్క ప్రిన్సిపల్, ఈ రిచ్ మ్యాన్ ఇద్దరు చెప్పినటువంటి బోధనంతా విని అప్పుడు తాను అనుకున్నాడు.
0: Then he thought within himself, listening to the teachings of the principal and the rich man.
1: తన క్లాస్మేట్స్ అంతా వచ్చేసేసి నువ్వు గొప్ప డాక్టర్ అవుతావు, దండికి సంపాదన చేస్తావు అని అంతా వర్ణించారు.
0: All his classmates came and said, you are going to be a big man.
1: నాకు అక్కర్లేదు.
0: He said, I don't want to.
1: నేను చదివినటువంటి సేవ చేయటం కోసం చేశాను.
0: I have studied to serve
1: సమాజ సేవ మై లైఫ్.
0: And my life is only service to society.
1: సమాజానికి నేను సేవ చేయాలి.
0: I must serve society.
1: ఫ్రీ సేవ చేయాలి.
0: I should serve.
1: నేను ఏ విధంగా చదివినానో ఆ విధంగా ఇతరులకు సేవ చేయాలి.
0: Just as I studied, I should also help others.
1: అలాంటి పిల్లలు ఈనాడు లోకంలో కనిపిస్తారా?
0: Do you find such children today?
1: చాలా అరుదుగా ఉంటున్నారు.
0: They are very rare.
1: డబ్బు చిక్కదు.
0: They don't get money.
1: డబ్బు లేకుండా స్కూల్లో ఎక్కడ ప్రవేశమే చిక్కదు.
0: They will not get admission anywhere.
1: పుట్టిన బిడ్డకు ముందుగానే ఒక ఎలిమెంటరీ స్కూల్ లోపల బుక్ చేసుకుంటారు.
0: The seat is reserved in advance before the birth of the child. దానికి
1: అడ్వాన్స్ ఒకటి కట్టాల, 20,000, 30,000, 40,000.
0: One has to pay 30,000 to 40,000 rupees as advance reservation for admission into school.
1: ఆ విధంగా ఉంటుంటే ఇలాంటి వారికి ఎక్కడ చిక్కుతుంది?
0: When this is situation, can you find a boy of this
1: నిజమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వానికి, నిజమైనటువంటి ఒక ఫేత్ తో భగవంతుని పూజించేటువంటి వానికి, తలచేటువంటి వానికి, ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వానికి ఎక్కడైనా ఏమైనా జరుగుతుంది?
0: Man of a strong faith, determination and self respect will certainly accomplish anything in this world. Therefore, what happened to the faith in you?
1: నమ్మకము లేకుండా ఉండిన వారు ఏ విధంగా జీవించగలడు?
0: How can you live in this world?
1: నమ్మకము రెండు నయనమ్ములే లేవు, అందులో నేను అవని ఎందు.
0: People on earth today are totally blind, having lost the eyes of faith.
1: ఆ అంత జ్ఞాననేత్రం చెరువు చెమచెచ్చము తెలిసి ప్రయోజనం లేదు.
0: It's not the physical eye that's important, the wisdom eye is important.
1: చెచ్చము తెలుపు.
0: Open the eye of wisdom.
1: ఫలితం నీకు చిక్కుతుంది.
0: Then you'll get the results.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ఇంతకాలము స్వామి యొక్క కాలేజీలో మీరు వినిపించారు.
0: యు హావ్ స్పెంట్ ఆల్ ద టైం.
1: ఎక్కడైనా సరే మీరు పోయి చెప్పండి, ఒక నయా పైసా మీకు ఏమైనా ఖర్చు అయిందా?
0: Have you spent single naya paisa? No.
1: మీకు ఎక్కడైనా ఖర్చు అవుతుందేమోని నేను చాలా బాధపడుతుంటాను.
0: భగవాన్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ యూ ఆర్ టు స్పెండ్ మనీ.
1: చిన్న విషయం మీకు చెప్తున్నాను ఈనాడు, ఎప్పుడు నేను చెప్పను.
0: భగవాన్ నెవర్ టెల్స్ లైక్ దిస్. పిల్లలు
1: పరీక్ష వచ్చిందంటే రాత్రి అంతా లైట్ వేసుకుని చదువుతుంటారు.
0: అండ్ బాయ్స్ విల్ పుట్ ఆన్ ద లైట్ టు రీడ్ త్రూ.
1: కానీ వార్డెన్ చెప్పాడు ఈ యొక్క లైట్ ని ఉపయోగపెట్టుకునేంతో కొంచెం లిమిట్ గా మీరు పెట్టుకోండి అన్నారు.
0: వార్డెన్ ఇన్స్ట్రక్టెడ్ యూ టు మేక్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండర్ సర్టన్ లిమిట్.
1: కరెంట్ బిల్లు చాలా అధికమవుతుంది అన్నాడు.
0: ది ఎలక్ట్రిసిటీ బిల్ ఇస్ గోయింగ్ అప్.
1: కానీ వారు ఏమాత్రం వినలేదు.
0: ద బాయ్స్ డిడ్ంట్ హియర్ దట్.
1: చదువుతూనే ఉంటున్నారు.
0: దే వర్ రీడింగ్ అండ్ రీడింగ్.
1: తర్వాత పరీక్షలు వచ్చేసేసినాయి.
0: ఎగ్జామినేషన్
1: పరీక్షలకు ముందుగా 2 నెలలు వచ్చేటప్పటికి కరెంట్ వాడు దాన్ని కరెంట్ ఆపేసాడు.
0: అండ్ ది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ హస్ కట్ ఆఫ్ ది సప్లై, పవర్ సప్లై.
1: నీ కర్తవ్యాన్ని నివర్తించలేదు. వాట్ డ్యూటీ వాడు చేశాడు?
0: ది డిపార్ట్మెంట్ డిడ్ ఇట్స్ డ్యూటీ.
1: లైట్ లేవు.
0: దేర్ ఇస్ నో పవర్ సప్లై.
1: చాలా బాధపడుతున్నారు.
0: బాయ్స్ ఆర్ ఫీలింగ్ బ్యాడ్.
1: 4 నెలలు లైట్ లేదు.
0: There was no power supply for 4 months.
1: వచ్చి మా వార్డెన్ నా దగ్గర చెప్పుకున్నాడు.
0: వార్డెన్ కేమ్ అండ్ స్వామి ప్రేయర్ టు భగవాన్.
1: ఇంతకాలం మీరే మమ్మల్ని చూచారు. ఈ లైట్ లేకుండా పోవడం వల్ల ఈ యొక్క ఎగ్జామినేషన్ టైం లోపల చాలా బాధపడుతున్నారు పిల్లలు అన్నారు.
0: ది వార్డెన్ టోల్డ్ భగవాన్, స్వామి బాయ్స్ ఆర్ ఫీలింగ్ సో సాడ్ బికాజ్ దేర్ నో పవర్ సప్లై.
1: పరాయి వాడినా అప్పుడే వచ్చి నాతో ఎందుకు చెప్పకూడదు?
0: భగవాన్ సాడ్ వై డిడ్ యూ రిపోర్ట్ టు మీ ఇమీడియట్లీ.
1: కానీ ఇన్ని ఖర్చులు పెడుతున్నారు, ఇన్ని బాధ్యతలు తీసుకుంటున్నారు, ఇవి కూడా మీకు ఎట్లా బాధ్యత పెట్టేది?
0: స్వామి, యూ హ్యావ్ సో మచ్ రెస్పాన్సిబిలిటీ అండ్ బర్డెన్. హౌ కెన్ ఐ గివ్ యూ అడిషనల్ బర్డెన్?
1: ఎంత అవుతుంది అన్నాడు.
0: భగవాన్ ఆస్క్డ్ వాట్ ఇస్ ది అమౌంట్?
1: 70,000.
0: 70,000
1: బిల్లు ఇవ్వాలి వాళ్ళకు.
0: అండ్ దే డోంట్ గివ్ ద బిల్ ఎనీవే.
1: యోచన చేయొద్దు.
0: డోంట్ వరీ.
1: పిల్లలకు చెప్పొద్దు.
0: డోంట్ టెల్ బాయ్.
1: నేను ఇస్తాను, పోయి వాళ్ళు కట్టేసేసి లైట్ ఇప్పించేసేయాలి.
0: భగవాన్ సెడ్ ఐ విల్ పే అండ్ లెట్ దేర్ బి పవర్ సప్లై యాజ్ యూజువల్.
1: ఆ విధంగా పిల్లల యొక్క క్షేమం కోసమని ఎన్నో పాటలు పడుతుంటాను.
0: భగవాన్ ఆల్వేస్ వర్క్స్ వెరీ హార్డ్ ఫర్ స్టూడెంట్.
1: ఒక పేపర్ లో చూచాను, చిన్న పేపర్ లో.
0: ఎ స్మాల్ న్యూస్ పేపర్
1: అంటే చూడను.
0: భగవాన్ డజంట్ రీడ్ న్యూస్ పేపర్స్.
1: కానీ చూచాను.
0: దట్ డే ఇట్ హ్యాపెన్
1: సో. ఒక తల్లి ముగ్గురు బిడ్డల్ని పెట్టుకుని బాధపడుతూ ఉంటున్నది. తండ్రి పోయినాడు.
0: A mother was feeling so sad with her 3 of the children because she lost her husband.
1: అలాంటి పిల్లల్ని ఎవరు చూడగలరని ఆ తల్లి విషయం పెట్టింది. ఆ ముగ్గురు పిల్లల్ని చంపుకుంది, తాను చచ్చింది.
0: What happened was the mother and the children consumed poison and died.
1: రెండవ దినమే నేను చూసి చాలా బాధపడ్డాను.
0: భగవాన్ saw this news item.
1: భారతదేశం అన్నపూర్ణ క్షేత్రమే.
0: భారత్ ఈజ్ ది సెంటర్ ఆఫ్
1: అన్నపూర్ణ క్షేత్రం లోపల తిండి లేకుండా చావటము ఎంత ఘోరము.
0: భారత్ బీయింగ్ ద సెంటర్ ఆఫ్ ఫుడ్ అన్నపూర్ణ, హౌ ఇస్ ఇట్ పీపుల్ డై ఆఫ్ స్టార్వేషన్
1: అనే ఉద్దేశంతో
0: విత్ అంబిషన్ దట్ షుడ్ నాట్ హ్యాపన్.
1: తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు వారికి ఏ గతి పడుతుంది?
0: వాట్ విల్ హ్యాపన్ టు ద ఆర్ఫన్స్?
1: అలాంటి వాళ్ళకు మనం చోటు ఇవ్వాలి.
0: వీ షుడ్
1: అలాంటి వాళ్ళకి మనం ఆదర్శం ఇవ్వాలి.
0: వీ షుడ్ గివ్ దెమ్ సమ్ రిఫ్యూజ్ చేయాలి దిస్ పీపుల్
1: అని పిల్లలందరినీ కూడా తీసుకుని వచ్చేసాను.
0: అండ్ దెన్ స్వామి
1: మండలము, కొత్త చెరువు మండలము, పుట్టుబత్తి మండలము.
0: భగవాన్ వాంటెడ్ స్టూడెంట్స్ టు గో అరౌండ్ దీస్ 3 మండల్ ఏరియాస్.
1: అక్కడ తల్లిదండ్రులు లేకుండా ఏదో అవ్వలు తాతలు వాళ్ళు పోషించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు కూడా చాలా బయటవాడైపోయినారు.
0: దేర్ ఆర్ సమ్ 4 lawn, ద ఆర్ఫన్స్ గ్రాండ్
1: పేరెంట్స్. అందరినీ కలెక్ట్ చేసేసి 60 మందిని తెచ్చాను.
0: ఆల్ ఆర్ఫన్స్
1: నాయన మీకు భోజనం పెడతాము, మీకు చదువు చెప్పిస్తాము, అన్ని ఆధారాలు చేస్తాము, మీరేమాత్రం భయపడుకోవద్దండి. గట్టిగా బోధించాను.
0: భగవాన్ టోల్డ్ దెమ్ క్లియర్లీ, ఐ విల్ గివ్ యూ ఫుడ్, ఐ విల్ ఎడ్యుకేట్ యూ, డోంట్ ఫీల్ సారీ, డోంట్ ఫీల్. ఆ విధంగా
1: పిల్లలు 60 మందిని తెచ్చాము.
0: 60 children ఆర్ బ్రాట్.
1: తర్వాత వాళ్ళకి చెప్పాను, మీరు పాస్ అయిన తక్షణమే మీకు ఒక ఆధారం కూడా కలుగుతుంది, మీకు ఇండ్లు కట్టిస్తానని. అప్పుడే 1 నెల లోపలే వాళ్ళకంతా ఇండ్లు కట్టించారు.
0: భగవాన్ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ ఫర్ దీస్ ఆర్ఫన్స్.
1: కట్టించి వాడికి పేర్చి పెట్టి నేను మీకు ఒక్కొక్కరికి 1 లక్ష ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను.
0: భగవాన్ డిపాజిటెడ్ 1 lakh ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ద బ్యాంక్.
1: మీరు చదువులు చదివి మీ ఉన్నత స్థితికి వచ్చేటప్పటికి 15 అవుతుంది.
0: ఇట్ మే టేక్ 10 years.
1: చిన్న పిల్లలు పాపం,
0: దేర్ ఆర్ సో యంగ్ చిల్డ్రన్.
1: అప్పటికి వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ చేసేసి మీకు 3-4 లక్షలు అవుతుంది.
0: ది ఇంట్రెస్ట్ అక్రూడ్ వుడ్ కమ్ టు 3-4 lakhs లేటర్.
1: అప్పుడు మీరు సుఖంగా జీవించుకోవచ్చు అని చెప్పి
0: దెన్ యూ కెన్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
1: చెప్పేటప్పటికి వాళ్ళు ఎవరు నమ్మలేదు.
0: దే డిడ్ బిలీవ్ ఇనిషియల్లీ.
1: ఎలా నమ్మగలరు ప్రపంచం ఈ విధంగా ఉంటున్నప్పుడు? ఇలాంటి సత్యాన్ని వాడు నమ్మరు.
0: వెన్ ది సినారియో ఆఫ్ ది వరల్డ్ ఇస్ లైక్ దాట్ నోబడీ విల్ బిలీవ్ ట్రూత్.
1: అసత్యాన్ని బాగా వర్ణిస్తారు.
0: అండ్ అన్ట్రూత్ ఈస్ ఎక్స్టోల్డ్.
1: కనుకనే వాళ్ళకి చెప్పి వాళ్ళకి పోషణ చేసి భోజనం పెడుతున్నాం. ఈనాడు 1 రూపాయి పిల్ల పేరుతో లక్ష రూపాయలు ఇచ్చారు.
0: టుడే ఎవ్రీ చైల్డ్ హెస్ గాట్ 1 lakh రూపీస్ ఇన్ హిస్ నేమ్.
1: పరమహంస కొడును చాలా ప్రేమతో వాళ్ళని చూసుకుంటున్నాడు.
0: పరమహంస ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ విత్ ఆల్ ద లవ్.
1: ప్రతి దినం కొడును వాళ్ళు కారులో తీసుకురావటము, కారులో తీసుకుపోవటము, వీళ్ళంతా వదలటము.
0: ఎవ్రీడే హెస్ బిన్ సర్వింగ్ బ్రింగింగ్ దెమ్ హియర్ ఇన్ హిస్ కార్ అండ్ డ్రాపింగ్ దెమ్.
1: ఆనందంగా ఉంటున్నారు పిల్లలు.
0: బాయ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: వేదాన్ని నేర్చుకున్నారు.
0: They are learning Veda.
1: అందరూ వేదం చెప్పుకొచ్చారు.
0: ఆల్ వేదాస్ కెన్ చాంట్ వేద.
1: ఆనందంగా ఉంటారు.
0: దే ఆర్ వెరీ డిలైట్ఫుల్.
1: నాయనా మీరు బాగున్నారా అని అడిగితే మాకేం స్వామి కల్పవృక్షం మాది మీరుంటే మాకేం తక్కువ అంటారు వాడు.
0: ఇఫ్ యు ఆస్క్ దోస్ బాయ్స్ హౌ ఆర్ యూ, ద బాయ్స్ విల్ సే స్వామి యు ఆర్ హియర్ యాజ్ ఎ విష్ ఫుల్ఫిల్లింగ్.
1: ఆనందంగా వాళ్ళకి ఆనందం ఎక్కడి నుంచి చిక్కుతుంది?
0: How do you expect them to be blissful?
1: చిక్కుతుందా? చిక్కదు.
0: నాట్ అవుట్ ఆఫ్ మనీ.
1: ప్రేమ చేతనే వాళ్ళని అంత ఆదర్శంగా తీసుకోవటం వల్ల వాళ్ళకి అంత హ్యాపీ కలిగింది.
0: ఇట్ ఈస్ ఓన్లీ లవ్ దట్ మేడ్ దెమ్ బ్లిస్ఫుల్.
1: ఆ విధంగా నేను చేసేటువంటి పనులు ఒక్కటి కాదు, ఎవరికి మేము చెప్పము.
0: భగవాన్ డస్ నాట్ డిక్లేర్ ఇన్ పబ్లిక్ వాట్ ఆల్ హీ డస్.
1: ఎందుకంటే వాళ్ళు నమ్మరు ఎవరు.
0: బికాస్ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్ టు బిలీవ్.
1: నమ్మకంతో నాకేం కావాలి, నా నమ్మకం నాది.
0: భగవాన్ గోస్ బై హిజ్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: వాళ్ళను పోషించాలి.
0: And they have to be
1: వాళ్ళు ఉద్ధరించాలి. మానవ మాత్రమే.
0: And they're humans.
1: మానవ కంటే విదేశం కాదు.
0: They're not separate.
1: కనుకనే ఎప్పుడు కూడా చెప్పినట్టు చేయాలి.
0: One should conduct according to the order. Come on.
1: మీరందరూ ఇంతకాలము ఈ హాస్టల్లో పెరిగినటువంటి వాడు.
0: You all have stayed in our hostel.
1: తిరిగి మీ స్వస్థానానికి వెళ్ళి
0: you go to your native place.
1: తల్లిదండ్రులను సేవించుకొని
0: serve your parents.
1: ఉద్యోగాలు కూడా చేసుకొని
0: get jobs.
1: మధ్య మధ్య వచ్చి పోతుండండి.
0: You also visit this place in between.
1: ఈ నేర్చుకున్నటువంటివన్నీ కూడా నువ్వు కొంతవరకు మర్చిపోతారు.
0: Sometimes you may forget what all you have learned.
1: ఈ వచ్చి మిమ్మల్ని పోషించడానికి పూర్తి అవుతుంది.
0: And once you come and repeat your visit.
1: చక్కగా మీరు యోచన చేసుకోండి. పెద్దగా అర్థం చేసుకోని అక్కర్లేదు. ఒక పిల్లవాడు
0: you don't need to go that far. One boy.
1: అబ్బాయిని అడగండి. తల్లి లేదు, తండ్రి లేదు.
0: That boy has
1: దగ్గరికి వచ్చినప్పుడు తల్లి మాత్రమే ఉన్నది. ఆమె కూడా కొంతకాలం నేను చెప్పాను అనంతపురంలో హాస్టల్లో ఉంటుంది, ఆడపిల్లలను చూసుకొని బాగా ఉండమ్మా అన్నాను. ఆమె కూడా పోయింది. అప్పుడు ఈ పిల్లవాడిని తీసుకొచ్చి నేను అన్ని విధాలు చదివించి ఇప్పుడు ఎంబీఏ పాస్ అయిపోయినాడు. ఎంబీఏ పాస్ అయిపోయి లెక్చర్ గారు చాలా చాలా ఇప్పుడు తనకు అక్కడే మేమే ఉద్యోగం ఇచ్చేసేసాం.
0: అండ్ దట్ బాయ్ స్టేడ్ విత్ భగవాన్. భగవాన్ ఎడ్యుకేటెడ్ హిమ్. హి పాస్డ్ ఎంబీఏ. టుడే ఇస్ ఎ లెక్చరర్.
1: శ్రద్ధగా చదివాడు.
0: అండ్ హి స్టడీడ్ వెరీ వెల్.
1: ఒకటి చాలదా మీకు ఎగ్జాంపుల్.
0: అండ్ హి దట్ ఎగ్జాంపుల్ ఇస్ ఎనఫ్ ఫర్ ఆల్ ఆఫ్
1: us. ఈ విధంగా ఎంతమంది కో నేను పోషిస్తున్నాను.
0: భగవాన్
1: అది నా డ్యూటీ. నా వారు వారు. నేను పరాయి వాడిని కాదు. వారు నా వారి కాకుండా పోలేదు. నేను వారి వాడిని, వారు నా వారు.
0: భగవాన్ కన్సిడర్స్ దట్ ఈస్ ఇట్ ఇస్ డ్యూటీ.
1: అలాంటి ప్రేమ చేత
0: ఫీల్స్ దట్ హీ బిలాంగ్స్ టు యూ అండ్ యూ బిలాంగ్ టు హిమ్.
1: ఎంతనో ఆదర్శంగా ఉంటుంటారు.
0: ద నంబర్ ఆఫ్ సచ్ ఐడియల్ స్టూడెంట్స్ టుడే.
1: చాలా మంచి పిల్లవాడు.
0: హీస్ ఎ వెరీ గుడ్ బాయ్.
1: ఎవరిని ఏమాత్రం కూడా ప్రశ్నించేటువంటి వాడు కాదు.
0: అండ్ యూ నెవర్ క్వశ్చన్ ఎనీబడి.
1: ఎవరిని అడిగేటువంటి వాడు కాదు.
0: యూ నెవర్ ఆస్క్.
1: ఏదైనా ఉంటే ఎవరిని కూడా అడగకూడదు, నా దగ్గర నేను ఇస్తాను.
0: అండ్ భగవాన్ సెడ్ యూ కమ్ టు మీ, డోంట్ ఆస్క్ ఎనీబడి.
1: ఆ విధంగా చేసి వాళ్ళని పోషిస్తున్నాం.
0: అండ్ యూ వాస్ టేకెన్ కేర్ ఆఫ్ టిల్ నౌ.
1: ఇవన్నీ ఈనాడు ఎందుకు చెప్తున్నానంటే
0: why these things are said.
1: ఈ కాన్వకేషన్ అనేటువంటి పిల్లలకు సంబంధించినటువంటి విషయము.
0: కాన్వకేషన్ హస్ గాట్ సంథింగ్ టు డూ విత్ స్టూడెంట్స్.
1: అలాంటి పరిస్థితులు ఎవరైనా మీకు కూడా చిక్కినటువంటి మీరు కూడా పోషించండి.
0: యు ఆల్సో టేక్ కేర్ ఆఫ్ దోస్ పీపుల్.
1: సమాజ సేవనే ముఖ్యమైనటువంటి సేవ.
0: సర్వీస్ టు సొసైటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: సంక్షేమానికి సరి అయినటువంటి సమాజ సేవ అవసరము.
0: అండ్ ఫర్ వెల్ఫేర్ సర్వీస్ ఈజ్ ఎసెన్షియల్.
1: కనుక ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
1: ఆ రెండింటిని మీరు పెంచుకోండి.
0: డెవలప్ దిస్
1: గాడ్. అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి.
0: లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: వాళ్ళు ఏమైనా అనుకోని, ఏమైనా చేసుకోని,
0: లెట్ దెమ్ థింక్ యాజ్ దే లైక్.
1: ఇది మాత్రం ఈనాటి విద్యార్థులు మనసులో ప్రతిష్ఠ చేసుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ స్ట్రెంగ్థెన్ దీస్ టూ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్.
1: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక సేవ చేయాలి.
0: సర్వ్ యువర్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులకు ఏ విధమైనటువంటి అసంతృప్తి కూడా పెట్టకూడదు.
0: నెవర్ డిస్ప్లీజ్ యువర్ పేరెంట్స్.
1: అలాంటి రీతిగా జరిగినప్పుడు చదువులో ఉన్నటువంటి సారం అది.
0: దట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: విద్య కలుగును వినయంబు, వినయమును కలుగు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మంబు.
0: సో ఎడ్యుకేషన్ షుడ్ కన్ఫర్ హ్యూమిలిటీ. హ్యూమిలిటీ షుడ్ గివ్ యూ డిజర్వ్డ్నెస్. అవుట్ ఆఫ్ డిజర్వ్డ్నెస్ ది అఫ్లూయెన్స్ ఆఫ్
1: ప్రయత్నం చేయండి.
0: అండ్ బి హంబల్.
1: విద్య యొక్క సారం ఏమిటి? వినయమే.
0: ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ హ్యూమిలిటీ.
1: అహంకారానికి అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ బి ఈగోయిస్టిక్.
1: అహంకారాన్ని నిర్మూలన చేసి ఆత్మవిశ్వాసం చేత మీ సమాజ సేవ చేయండి.
0: కిల్ యూర్ ఈగో విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సర్వ్ ది సొసైటీ.
1: ఒక నయా పైసా లేని పిల్లలకు
0: దోస్ వితౌట్ పైసా
1: వాడికి వచ్చే నెల నుంచి కూడా 7,000-8,000 అయిపోతుంది జీతం.
0: అండ్ ది సాలరీ ఇస్ 6,000-7,000 టుడే.
1: బిగినింగ్ లోనే అంత అవుతుంటే ఇంకా ముందుకు ఎంతైనా కావచ్చు.
0: యూ కెన్ అండర్స్టాండ్ హౌ హీ విల్ కమ్ అప్ ఇన్ లైఫ్ ఇన్ ఫ్యూచర్.
1: కానీ మంచి పిల్లలు కాబట్టి వారికి ఏమాత్రం లోటు రాదు.
0: దేర్ విల్ బి నో షార్టేజ్ బికాస్ హీస్ గుడ్.
1: వాళ్ళ భవిష్యత్ అంతా కూడా నేనే చూసుకుంటాను.
0: భగవాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యూచర్.
1: నేను అడిగాను అబ్బాయిని, నాయన నువ్వేమైనా బయటకు పోవాలని ఉందా ఇష్టము?
0: భగవాన్ ఆశ్చర్యం, డూ యూ విష్ టు గో అవుట్ సైడ్?
1: నాకు ఎక్కడ పోవాలని ఇష్టం.
0: ఐ డోంట్ వాంట్ టు గో ఎనీవేర్.
1: అయితే ఉండు,
0: దెన్ స్టే బ్యాక్.
1: నీ జీతం నువ్వు తీసుకో, నేను ఎవరికైనా ఇవ్వాల్సిందే కదా.
0: ది సాలరీ హాస్ టు బి పెయిడ్ టు ఎనీబడీ.
1: ఎవరే గాని ఇక్కడ పనిచేసేటువంటి వాడికి జీతాలు లేకుండా ఎవరికి నేను చూసుకోను.
0: ఆల్ రిసీవ్ సాలరీస్ హియర్ ఇన్ అవర్ కాలేజ్.
1: వాళ్ళకంతా ఏమాత్రమో తెలియదు.
0: And they don't know. Many people know, they don't
1: వాళ్ళే నాకు ఇస్తున్నట్టుగా భావిస్తుంటారు.
0: Many people think that they are giving money.
1: ఎప్పటికీ లేదు, ఒక్కరి వద్ద నుండి నేను నయా పైసా కూడా పుచ్చుకోవటం లేదు.
0: భగవాన్ డస్ నాట్ యాక్సెప్ట్ ఈవెన్ సింగిల్ నయా పైసా.
1: మంచి పనికి అవే వస్తుంటాయి.
0: And in fact, things come on in their own by his will.
1: నా మంచి పనికి అన్ని అక్కడికక్కడే లభిస్తుంటాయి.
0: ఆల్ గుడ్ టాస్క్స్ ఆఫ్ భగవాన్ ఆర్ ఫుల్ఫిల్డ్.
1: ఇన్ని లక్షల మంది ఉంటున్నారు ఇక్కడ, ఎవరైనా నేను పైసా అడిగానా?
0: Did Bhagavan ask any single paisa from anybody?
1: Nobody. ఎప్పుడు కూడా అడగలేదు.
0: Never, never.
1: 30-40 ఏళ్ళ నుంచి వచ్చేటువంటి వారంతా ఉన్నారు.
0: There are devotees of 40 years standing.
1: అడగలేదు.
0: Bhagavan never asked.
1: అడగలేదు, అడగరు.
0: He will not ask in future.
1: కానీ నా దీక్షను సాధిస్తూ వస్తుంటాను.
0: But Bhagavan goes on giving and giving.
1: ఇది ఇంకా క్రమక్రమేణా అభివృద్ధి అవుతుంది, కానీ క్షీణించదు.
0: This will grow further and further.
1: ఈ పిల్లలంతా పోషించు రావాలి.
0: We have to take care of
1: youth. యువకులంతా కూడా మంచి ఆదర్శప్రాయులుగా నిలచాలి.
0: Youth should be molded as ideal people.
1: ఇలాంటి ఆదర్శప్రాయ పిల్లలు చిక్కితే అంతకంటే ఆనందమే ఉంటుంది. అదే నా ప్రాపర్టీ.
0: Bhagavan will be so happy to have such ideal students.
1: అందరూ అడుగుతుంటారు, స్వామి ప్రాపర్టీ ఎత్తుండాలి అని.
0: Many people ask, what is your property?
1: నా ప్రాపర్టీ అంతా పిల్లలే, నా ప్రాపర్టీ.
0: Students are Bhagavan's property.
1: వాళ్ళు బాగుపడి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి మంచి సత్కీర్తి చేస్తే అదే నాకు ఆనందం.
0: ఇఫ్ దే ఆర్ గుడ్ వేర్ ఎవర్ దే గో, ఇఫ్ దే గెట్ గుడ్ నేమ్, దట్ సాటిస్ఫైస్ భగవాన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు
0: టుడే
1: మీ డిగ్రీ పుచ్చుకునే సమయం లోపల ఇదే నా డిగ్రీ.
0: డ్యూరింగ్ దిస్ కాన్వకేషన్ దిస్ ఇస్ ద డిగ్రీ దట్
1: ఎడ్యుకేషన్ డిగ్రీ వాళ్ళు ఇస్తుంటారు.
0: ది డిగ్రీస్ ఆర్ గివెన్ టు
1: కేర్ ఎడ్యుకేటర్ డిగ్రీ నేను ఇస్తున్నాను.
0: గెట్ ద డిగ్రీ ఆఫ్ ఎడ్యుకేటర్
1: ఆత్మానందమునకు సంబంధించినటువంటిది.
0: ఇట్ రిలేట్స్ టు ది బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్. Bliss of the self is educare.
1: కనుక మీకు ఏది కావాల్సిన నేను చూసుకుంటాను.
0: భగవాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ ఎవ్రీ వే.
1: పని చేస్తూ నడుమంచి పని చేయాలి.
0: యు వర్క్, బెండ్ యువర్ బాడీ.
1: సోమరి పోతూ కాకూడదు.
0: నెవర్ బి లేజీ.
1: లేజీ కాకూడదు.
0: డోంట్ బి లేజీ.
1: లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
0: లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
1: రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
0: రియలైజేషన్ ఇస్ రెస్ట్ అండ్ బెస్ట్.
1: ఆ రియలైజేషన్ చేయడానికి పేరు
0: అటైన్ దట్ రియలైజేషన్.
1: ఈనాడు
0: టుడే
1: మన కలాం వచ్చి ఈ యొక్క ఎరిగేషన్ దీని లోపల తాను భాగం వహించడము నాకెంతో ఆనందమైంది.
0: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ది విజిట్ ఆఫ్ కలాం ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
1: అతను దేశాభిమానము ఎవరైనా కులాభిమానం అనుకుంటారో అతను కులాభిమానం కూడా లేదు.
0: హీ హాజ్ నో అఫిలియేషన్ ఆన్ గ్రౌండ్ కమ్యూనిటీ.
1: మహమ్మడన్
0: ఈజ్ అ మహమ్మడన్.
1: ఏ మాత్రమూ వేదం లేదు.
0: హాజ్ నో అఫిలియేషన్.
1: అందరినీ ప్రేమిస్తాడు.
0: హీ లవ్స్ ఆల్.
1: అందరినీ చేస్తూ దగ్గర చేస్తాడు.
0: అండ్ హీస్ క్లోజ్ టు ఎవ్రీబడి.
1: ఏ దేశమూ పోలేదు.
0: హీ హాజ్ నాట్ గాన్ ఎనీవేర్.
1: ఏ దేశం నుంచి విద్యను అభ్యసించలేదు.
0: హీ హాజ్ నాట్ గాన్ ఎనీవేర్.
1: భారతదేశం నుండి ఉండి అన్ని విధాలా సాధించాడు.
0: హీ స్టేడ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ అండ్ హీస్ బీన్ సర్వింగ్.
1: సైంటిస్ట్ ఎవరైనా కనిపించలేదు ఇక్కడ.
0: సచ్ ఎ గ్రేట్ సైంటిస్ట్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్.
1: అతనికి ఏమాత్రము ఒక విధమైన అలంకారం లేదు.
0: అండ్ నథింగ్, నో వాట్స్ ఎవర్.
1: అతని హృదయమే పెద్ద అలంకారం.
0: అండ్ హీ గోస్ బై విట్నెస్ ఆఫ్ హిస్ హార్ట్.
1: అతని మంచి గుణము.
0: హీఈస్ వన్ ఆఫ్ నోబుల్ క్యారెక్టర్.
1: భారతదేశానికి ప్రెసిడెంట్ అయినాడు.
0: సో హీ కుడ్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
1: ఈ ప్రెసిడెంట్ అనేటువంటి వాడు ఇంకా ఐదేళ్ళంతా ఉండి దేశాన్ని ఇంకా ఉద్ధరించాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ హిమ్ టు సర్వ్ దిస్ కంట్రీ అండ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు దిస్ కంట్రీ.
2: You were listening to A Divine Discourse delivered by Bhagwan Baba on the 22nd of November 2002 on the 21st convocation of Baba's University, the Sri Satya Sai Institute of Higher Learning.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
4: This is Radio Sai Global Harmony. You will now hear a selection of devotional songs.

0: ఈశావాస్యం ఇదం జగత్తు అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
1: ఈశావాస్యం ఇదం జగత్, ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ డివైన్. ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ డివైన్.
0: దీన్ని శంకర అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ శంకర.
0: సం అనగా చిదానందము, ఆత్మానందము.
1: సం మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్. ఆత్మానంద, ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కరా అందించేటువంటి వాడు.
1: కరా, హూ విల్ హ్యాండ్ ఓవర్.
0: ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.

0: ఏది? మన దేశమందన్నా మాతృభావం కన్నా మాన్యమేది?
1: వాట్ ఈస్ ది నెక్టరైన్ ఫీలింగ్ ఇన్ దిస్ హోలీ ల్యాండ్ ఆఫ్ భారత్? కెన్ దేర్ బి ఎనీ అదర్ గ్రేటర్ ఫీలింగ్ అదర్ దాన్ ద ఫీలింగ్ టువర్డ్స్ మదర్?
0: ఆ మధురభావం అయిన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడే.
1: హీ ఈస్ రియలీ లక్కీ వన్ ఇఫ్ యూ ద రిసిపియంట్ ఆఫ్ మదర్స్ లవ్.

0: ప్రేమ స్వరూపులారా, ప్రేమ అన్నది ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం కాదు, అది కాదు ప్రేమ.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. లవ్ డస్ నాట్ మియర్లీ మీన్ లవింగ్ ఈచ్ అదర్.
0: హృదయాన్ని ఇచ్చి హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
1: లవ్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు దేనిని ఆశించినా ఆశించకపోయినా ప్రేమను మాత్రము మీరు వదలకండి.
1: వాట్ ఎవర్ యూ సీక్ ఆఫ్టర్, నెవర్ గివ్ అప్ దిస్ లవ్.

పద్భ్యో నిరంతరం సుగ్రీవ సచివ పాతు మస్తకే వాయునందన ఫాళం పాతు మహావీర భ్రువోర్మధ్యే నిరంతరం నేత్రే ఛాయాపహారీ చ పాతు మాం ప్లవగేశ్వర కపోలౌ కర్ణమూలే తు పాతు మే రామకింకర నాసాయామంజనాసూను పాతు వక్త్రం హరీశ్వర పాతు కంఠం చ దైత్యారి స్కంధౌ పాతు సురార్చిత.